దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

మమ్మల్ని ఆరాధించుచున్నప్పుడే దైవీకమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

0: ప్రియ శ్రోతలు, బాగున్నారా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నారా? అన్ని విషయములలో మనము దేవునికి కృతజ్ఞులం. మాటలో, క్రియలలో దేవునికి మన కృతజ్ఞతను వ్యక్తం చేయాలి. దేవుడు మనకు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. మన స్నేహితులు, మన కుటుంబం, మన పిల్లలు అందరిని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞులం. యేసుక్రీస్తును ఒక వరముగా దేవుడు మనకిచ్చాడు. మనమాయనకు ఎంతైనా కృతజ్ఞులం. మనలను రక్షించినందుకు దేవునికి కృతజ్ఞులం. దేవునికి మనము చూపే ప్రేమ, భక్తి, విశ్వాసములకు ఆయన ఎంతో ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాలము సంపూర్ణము కాగా దేవుడు మానవుడై అవతరించాడు. ఆయన యందు ప్రవచనములన్నీ నెరవేరాయి. ఎవరో ఒకరి పశులశాలలో పుట్టాడు. చనిపోయి ఎవరో ఒకరి కోసం సిద్ధం చేయబడిన సమాధిలో ఉంచబడ్డాడు. ఎంత ఘోరపాపినైనా ఆయన రక్షిస్తాడు. పాపుల కోసమై పాపమైన రక్షకుడు. ఆయన 30 రూకలకు అమ్మబడి తన రక్తముతో మనల్ను విమోచించాడు. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ తండ్రి, పరమదేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మహిమగల మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకిచ్చిన దేవా, నీ వాత్సల్యమును బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నావు. మా జీవమునకు, భక్తికి అవసరమైన మాటలు మాకు చెప్పి మమ్మలను తృప్తిపరుస్తున్నావు. ఆయురారోగ్యములిచ్చి మమ్మలను బలపరుస్తున్నావు. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. పరలోక సింహాసనాసీనుడవై మమ్మలను పరిపాలిస్తున్నావు. నిన్ను సత్యముతో, ఆత్మతో ఆరాధిస్తున్నాము. మమ్మలను కనికరించండి. ప్రతి శోధనను జయించడానికి కావలసిన ఆత్మశక్తి, కృపాబలము మాకు అనుగ్రహించండి ప్రభు. చీకటి లోకంలో నీవే మాకు వెలుగువై ఉన్నావు. నిన్ను వెంబడిస్తూ మేము జీవజ్యోతులమై ప్రకాశించడానికి మమ్మలను వెలిగించుదేవా. మా శ్రోతల కుటుంబాలను, వారి పిల్లలను ఆశీర్వదించు తండ్రి. వారి ప్రతి అక్కరను క్రీస్తునందు మహిమలో నీవే తీరుస్తావని, నీయందు మాకు వికాసము, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తున్నాము. నీకెంతో కృతజ్ఞులం. పరిశుద్ధాత్మదేవ, నీకు కూడా మేమెంతో కృతజ్ఞులం. మహిమరాజా, నీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు. ప్రవక్తలు పలికిన ప్రవచనములన్నీ నీవు నెరవేర్చావు. నూతన యెరూషలేమునందు మాకు స్థలము సిద్ధపరిచావు. మా శుభప్రద నిరీక్షణ నీవే ప్రభు. నీ రాజ్యమును, నీతిని వెదుకుతూ ఉండగా మా అక్కరలన్నిటినీ తీరుస్తున్నావు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక ప్రభు. నీ సంఘములను, సంఘ బిడ్డలను, నాయకులను దీవించి బలపరచండి. కాపురులను, సువార్తికులను, ఉపదేశకులను బలపరచండి. మీ ఆత్మతో నింపండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై వారిని కాపాడండి, వాడుకొనండి. సంఘ బిడ్డలకు లోతైన అనుభవాలు అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. అధికారము నీవిచ్చిందే. నీవే వారిని ప్రజాక్షేమము కొరకై వాడుకోనండి దేవ. దేశము సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. అరాచకము, అలజడి, దౌర్జన్యములు లేకుండా కాపాడండి. కరువు కాటకములు రాకుండా ప్రజలు క్షేమముగా తమ తమ పనులు చేసుకోగలుగునట్లు, ప్రపంచమంతటా ఆధ్యాత్మిక విలువలు ప్రవర్తిల్లునట్లు మీ దీవెనలు మాకనుగ్రహించండి. ఈ రోజున మీ వాక్యాశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో, దానిని మనమెందుకు ఎలా చదవాలో, వినాలో మనము ధ్యానపూర్వకంగా ఆలోచిస్తున్నాము. ఎమ్మాయి మార్గములో పునరుత్థానుడైన యేసు ఇద్దరు విశ్వాసులు తమలో తాము చర్చించుకుంటూ తనతో నడుస్తూ ఉండగా వారితో మాట్లాడిన విధానం గమనించండి. లూకాసువార్త 24:21 వారన్నారు, మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి మాకు చెప్పారు. కొందరు దేవదూతలు కనపడి ఆయన బతికి ఉన్నాడని మాతో చెప్పారు. మాకు విస్మయం కలిగింది. మాలో ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లే కనుగొన్నారు, కాని ఆయనను చూడలేదు. అందుకు ఆయన అన్నాడు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడము అగత్యము కాదా? ఆయన ఈ మాటలు వారితో చెప్పి మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, యేసు స్వయంగా లేఖనముల్లో తనను తాను వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు నీవు నేను అక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపిస్తోంది గదూ. ఆయన పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధనలోనూ ఉన్నాడు. వారు లేఖనములలోని క్రీస్తును కనుగొన్నారు. వారెంతో ధన్యులు. వారితో ఆయన సాయంకాల భోజనం చేశాడు. ఆ తరువాత వారాయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అనుకున్నారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుతూ ఉండలేదా? లూకాసువార్త 24:32. ప్రియ శ్రోతలు, మనం అధ్యయనం చేసే బైబిలు మిగతా అన్ని పుస్తకాల వంటిది కాదు. పరిశుద్ధాత్మ మీ హృదయాలను తెరవకపోతే బైబిలు మీ పాలిట మూయబడిన గ్రంథమే అవుతుంది. యెరూషలేములో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలెంతో అమూల్యమైనవి. మోషే ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథములలో, కీర్తనలలో నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరాలని, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో ప్రభువు అన్నాడు. పంచగ్రంథాలు మోషే రాశాడని, ప్రవక్తలు తనను గురించే ప్రవచించారని, కీర్తనలు తనవైపే చూపుతున్నవని ప్రభువు పునరుద్ఘాటించాడు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. ఆయన మన మనస్సును తెరవకపోతే మనకు లేఖనాలు అర్థం కానే కావు. అంతే, వినయ మనసు గలవారమై దేవుని వాక్యాన్ని సమీపించాలి. లేకపోతే నీకు నాకు ఎంత తెలివితేటలున్నా బైబిలు అర్థం కాదంటే కాదు. 1 కొరింథీయులు 2:13 పౌలన్నాడు, మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో వీటిని గూర్చే మీకు బోధిస్తున్నాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధులు అలాగే మాట్లాడతారు. లోకస్థులు తాము గ్రహించిన దాన్ని ప్రేమిస్తారు. మనము ప్రేమించి సత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఆత్మ సంబంధికి శరీరానుసారికి మధ్య అంతరం. దేవుని జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికే అది అర్థమవుతుంది. దేవుడు వెలిగిస్తేనే కాని వెలుగు కలగదు. దేవుని ఆత్మ మన మనస్సును హృదయాన్ని తెరవాలి. అప్పుడే యేసును చూడగలం, నమ్మగలం, ఆయన వాక్యాన్ని వినగలం, అంగీకరించగలం. వెలిగిందే ప్రత్యక్షం, కలిగిందే సాక్షాత్కారం. యేసు రక్షకుడని, ప్రభువని అంగీకరించడానికి దేవుడే మనలో వెలుగు కలిగించాలి. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వెలిగింపు లేని మాటలు మృతమే. మనుషులను ఒప్పించేది పరిశుద్ధాత్మ వెలుగే. మనం బలహీనులం, ఆయన ఆత్మ వెలుగు చేత బలవంతులమవుతాము. అక్షరాన్ని ఆత్మ వెలిగించాలి, విశ్వాసం కలిగించాలి. అయితే ఇందులో మరొక పరమరహస్యమున్నది. బైబిలు వాక్యాలకు పలువురు పలు విధాలుగా అర్థాలు చెప్పి ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన గుంపును ఏర్పరచుకుంటున్నారు. వాక్యానికి అర్థం చెప్పేవారు అవలంబించాల్సిన సూత్రాలున్నాయి. ఎవరికి తోచినట్లు వారు అర్థం చెప్పకూడదు. వాక్య వివరణ సూత్రాలను పాటించకపోతే అర్థభేదాలు వివాదాలకు దారితీస్తాయి. ఏ అంశాన్ని వివరించాలన్నా బైబిలు గ్రంథమంతటినీ సంప్రదించాలి. ఏదో ఒక వచనాన్ని తెచ్చి అంతటితో సరిపుచ్చకూడదు. బైబిలు గ్రంథములోని ప్రతి వచనము మనకు మాత్రమే కాదు మన కోసం కూడా అని గ్రహించాలి. యెహోషువా 1:2 దేవుడు యోర్దాను దాటవలసిందని ఎవరికి చెప్పాడు? యెహోషువాకు చెప్పాడు. నీవు వెళ్లి ఇప్పుడు యోర్దాను దాటమని కాదు, అది యెహోషువాకు చెప్పిన మాట. అయితే ఆ చరిత్రను నీకోసమే రాయించాడు. ఈ విధంగా బైబిలు భావాన్ని గ్రహించకపోతే అంతా గజిబిజి అవుతుంది. ఒక వచనాన్ని వివరించాలంటే సందర్భశుద్ధి ఉండాలి. దానికి వెనుక ముందు ఉన్న వచనాలను పరిశీలించాలి. ఈ వాక్య భాగం ఏం చెబుతోంది? దేని గురించి మాట్లాడుతోంది? ఇదే విషయాన్ని గురించి బైబిలులోని ఇతర వచనాలు ఏమంటున్నాయి? అది కూడా సంప్రదించాలి. అంతేగాని తొందరపడి అర్థం చెప్పకూడదు. అనుమానం వచ్చినప్పుడు అనువాదాల మీద ఆధారపడకూడదు. మౌలిక భాష అయిన హీబ్రూ గ్రీకులో ఆ వచనాన్ని పరిశీలించాలి. దేవుని వాక్యం ఏ భాషానువాదమైనా అర్థాన్ని మార్చకూడదు. బైబిలులోని వచనాలకు మొదట ఉన్నవి ఉన్నట్లు అర్థం చెప్పాలి. బైబిలు రచయిత దేవుడు గనక ఆయన ఏదైనా ఉపమానమైతే ఆ మాట చెప్తాడు, లేకపోతే అక్షరార్థమైన అర్థమే చెప్పాలి. దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ముందు గుర్తించాలి. 119:18 గేయకారుని ప్రార్థన మనందరి ప్రార్థన అయి ఉండాలి. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు దేవా. దేవుని వాక్యం అమూల్యమైన ధననిధి. దాన్ని ఎలా వాడుకోవాలో దేవుడే మనకు నేర్పాడు. కొన్ని నియమాలు సూత్రాలు మనకు ఉపదేశించాడు. వాటిని తూచా తప్పకుండా పాటించాలి, లేకపోతే పూర్తి ప్రయోజనం మనకు సిద్ధించదు. 1. ప్రార్థనతో ఆరంభించాలి. 2. బైబిలు వాక్య భాగం చదవాలి. 3. అధ్యయనం చెయ్యాలి, అనగా వాక్య సత్యాలను జాగ్రత్తగా పరిశీలించాలి, గుర్తించాలి. 4. ధ్యానించాలి. 5. బైబిల్ను గురించి పలువురు ఏమి చెప్పారో, ఏమి రాశారో వారి అభిప్రాయాలు సేకరించాలి. 6. బైబిల్ ఆజ్ఞలకు విధేయత చూపాలి. 7. మనకు బయలుపరచబడింది ఇతరులకు అందించాలి. వాక్యం మొదట తలలోకి, అక్కడ్నుంచి హృదయంలోకి, జీవితంలోకి, అక్కడ్నుంచి లోకంలోకి ధారాప్రవాహమై పారాలి. పరిశుద్ధాత్మ ఉపాధ్యాయుడై మనకు వాక్య సత్యాలను బోధిస్తాడు, నేర్పుతాడు. యోహాను సువార్త 16:13 ప్రకారం పరిశుద్ధాత్మ మనల్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులను చూడడానికి నా నేత్రములను వెలిగించు దేవా అని మనం ప్రార్థన చెయ్యాలి. బైబిల్లోని 66 గ్రంథాలు ఒకే సంపుటం. ఈ బృహద్గ్రంథంలో దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను దాచి ఉంచాడు. చూడటానికి మనకు కనువిప్పు కలగాలి. ఎఫెసీ పత్రిక 1:15-16 పౌలు చేసిన ప్రార్థన గంభీరమైనది. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. మీ మనువనేత్రములు వెలిగించబడినందున మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి అయిన తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించాలని నేను నా ప్రార్థనల్లో మిమ్మలను గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. దేవుని గూర్చిన జ్ఞానం వారికి కావాలి, అనగా వారు దేవుని వాక్యమును బాగా తెలుసుకుని ఉండాలి. వారి మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తునందు వారికి కలిగిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో వారు ఎరిగి ఉండాలి. ఇది పౌలు చేసిన ప్రార్థన. మీ బోధకుని కొరకు శ్రోతలు, మీరు ఇలాగే ప్రార్థిస్తున్నారా? అందరూ దేవుని చిత్తమెరిగి ఉండాలి. దేవుని చిత్తమునకు దేవుని వాక్యానికి అవినాభావ సంబంధమున్నది. దేవుని ఆత్మ మనకు బోధిస్తేనే కాని దేవుని వాక్యము మనకు బోధపడదు. 1 కొరింథీ 2:11-14 వరకు పౌలు ఇదే మాట అంటున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కాని మనుష్యులలో మరి ఎవరికి తెలుసు? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కాని మరెవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనము లౌకికాత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము. మనుష్య జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పే మాటలతో మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహించజాలడు. దేవుని ఆత్మ మనకు బోధించేటప్పుడు బోధించనివ్వాలి. దేవుని వాక్యము మిగతా గ్రంథముల కంటే భిన్నమైనది. ప్రకృతి సంబంధి అయిన మనిషికి ఈ గ్రంథం బొత్తిగా అర్థం కాదు. అతనికి ఇందులోని మాటలు వెర్రితనంగా ధ్వనిస్తాయి. దేవుని సంగతులు గ్రహించటానికి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుని ఆత్మే మన బోధకుడు. ఆయన వాక్యాన్ని తీసుకుని దానిని మనకు అర్థవంతం చేస్తాడు. రాయబడిన వాక్యము ద్వారా దేవుడు మనతో సంభాషించగోరుతున్నాడు. అయితే ఈ గ్రంథం సహజాతీతమైనది. సహజ పద్ధతుల ద్వారా ఈ గ్రంథాన్ని మనము గ్రహించలేము. మనిషిని మనిషి సులభంగా గ్రహించగలడుగాని ఇద్దరూ దేవుణ్ణి ఆ విధంగా గ్రహించజాలరు. మానవులందరూ ఏ వయస్సుకు చెందినవారైనా ఒకరికొకరు ఏదో విధంగా చెప్పదలుచుకున్నది చెప్పగలరు, పరస్పరం మాట్లాడుకోగలరు. గాని దేవుని విషయం వేరు. దేవుని ఆత్మలేనిదే దేవుని మాటలు మనకు అర్థం కావు. దేవుడు ప్రత్యక్షమైతేనే కాని ఆయనను చూడలేము, ఆయన మాటలు విని గ్రహించలేము. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా మనకు అట్టి ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. అదే దైవ సాక్షాత్కారం. దేవుణ్ణి దేవుని ఆత్మ మాత్రమే గ్రహించగలడు. దేవుని ఆత్మ మాత్రమే మనకు దైవ ప్రత్యక్షం అనుగ్రహించగలడు. మానవుని సంగతులు మానవాత్మకు తెలుస్తాయి. ఆత్మ సంగతులను ఆత్మ సంగతులతోనే పోల్చి దేవుని ఆత్మ మనకు అన్నీ బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ నేర్పేది చరిత్ర కాదు, వివరాలు కాదు. దేవుని ఆత్మ వైయక్తికమైన ప్రత్యక్షతానుభూతి కలిగిస్తాడు. చరిత్ర, భౌగోళిక వివరాలు దేవుని ఆత్మ లేకుండా ఎవరైనా నేర్చుకోగలరు. గాని దేవుని విషయాలు దేవుని ఆత్మ మాత్రమే బయలుపరుస్తాడు. దేవుని వాక్యాన్ని అనుభూతిపరంగా అనువదించేవాడు పరిశుద్ధాత్మ. మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. మనకు ఆధ్యాత్మికంగా కనువిప్పు కలిగించేవాడు పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 16:12-16 వరకు యేసు ప్రభువు చెప్పిన మాటలు గమనించండి. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడని నేను చెప్పాను. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూస్తారు. మనం పరిశుద్ధాత్మ కొరకు, ఆయన నింపుదల కొరకు, నడుపుదల కొరకు అడగాలి. యోహాను సువార్త 14:26 ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు, సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తూ మనలో ఉండే పరమోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మే లేఖనములను మన కోసం విప్పుతాడు. ప్రార్థనతో ఆరంభించు. పరిశుద్ధాత్మను నీ ఉపాధ్యాయునిగా గుర్తించు. బైబిలు చదువు అంటే చదువుతూ ఉండు అని అర్థం. చదవటం మానవద్దు, ఆపేయవద్దు. అది బైబిలు. మరో పుస్తకమైతే చదివి అవతల పెట్టేయి, పర్వాలేదు. గాని ఇది బైబిలు గదా. ఏదైనా వాక్య భాగం సరిగా అర్థం కాకపోతే 1 to 10 times చదువు, అప్పుడు బైబిలే నిన్ను చదువుతుంది. నెహెమ్యా గ్రంథం 8:1-3 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉన్నారు. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి ఎజ్రా అనే శాస్త్రితో అన్నారు, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకురా. యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువబడే దానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తెచ్చాడు. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగలిగిన వారికందరికీ చదివి వినిపిస్తూ వచ్చాడు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు. శ్రోతలు, ఈ వాక్య భాగం మనకెంతో ప్రాముఖ్యమైనది. యూదులు అప్పటికి 70 సంవత్సరాలుగా బబులోను చెరలో ఉన్నారు. వారిలో చాలామంది వాక్యమును ఎన్నడూ విని ఉండలేదు. వాక్యం వారి మధ్య అంతగా ప్రచారంలో లేదు. ఈ రోజున మనకైతే 100కు పైగా బైబుల్ అనువాదాలున్నాయి. ఆ రోజుల్లో 1-2 ప్రతులున్నాయి. 1 మాత్రం ఎజ్రా శాస్త్రి దగ్గర ఉంది. నీటి గుమ్మము దగ్గర నిలిచి ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమంతా చదివి వినిపించాడు. నెహెమ్యా 8:8 అటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగా గ్రహించేటట్లు దానికి అర్థం చెప్పారు. లేవీయులు జనుల మధ్య అక్కడక్కడ ఉండి చదువబడే వాక్యానికి అర్థం చెప్పారు. ఎజ్రా ఒక్కొక్క అధ్యాయం చదివి కొంచెంసేపు ఆగుతాడు. అప్పుడు వారు ఏమైనా ప్రశ్నలుంటే అడుగుతారు. లేవీయులు వారి మధ్యనే ఉండి వారి ప్రశ్నలకు జవాబు చెప్తారు. బైబిలు చదవటం వినటం మాత్రమే కాదు, లేవీయుల ద్వారా తమ ధర్మ సందేహాలు తీర్చుకున్నారు. అదొక అద్భుతమైన సన్నివేశం. ఈ రోజుల్లో దేవుని వాక్య అధ్యయనానికి ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సంఘం పరోక్షంగా వ్యక్తిగత విశ్వాసుల వాక్య పఠనను ఆటంకపరుస్తున్నట్లు కనిపిస్తోంది. సంఘం ఎన్నెన్నో కమిటీలను నియమిస్తుంది. చిల్లర విషయాలన్నిటికీ ఒక ప్రోగ్రాము అని పెట్టి సంఘస్థులు హాజరై తీరాలని ప్రకటనలు చేస్తుంది. వాక్య బోధకు ఎంతో తక్కువ సమయం కేటాయించబడుతుంది. సంఘ కాపరికున్న సమయమంతా ఈ కమిటీ సమావేశాలకు ఖర్చయిపోతుంది. సంఘ బిడ్డలు బైబిల్ను గురించిన అజ్ఞానంలో ఆరితేరిన పటభద్రులవుతున్నారు. బైబిలులో అక్కడొక భాగం ఇక్కడొక భాగం కాదు, బైబులంతా క్షుణ్ణంగా చదవాలని దేవుని బిడ్డలకు మనవి చేస్తున్నాము. బైబిల్ గ్రంథం నిజంగా చదువుతున్నావా నేస్తం? యోహాను సువార్తలో కొంచెం, మత్తయి సువార్తలో ఇంకొంచెం, ఆదికాండంలో ఒక ముక్క, యషయా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు, 23వ కీర్తన ఇవి మాత్రమే చదువుతావు గదూ. రోమా 12వ అధ్యాయం, సామెతలు 1వ అధ్యాయం నీకు బాగా తెలుసని నాకు తెలుసు. బైబిలుతో బంతేట ఆడుకుంటున్నావు గదూ. ఇది దేవుని రచన, దేవుని గ్రంథం. మరి నీ బైబిల్లో కొన్ని పుటలే మాసిపోయాయి, మిగతా అంతా కొత్తగా కనపడుతోంది. బైబిలంతా మొత్తం ఒకటే గ్రంథం. ఆమూలాగ్రంగా చదవటమే బైబిల్ పఠనమవుతుంది. వార్తాపత్రిక చదివినట్లు కాదు, దేవుని పవిత్ర గ్రంథం అంతా చదివి చదివి గ్రంథకర్త అయిన నీ ప్రభువును సంతోషపెట్టు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప బహుమానం, గొప్ప ఈవి నీ వాక్యమే. ఈ వాక్యమును మేము శ్రద్ధగా చదువుతూ అందులోని సత్యాలను మా హృదయాల మీద ముద్రించుకొని ఆ ప్రకారము జీవించినప్పుడు మేము పూర్తి ప్రయోజనము పొందగలుగుతామని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు నీకెంతో కృతజ్ఞులం. నేటి ఈ కార్యక్రమం మమ్మలను బైబిల్ పఠనలో నూతన అనుభవాల్లోకి నడిపించినట్లు నీ కృపాదీవెనలు మాకు దయచేయమని మమ్మలను మేము మరి ఒకసారి మీ హస్తములకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580.
2: నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 2వ రాజులు 20.
1: నిరీక్షణ మహిళ TWR ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
3: అబ్బబ్బా, ఎక్కడికి వెళ్లినా పెద్దవాళ్ళు పెళ్లికాని అమ్మాయిలను, అమ్మాయి పప్పనం ఎప్పుడు పెట్టిస్తావు, నీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తారు. అసలు పెళ్ళయ్యాక ఎన్ని విషయాలలో సర్దుబాటు మార్పులు చేసుకోవాలి? అవి ఊరికే అలా చిటికలో జరిపోతాయా? కాదు కదా. దానికోసం ఎంత ప్రయాసపడాలి. ఈరోజు నిరీక్షణ మహిళ కార్యక్రమంలో మనం ఈ విషయాన్నే చర్చించుకోబోతున్నాం.

0: నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు పల్లవి, నాతో పాటు శ్వేత కూడా ఉన్నది.
1: శ్రోతలు, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాము. త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు మేఘాల్లో తేలుతున్నారా?
0: మేఘాల్లో కాదు శ్వేత, మంచులో ఉన్నారేమో. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. అంటే చాలా సంతోషంగా ఉన్నారేమో, కాని వాళ్లు పెళ్లి కోసం చాలా సిద్ధపడాలి కదా. అన్నీ సవ్యంగా జరగాలన్న ఆందోళన ఉంటుంది. ఏ చిన్న పొరపాటైనా కష్టమే కదా.
1: పల్లవి, దయచేసి ఆపు. నీ మాటలు విని మన శ్రోతలందరూ భయపడతారేమో. పెళ్లి అయిపోతే చాలదు, దాని తరువాత దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది. పెళ్లంటే అదే, ప్రాముఖ్యమైనది కూడా అదే. శ్రోతలు, మీ దాంపత్య జీవితం దేవుడు ఉద్దేశించినట్లు ఉండాలని కోరుకుంటున్నారు కదూ? అయితే మీ ప్రణాళికలు, ఆందోళన అంతా పక్కన పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని ఈరోజు కార్యక్రమాన్ని వినండి.
0: థ్యాంక్స్ శ్వేత. ఈరోజు మళ్లీ ప్రసన్న గారు వచ్చారు. ఒక పురుషునితో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడానికి ఏమేమి చేయాలో, ఎలా సర్దుబాట్లు చేసుకోవాలో, పురుషుల అవసరాలను ఎలా గుర్తించాలో వారు చెప్తారు.
1: షారోన్ గారు కూడా ఈరోజు ఇదే అంశాన్ని చెప్తారు. నూతన వధువు తన భర్తకు మరియు ప్రభువు సన్నిధిలో అందమైన వారిగా ఎలా ఉండాలో మనం నేర్చుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ఆదికాండము 1వ అధ్యాయంలో చెప్పబడినట్లు దేవుడు 6వ రోజు మానవజాతిని సృష్టించాడు. దేవుడు మొదట పురుషుని చేశాడని, తరువాత స్త్రీని చేశాడని 2వ అధ్యాయం చెప్తుంది. దేవుడు స్త్రీని మొదటి మానవుడైన ఆదాము వద్దకు తెచ్చినప్పుడు ఆదాము ఇలా అన్నాడు, ఇది నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము. ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. తరువాత వచనములో, అనగా 2వ అధ్యాయము 24వ వచనము ఇలా చెప్తుంది, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఇది దేవునిచే జరిగించబడిన మొదటి వివాహము. ఒక నూతన వధువుగా హవ్వ ఇప్పుడున్న పర్యావరణానికి పూర్తిగా భిన్నమైన పరిపూర్ణమైన పర్యావరణంలో జీవించింది. అయితే త్వరలోనే పాపం లోకములో ప్రవేశించగానే అదంతా మారిపోయింది. నేననుకుంటాను పురుషులతో వ్యవహరించే విధానంలో మనం ఎదుర్కొంటున్న కష్టాలనే, నిరుత్సాహాలనే ఆమె కూడా ఎదుర్కొని ఉంటుంది. స్త్రీ పురుషులిద్దరూ దేవుని పోలికలో సృష్టించబడినప్పటికీ మనము భిన్నమైన వారము. చూడ్డానికి వేరుగా కనిపిస్తాం, పనిచేయడంలో వ్యత్యాసముంది, మనకు భిన్నమైన ఉద్దేశాలున్నాయి, మరియు భావోద్వేగపరమైన అవసరాలు కూడా భిన్నమైనవే. గత పాఠంలో వాటి జాబితాను మీకు చెప్పాను. పురుషులకు ముఖ్యమైనవి లైంగిక తృప్తి, సహవాసము, ఆకర్షణీయమైన భాగస్వామి, కుటుంబంలో సహకారం మరియు ప్రశంస. మహిళల 5 ముఖ్యమైన విషయాలు ప్రేమ, సంభాషణ, నిజాయితీ, ఆర్థిక సహకారం మరియు కుటుంబం విషయం సమర్పణ. గత కార్యక్రమంలో మహిళల అవసరత నిజాయితీ మరియు దాపరికం లేనితనం వద్ద ఆపాను కదా. సరే, వీటి అర్థమేంటి? మన భర్త మన పట్ల నమ్మకంగా ఉండాలన్నది మన అవసరం. ముందుగా మనం తెలుసుకోవలసినదేమంటే, మనం అతన్ని, అతని మాటలను నమ్మాలి. మన భర్త మన నుండి ఏమీ దాచకూడదని మనం కోరుతాం. కొంతమంది భర్తలు ఆర్థిక ఇబ్బందులను గూర్చి లేక వారి ఉద్యోగ సమస్యలను గూర్చి భార్యతో చెప్పరు. భార్యలు ఈ విషయాన్ని గూర్చి చింతించడం వారికి ఇష్టం లేదు. అది మంచిదే అయినా వాటిని మనం కూడా తెలుసుకోవాలి. కొంతమంది పురుషులు వారి ఆదాయం ఎంతో, కుటుంబానికి ఎంత ఖర్చవుతుందో, భవిష్యత్తు కొరకు ఎంత పొదుపు చేశారో చెప్పరు. అది మంచిది కాదు. భార్యకు ఈ విషయాలు తెలియనందువల్ల కూడా సమస్యలొస్తాయి. తెలిస్తే తమకున్నంతలో సర్దుకునేందుకు ప్రయత్నిస్తారు, లేక ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సహాయపడతారు. కాబట్టి మీ భర్త ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని మీరు కోరితే ఈ విషయము అతనితో చెప్పండి. పురుషుల జాబితాలోని తరువాతి అవసరత ఇంటి పని విషయంలో సహాయం. స్త్రీల

0: అవసరత ఆర్థిక సహాయం. ఒకవేళ పురుషుడు తన కుటుంబ పోషణ కొరకు ప్రతిరోజు కష్టపడి పనిచేస్తూ ఉంటే కుటుంబంలో దైనందిన అవసరాలను తీర్చడానికి అతనికి ఒక మనిషి అవసరం. మనలో చాలామంది మీ ఆర్థిక అవసరాలు తీర్చబడాలని బయట పని చేస్తాము. అయితే మీ ఇంటి పని విషయం మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. వంట చేయడం, బట్టలుతికి ఇస్త్రీ చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం వంటి పనులు ఎక్కువగా స్త్రీలపై పడుతూ ఉంటాయి. నూతన వధువుగా గృహంలోనికి అడుగుపెట్టినప్పుడు పర్వాలేదు, కానీ పిల్లలు పుట్టాక ఆ బాధ్యత కూడా మనపైనే పడుతుంది. ఈ విషయంలో పురుషుడు అతని భార్యపై ఆధారపడడం అతనికి గర్వకారణం అవుతుంది. అలాగే స్త్రీలుగా మనం ఆర్థికంగా భర్తపై ఆధారపడడం, అతడు మనల్ని పోషించడం మనకి నెమ్మదినిస్తుంది. మన భావోద్వేగ అవసరాలలో ఈ విధమైన భద్రత ఒకటి. మనం కూడా ఉద్యోగం చేసి సహాయం చేయవలసిన అవసరత ఉన్నా ఆర్థిక అవసరాల నిమిత్తము మనం ఎక్కువగా భర్తపైననే ఆధారపడాలి. అతడు వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. ఈ విషయాలన్నిటిని గూర్చి మీరు కూర్చొని ఇద్దరికీ సరిపోయినట్లు పనుల విషయం కానీ, ఆర్థిక విషయాలు కానీ, లేక ఇతర బాధ్యతల విషయం కానీ ఒక ఒప్పందానికి రావాలి. ఎవరి బాధ్యతలు వారికి స్పష్టంగా తెలవాలి. ఇక పురుషుల భావోద్వేగ అవసరాలలో చివరిది మరియు అన్నిటికంటే ప్రధానమైనది ప్రశంస. స్త్రీ అవసరాలలో చివరిది కుటుంబం పట్ల సమర్పణ. ఇవి రెండూ ఒకలాగే ఉండవు. మీరే చెప్పండి, అలా ఉన్నాయా? తన భార్య తనను మెచ్చుకోవాలని పురుషుడు కోరతాడు. ప్రశంస అన్న మాటకు ఆంగ్ల నిఘంటువులో ఇవ్వబడిన అర్థమేమంటే ఆశ్చర్యంతో గౌరవించుట, ఆనందించుట, ఇష్టపూర్వకమైన ఆమోదం మరియు ఎక్కువ గౌరవించుట. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:33 అపోస్తలుడైన పౌలు భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను అని వ్రాశాడు. తెలుగులో భయము అనే తర్జుమా చేయబడింది, కాని ఆంగ్లంలో గౌరవము అన్న మాట వ్రాయబడింది. దానికి నిఘంటువులో ఇవ్వబడిన నిర్వచనం ఏమంటే గౌరవము లేక ఘనతను అనుభూతి చెందుట లేక చూపించుట. మన భర్తను మనం గౌరవించాలనే మనకు ఆజ్ఞ ఇవ్వబడింది మరియు అతనికి భావోద్వేగపరంగా మెప్పు పొందాలన్న అవసరత ఉన్నది. స్త్రీలుగా మనం మన భర్త కుటుంబం పట్ల సమర్పణ కలిగి ఉండాలని కోరుకుంటాం. సమర్పణన్న మాటకు సమకూర్చుట, నమ్మకమును కల్పించుట, క్షేమం కొరకు ప్రయాసపడుట, అప్పగించుట అన్న అర్థాలు ఉన్నాయి. పురుషునికి భార్య పిల్లలు దేవునిచే ఇవ్వబడ్డారు. వారిని క్షేమంగా కాపాడడానికి మరియు శ్రద్ధ తీసుకోవడానికి ఇవ్వబడ్డారు. దానిని స్త్రీలకు దేవుడొక ప్రధాన అవసరతగా ఉంచాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:33 పౌలు పురుషులతో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. పురుషుడు స్త్రీని గూర్చి మరియు తన కుటుంబం గూర్చి శ్రద్ధ తీసుకోవడం స్త్రీకి అవసరం. అది ఆమె ప్రధాన అవసరత. వివాహం అన్నది అద్భుతంగా ఉండగలదు. అది దేవుడు సృష్టించిన సంబంధం. యేసు వివాహాలకు హాజరయ్యాడని బైబిల్ చెప్తుంది. తద్వారా ఆయన తన ఆమోదాన్ని తెలియచేశాడు. అయితే మనం పరిపూర్ణత లేని లోకంలో జీవిస్తున్నాము గనుక వివాహాలను గూర్చి మనం కొంతైనా కృషి చేయాలి. ఒక నూతన వధువుగా మీ వివాహమును మంచిగా, సంతోషకరమైన నెరవేర్పుగా, ఒక మంచి సంబంధముగా మలుచుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం కొరకు ప్రార్థించండి. మీ వైవాహిక జీవితం విజయవంతంగా ఉండాలని దేవుడు మీకంటే ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.
1: శ్వేత, నీకు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఆలస్యంగా పెళ్ళయిందని చెప్పాను కదా, ఇక పెళ్లి 4 రోజులుందనగా నా స్నేహితులంతా నాకు ఓ మంచి పార్టీ ఇచ్చారు. ఇదంతా చాలా రహస్యంగా ప్లాన్ చేసుకున్నారు. నన్ను సంతోషపరచడానికి ఏమేమో చేశారు. మంచి బహుమానాలు ఇచ్చారు. అన్నిటికంటే గొప్ప బహుమానం ఏమంటే, బైబిల్ నుండి నాకు మంచి సలహాలు ఇవ్వడానికి షారోన్ గారినే పిలిచారు. ఆ రోజు ఆవిడ చెప్పిన మంచి సలహాలే నాకు గొప్ప బహుమానంగా భావించాను. ఇప్పుడు వారు చెప్పే సలహాలు వింటే మీకు అలాగే అనిపిస్తుంది.
2: ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం ఏమి నేర్చుకున్నామో మీకు గుర్తుందా? అవును, అందమైన పాదాలను గురించి నేర్చుకున్నాము. ఈరోజు మళ్లీ వాటిని గురించే మరికొన్ని విషయాలను నేర్చుకుందాం. నేను శ్వేతకు లేక శృతికి ఉన్న చిన్న పాదాలను గురించి చెప్పడం లేదు, కాని రోమా 10:15 బైబుల్ చెప్పే పాదాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వచనం ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని చెప్తున్నది. అంటే సమాధాన సువార్త ప్రకటించు పాదాలు. ప్రియ సోదరి, మీ పాదాలు మీరు వెళ్లిన ప్రతిచోట సమాధాన సువార్తనే ప్రకటించాలన్న సమర్పణగల అందమైన పాదాలుగా ఉండాలన్నదే నా ప్రగాఢ వాంఛ. మీ పాదాలు మీరు ఉద్యోగం చేసే స్థలంలో కాని, మీ సంఘంలో గాని, మీ భర్తతో గల అన్యోన్య సంబంధంలో గాని, మీ కుటుంబంలో గాని సమాధాన సువార్త ప్రకటించే పాదాలుగా ఉండాలి. దయచేసి జాగ్రత్తగా వినండి. కొన్ని స్థలాలలోనికి మీ పాదాలను అడుగు పెట్టనీయకూడదు. పోట్లాటలు మరియు అదుపుతప్పిన కోపం ఉండే స్థలాలకు మీ పాదాలు వెళ్లకూడదు. మీ పాదాలు వాటికి కారణము కాకూడదు. ఎడతెగని కలహం మరియు కోపంతో కూడిన మాటలు మంచి వైవాహిక జీవితాన్ని పాడు చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకోనండి, ఒకసారి మీరు అలాంటి స్థలాలకు వెళ్లారు అంటే ఇక మీ పాదాలు మిమ్మల్ని పదే పదే అక్కడికే లాగుతూ ఉంటాయి. అది తప్పు త్రోవ. అది మొదట మీకు ఒకరి పట్ల మరొకరికి గల గౌరవాన్ని పాడు చేస్తుంది, తరువాత శారీరక సంబంధాన్ని, చివరికి మీ వైవాహిక జీవితాన్ని చంపేస్తుంది. మీ పాదాలు మిమ్మల్ని మౌనంలోనికి నడిపించకుండా, మీ భర్తను కలవరపరిచి కపటమైన వాణిగా చూపించే ఆయుధంగా వాటిని ఉపయోగించకుండా చూచుకోనండి. మనలో కొంతమంది ఈ విషయంలో బాగా అరితేరినవారు. మనం మన భర్తల్ని అలా పక్కన పెట్టేస్తాము, వారిని పట్టించుకోము, వాళ్ళు చెప్పే మాటల్ని విననట్టు నటిస్తాము. మీకు తెలుసా, మౌనం అన్నది మంచి సంబంధాన్ని చంపివేసే శక్తిగల ఆయుధం. చూడండి, దేవుడు ఈ లోకాన్ని చేసినప్పుడు ప్రతి దానిని తన మాట శక్తి వలన సృష్టించాడు. ఆయన వెలుగు కలుగునుగాక అని పలికాడు, వెలుగు కలిగింది. ఆయన మాట్లాడాడు, ప్రపంచం, అందులోని సమస్తం ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కటి ఆయన మాట ద్వారానే చేయబడ్డాయి. కాని మీరు, నేను, మానవులందరూ వాక్యము కొరకు చేయబడ్డాము. మన తలంపులను మరియు మన అనుభూతులను ఇతరులతో పంచుకోగల అసమానమైన సామర్థ్యం మనకు ఇవ్వబడింది. మన కలలు, సంతోషాలు మరియు దుఃఖాలను ఒకరితో మరొకరు పంచుకునే సామర్థ్యం అది. మన మనస్సు అన్నది దేవునిచే మనకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన వరం. అంతమాత్రమే కాదు, సృష్టి అంతటిలో భావాలను, అనుభూతులను మాటల ద్వారా తెలియజేయగలిగింది స్త్రీ పురుషులు మాత్రమే. సృష్టిలో మరి దేనికి ఈ ఆధిక్యత లేదు. మీరు ఎప్పుడే గాని మౌనం వెనుక దాగుకోవద్దు. ప్రతి కుటుంబములోనూ విభేదాలుంటాయి. అయితే ఆ విభేదాలను శాంతియుతంగా, గౌరవంతో మరియు ప్రేమతో పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి. మౌనంగా ఉండడం ద్వారా మీ భర్తలో కలవరం పుట్టించకుండా, ఇప్పుడు నేనేమి మాట్లాడలేను కాని కొంతసేపు అయ్యాక మీకు అన్ని వివరిస్తాను అని చెప్పండి చాలు. అది మీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. ఎల్లప్పుడూ సత్యాన్ని ప్రేమతో పలకాలి అని బైబిల్ కూడా చెప్తుంది. మనం సరైన సమయంలో సరైన మాటల్ని ప్రేమతో చెప్తే వైవాహిక సంబంధం తప్పకుండా బాగుపడుతుంది. ఇంకా సామెతలు 15:1 బైబిల్ ఇలా చెప్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సోదరి, ఈ మాటలు మీ పాదాలు వెళ్లకూడని మరో ముఖ్యమైన స్థలాన్ని గురించి చెప్తున్నాయి. మీ పాదాలు మీలో కోపాన్ని అలాగే ఉంచుకొని మిమ్మల్ని పడకమీదికి తీసుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా పెద్ద విషయం. కోపపడండి కాని పాపం చేయవద్దు అని బైబిలు చెప్తుంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపమును నిలిచి ఉండనీయవద్దని ఎఫెసీయులకు రాసిన 4:26 చెప్తుంది. ఆ రోజు ఏదైనా సమస్య ఏర్పడితే లేక గొడవ జరిగితే దానికి కారణమైన వాటన్నిటినీ ఆ దినమే సరిచేసుకొనండి. ఎప్పుడూ సత్యాన్ని ప్రేమతో చెప్పండి. నేను కొంతమందిని చూశాను, వాళ్లు ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు గాని నేను మాత్రం ఇలాగే కేకలేస్తాను అని అనుకుంటారు. వాళ్ల కోపాన్నంతా మాటల ద్వారా బయటికి వెళ్లగక్కుతారు. అది వాళ్లకు హాయిగా అనిపిస్తుంది, కాని దానితో ఒక సమస్య ఉంది. అది నాకు చాలా స్వార్థమైందిగా కనిపిస్తుంది. ఇంతకు నా ప్రశ్న ఏమంటే, మీరు కోపంతో మాట్లాడితే మీకు బాగానే ఉంటుంది, కాని ఎదుటి వ్యక్తి సంగతి ఏంటి? అది ఎదుటి వ్యక్తిపై ఎలా ప్రభావం చూపిస్తుంది అని వాళ్లు ఎప్పుడూ ఆలోచించారు? ఒకరికేమో అది చాలా హాయిగా అనిపిస్తుంది, కాని మరొకరికి అది బాధ కలిగిస్తుంది కదా. అయితే కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను. మీకు కోపం వచ్చినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళపై కేకలేయకుండా ఒక్కసారి దీర్ఘంగా శ్వాస పీల్చుకోనండి. సత్యాన్ని ప్రేమతో గౌరవంతో చెప్పడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. మీ కోపంలోనే సూర్యుణ్ణి అస్తమించనీయకండి. ఇది వైవాహిక సంబంధంలో తప్పనిసరిగా అనుసరించడానికి దేవుడిస్తున్న ఉపదేశం. ఇది ఒక అద్భుతమైన పద్ధతి. సరే, ఇక మీ పాదాలను ఎక్కడికి వెళ్లనివ్వాలో ఇప్పుడు చెప్తాను. ఒకరినొకరు నాశనము చేసుకొనకుండా మీ పాదాలను ప్రేమతో కూడిన వాతావరణంలోనికి నడిపించండి. ఒకరి పట్ల మరొకరు గౌరవభావం కలిగి ప్రోత్సహించుకునేలా చేయండి. అలాగే మీ పాదాలను క్షమాపణతో కూడిన వాతావరణంలోనికి నడిపించండి. క్షమాపణ అన్నది అంత సులభమైనది కాదు. ముఖ్యంగా మీ భర్త ద్వారా మీరు గాయపరచబడినప్పుడు అది చాలా కష్టం. కానీ క్షమించడానికి మరియు మీ హృదయంలోని అవమానాన్ని గాయాన్ని మర్చిపోవడానికి దేవుడు సహాయం చేయగలడు. కాబట్టి మీ జీవితంలో అన్ని దినాలలోనూ మీ పాదాలు మిమ్మల్ని సత్యములోనికి మరియు షరతులేని ప్రేమలోనికి నడిపించేలా చూచుకోనండి. మీ వైవాహిక జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంతో కూడిన స్నేహం ఉండేలాగా మీ పాదాలు మిమ్మల్ని సంతోషం మరియు నవ్వులతో కూడిన వాతావరణంలోనికి నడిపించేలా ప్రయత్నించండి. మీ భర్త మీకు మంచి స్నేహితునిగా ఉండాలి. మీ దాంపత్యంలో స్నేహాన్ని వృద్ధి చేసుకోనండి. ఇద్దరూ కలిసి జీవితాన్ని సంతోషంగా గడపండి. ప్రియులారా, మీ పాదాలు ఎప్పుడు సుందరంగా ఉంటాయో మీకు తెలుసా? పాదాలు అందమైన ఉద్దేశం కొరకు పనిచేసినప్పుడు అవి సుందరంగా ఉంటాయి. ఇది మొదలుకొని మీ భర్తను ప్రేమించాలన్నదే మీ జీవిత ఉద్దేశంగా ఉండాలి. ఎంత సుందరమైన ఉద్దేశం ఉంటే మీ పాదాలు అంత సుందరమైన పాదాలుగా ఉంటాయి. మరో విషయం ఏమంటే, పాదాలు రాళ్లమయమైన మార్గాన్ని నిర్లక్ష్యం చేయనప్పుడు సుందరంగా ఉంటాయి. అలాంటి మార్గంలో నడవడం కష్టమైనప్పుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ద్వితీయోపదేశ కాండము 33:25 దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కమ్ములు అంటే పాదరక్షలు అని, విశ్రాంతి అంటే బలము అని అర్థం రాయబడింది. కాబట్టి నూతన వధువులారా, దేవుని వాగ్దానాలన్నిటికీ గుర్తుగా ఉన్న ఇనుపజోళ్లు ఇత్తడి జోళ్లు తొడుక్కొనండి. రాళ్లమయమైన త్రోవలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి. నడిచి వెళ్తూనే ఉండండి. దేవుని నుండి మీరు బలాన్ని పొందడానికి బైబిలులో 37,000 వాగ్దానాలున్నాయి. ఈ వాగ్దానాలు మీ పాదాలను కాపాడుతాయి. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు, అవి తప్పకుండా వస్తాయనుకోండి, అప్పుడు దేవుణ్ణి నమ్మడం మానవద్దు. ఎందుచేతనంటే ఆయన వాగ్దానం నిలిచి ఉంటుంది. ఏమి సంభవించినా మీరు బ్రతుకు దినములెన్నో మీ బలం కూడా అంతే ఉంటుంది. ఇక చివరిగా, మన పాదాలు అన్నిటిని మించిన సుందరమైన యేసు పాదాలలాగా మారినప్పుడు మరెక్కువ సుందరంగా ఉంటాయి. మనం చేసే ప్రతి పనిలో మనం యేసును అనుసరించడానికే పిలువబడ్డాము. ఆయన మనలో మరియు మన ద్వారా జీవిస్తాడు. మీ భర్త మీలో యేసును చూచినప్పుడు అతడు మిమ్మల్ని మరెక్కువగా ప్రేమిస్తాడు. మీ జీవిత వైఖరి తన ప్రేమకు నిదర్శనంగా మీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చిన యేసు పాదాలను అతనికి జ్ఞాపకం చేస్తుంది. శ్రోతలు, బహిరంగంగా మీరు చేసే సేవ ద్వారా మాత్రమే కాదు, మీ కుటుంబంలో కూడా ఆయన స్వరూపాన్ని ప్రదర్శించడం ఎంత గొప్ప ఆధిక్యత. మీ భర్త, మీ కుటుంబస్థులు మీ సుందరమైన పాదాలను చూడగలుగుతారు. కాబట్టి వాటిని గురించి మంచి శ్రద్ధ తీసుకోనండి. బైబిలులోని ఈ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఈ కార్యక్రమం వింటున్న ప్రతి మహిళ మరియు ప్రతి పురుషుడు కూడా ప్రేమగల, కృపగల మరియు మన కొరకు త్యాగం చేసిన యేసు పాదాలలాగా వారి పాదాలు సుందరంగా ఉండేలా చూసుకోవాలన్నదే నా ప్రార్థన. దేవుడు మనకందరికీ సుందరమైన పాదాలనిచ్చి మనందర్నీ దీవించునుగాక. మన బ్రతుకు దినాలన్నిటిలో మనం బలము మరియు ఘనతతో నడుచుకుందాం.

0: శ్వేత, మీ పెళ్లిలో నువ్వు ఒక పాట పాడానని చెప్పావు కదా.
1: అవును.
0: నీకు చాలా ధైర్యం బాబు, నాకైతే కాళ్ళు చేతులు వణికేవి, అక్కడే పడిపోయేదాన్ని. పైగా నా స్వరం కూడా బాగుండదు. ఇంతకు ఆ రోజు పాడిన పాట ఏంటి?
1: ముఖ్యంగా ఇది భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది. దాని మాటల భావం ఇలా ఉంటుంది: నా జీవితంలో ప్రథమ స్థానం యేసుకే, తరువాత స్థానం మీది. ముందున నా జీవితమంతా నేను ఇద్దరి ప్రేమలో గడపాలనుకుంటున్నాను, ఇద్దరినీ ప్రేమించాలనుకుంటున్నాను. మొదట యేసు, రెండవదిగా మీరు.
0: వావ్, చాలా బాగుంది. నీ పెళ్లిరోజు పాడడానికి నువ్వు ఈ పాటను ఎందుకెన్నుకున్నావు? నువ్వు ప్రేమించినతన్నే పెళ్లి చేసుకున్నావు కదా, ఆయనకు నచ్చేలా నా జీవితంలో మొదటి స్థానం మీకే అని ఎందుకు పాడలేదు?
1: ఎందుకంటే యేసు నా జీవితంలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన అలా ఉండాలని కోరుకుంటాడు. ఈ సంగతి మా వారికి తెలుసు. అతని జీవితంలో కూడా యేసుకే మొదటి స్థానం, తరువాతనే నేను. అతడు నా జీవితంలో రెండవ స్థానంలో ఉండడానికి ఇష్టపడ్డాడు.
0: ఈ పాటలో నీకు ఇష్టమైన మాటలేవి?
1: ఒక చరణంలో, మిమ్మల్ని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించడం లేదని అపార్థం చేసుకోవద్దు అని కూడా ఉంది. అయినా నేను ఈ లోకంలో అన్నిటికంటే మా వారినే ఎక్కువగా ప్రేమిస్తానని అతనికి తెలుసు.
0: శ్వేత, అందరి దాంపత్య జీవితాలు 100% బాగుంటాయని చెప్పలేం. ఒకవేళ కొంతమందికి మంచి భర్తలు దొరకకపోవచ్చు, వాళ్ళను బాగా చూసుకోలేకపోవచ్చు. అప్పుడు వాళ్ల సంగతి ఏంటి? అలాంటి మహిళలు భర్తల్ని ప్రేమించగలరా?
1: భర్తల ద్వారా బాధించబడే స్త్రీలు చాలామంది ఉన్నారు. వారు భర్తల్ని ప్రేమించరని నాకు తెలుసు. అలాంటి స్త్రీలకు నేను చెప్పేదేంటంటే, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఆయన మన మొదటి ప్రేమికుడు. ఆయన ప్రేమ ఎన్నడూ మారదు. ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీ భర్త మిమ్మల్ని ప్రేమించకున్నా, దేవుని ప్రేమను రుచి చూస్తున్న మీరు వారిని ప్రేమించండి. అలా ప్రయత్నించి చూడండి, తప్పకుండా అతని పట్ల మీ ప్రేమ అధికమవుతుంది.
0: ప్రియులారా, దేవుడిప్పుడు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఎప్పటికీ అలాగే ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు, నిరంతరం ఒకేలా ఉండే దేవుడు. శ్వేత, భర్త ప్రేమకు నోచుకోని మహిళల కోసం ఒక నిమిషం ప్రార్థన చేస్తావా?
1: మా ప్రియమైన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మా జీవితంలో శ్రేష్టమైన వాటిని కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఈ లోకంలో మేము బ్రతకడానికి ప్రేమ అనే వరాన్ని మాకిచ్చారు. ప్రేమనే మా జీవితానికి ఊపిరి. ఒకవేళ మేము ఇతరుల నుండి ఆ ప్రేమను పొందుకోలేకపోయినా, తండ్రి, శాశ్వతమైన మీ ప్రేమ మాకు చాలు. మేము కూడా అందరికన్నా, అన్నిటికన్నా మిమ్మల్నే ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
0: శ్రోతలు, ఈరోజు కార్యక్రమం మీకు ఎలా అనిపించింది? ఈ విషయంలో మీకు ఇంకా ఏమైనా సలహాలు అవసరం అనుకుంటే మాకు వ్రాయండి, లేక ఫోన్ చేయండి. ఈ వారమంతా నిరీక్షణ మహిళగా ఉంటారు కదూ.
2: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

అడిగిన క్షణమందే అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

0: ఉపమానములు అని చెబితేనే దీని వెనుక ఒక గొప్ప సీక్రెట్స్ ఉన్నాయని అర్థమవుతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. మాథ్యూ 24, ఒక టర్నింగ్ పాయింట్ని నేను చూస్తున్నాను. క్రైస్ట్ మరి అర్థమయ్యేలా మాట్లాడుచున్నాడు. అయితే ఈ మాథ్యూ 24లో ఒక డిఫరెన్స్ చూస్తున్నా. టోన్లో ఒక డిఫరెన్స్ ఉంది, స్పీడ్లో ఒక డిఫరెన్స్ ఉంది, ఏదో ఒక విషయాన్ని స్ట్రాంగ్గా చెప్తున్నట్లు ఒక చరిత్ర ఉంది. ఇందులో ఒక పారబుల్ ఉంది. ఈ అవుట్లైన్ని, దీన్ని వెనుక చరిత్రను ఎలా చూడాలి?
1: ఇప్పుడు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ చూసినట్లయితే, లేక మినిస్ట్రీ మొత్తంగా 33.5 సంవత్సరాలని చెప్తున్నాం కదండి, అది 3 పార్ట్లుగా విభజించాలి. అంటే ఫ్రమ్ బెత్లహేమ్ టు జోర్డాన్, అక్కడ ఆయన బిడ్డగా పుట్టినప్పటి నుండి యోర్దాను వరకు ఒక పార్ట్, యోర్దానులో బాప్తిస్మం పొందడం నుండి యెరూషలేములోనికి ప్రవేశించేంత వరకు ఒక పార్ట్, యెరూషలేములోనికి ప్రవేశించినప్పటి నుండి ఆయన పునరుద్ధానం వరకు ఒక పార్ట్. ఈ 3 భాగాలను వేరువేరుగా అర్థం చేసుకుని చదివితే ఆయనను గుర్చి 3 విషయాలు దొరుకుతాయి. మొదటిగా, ఆయన 100% మనిషి. అంటే ఆయన తను దైవకుమారునిగా ఉన్నప్పటికీ తను ఒక మనిషిగా నిరూపణ. ఆకలి, నిద్ర, బంధుత్వము, తల్లి, తమ్ముళ్ళు అందరూ ఉన్నారాయనకి.
0: ఒక హ్యూమన్ టచ్
1: అదాయన నిరూపిస్తున్నాడు. మొదటి 30 సంవత్సరాలు ఆయన మనవలే అన్ని విధాలుగా శోధించబడ్డాడని హెబ్రీయులకు చెప్తుంది. సో ఆయన అన్ని విధాలుగా 30 సంవత్సరాలు అందువల్ల నతనయేలు అడుగుతున్నాడు, నజరేతు నుండి మంచి వెలువడుతుందా? అంటే నజరేతులో ఉండి ముగించి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు నజరేతు నుండి నేరుగా యోర్దానుకొచ్చాడు. అక్కడొచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? బ్యాప్టిజం. ఇప్పుడు ఆయన వచ్చి మరొక పార్ట్, మినిస్ట్రీ పార్ట్. ఆ మినిస్ట్రీ పార్ట్ మిగతా 3.5 సంవత్సరాలు చేస్తున్నాడు. ఇందులో ఆయన మరలా అడుగుతున్నాడు, జనులు నన్ను ఎవరంటున్నారు, నన్ను గుర్చి ఏమంటున్నారు? కొందరు ప్రవక్తనియూ, కొందరు ఇర్మియానియూ, మరికొందరు ఆ బాప్తిస్మకుడు యోహానని, కొందరు ఏలియాని ఆయన గురించి చెప్తూ ఉన్నారు. సో ఆయన యొక్క మినిస్ట్రీ పార్ట్.
0: తరువాత మీరేమనుకుంటున్నారని
1: ఎవరనుకుంటున్నారని వారిని అడుగుతున్నాడు, వారి గ్రహింపును తెలుసుకుంటున్నాడు. తరువాత ఆయన యెరూషలేములోనికి ప్రవేశించక ముందుగా ఆ రూపాంతర కొండపైన ఆయన తేటగా చెప్తున్నాడు, మనం యెరూషలేములోనికి వెళ్ళబోతున్నాం, ఇకపై జరిగే సంభవాలు. అయితే యెరూషలేములోనికి ప్రవేశించే పార్ట్ వచ్చి, ఇప్పుడు ఒక ఉదాహరణకు కింగ్ ఒకరు ఉన్నారనుకోండి, తన దేశాన్ని పట్టుకోవాలి, తన దేశాన్ని పోగొట్టుకున్నాడు, అది పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు. ఆయన ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే యోవాబును పంపి ఆ స్థలాన్ని ముట్టడి చేయమంటాడు. యోవాబు వెళ్ళి ఏం చేస్తాడంటే, అది నీళ్లున్న ప్రాంతం, ఎంట్రన్స్, ఏ దేశానికైనా ఒక జలాశయం పారుతూ ఉంటుంది, అది దాటే లోనికి వెళ్తారు, ఆ జలప్రాంతాన్ని ముట్టడి చేస్తారు. ముట్టడించి దావీదుతో చెప్తాడు, జలముల మీది పట్టణాన్ని పట్టుకున్నాను, నా పేరు దానికి పెట్టకుండానట్లు నీవు మిగతా వారిని తీసుకొచ్చి లోనున్న పట్టణాన్ని పట్టుకోమంటాడు. ఇది వచ్చి క్రైస్ట్కి, జాన్ ద బ్యాప్టిస్ట్కి అయినటువంటి రిసెంబ్లెన్స్. ఇప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి ఏం చేస్తున్నాడు? వచ్చి జోర్డాన్ వరకు అన్నిటినీ రెడీ చేస్తాడు. అలాగే ఇక్కడ దావీదు కొరకు వెయిట్ చేస్తున్నాడు. అతడు వచ్చి ఏం చేస్తున్నాడు? లోపల పట్టణాన్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు అన్ని పట్టణాలు పట్టుకున్నా గానీ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళి అక్కడున్నటువంటి ప్యాలెస్లో కూర్చుంటేనే గాని ఆయన కింగ్. ఇప్పుడు క్రైస్ట్ వచ్చి యెరూషలేములోనికి వచ్చేప్పుడు కింగ్గా వస్తున్నాడు. ఇంతవరకును ఆయన వచ్చి పట్టుకుంటూ వస్తున్నాడు, గాలిని సముద్రాన్ని నిమ్మలపరిచి దాని కంట్రోల్కి తెస్తున్నాడు, పిశాచిని జయించి దాని కంట్రోల్కి తెస్తున్నాడు, రోగాన్ని జయించి అన్నిటిని జయించి చివరికి యెరూషలేములోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్గా ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఆ కింగ్ యొక్క టోన్, కింగ్ యొక్క అథారిటీ, కింగ్ యొక్క ఆ జైజాంటిక్, అదే వాక్యం చెప్తుంది, యెరూషలేములోనికి ఆయన ప్రవేశించేది, ఆయన వెంటే వెళుతున్నటువంటి ఆ శిష్యులు ఆయన నడిచి వెళుతున్నప్పుడు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు అలా ఆశ్చర్యపడుతున్నారంటే, సాధారణంగా నడిచి వచ్చిన ఆయన కింగ్గా నడిచొస్తున్నాడు. ఒక కింగ్లో ఆ జైజాంటిక్ ఉంటుంది కదా, ప్రోటోకాల్, చూపు, మాట, అన్నిటిలోనూ నేను ఆ యొక్క ఆ అధికారం, అది అలా క్రీస్తులో ప్రవేశిస్తుంది. అట్లే ఆ గాడిదపైన అలా లోనికి ప్రవేశించేప్పుడు ఒక కింగ్ ప్రవేశిస్తున్నాడు, తర్వాత నడిచి వస్తాడు. ఒక కింగ్ నడిస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది. సో ఆ కింగ్ యొక్క అంతా కూడా అక్కడ వచ్చి ఎక్స్పోజ్ అవుతుంది, ఆయనలో నుండి మొత్తం ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల మీరు చూసినట్లయితే లోనికి ప్రవేశించిన వెంటనే అందరినీ కూడా అక్కడ తోలివేస్తున్నాడు. పట్టణంలోనికి ప్రవేశించి దీనికి ముందు ఎప్పుడు కూడా ఆయన ఈ విధంగా చేసినట్టుగా ఉండదు. మీరు బాగా గమనిస్తే టోటల్ ఇస్రాయిలులో ఆయన వాక్ చేస్తూ, అంటే మినిస్ట్రీ చేస్తూ గలీలియాకి వెళ్లడం, బెత్సయిదా, ఇక్కడ అక్కడ అన్ని చోట్లకి వెళ్తున్నాడు, ఎరికో అంతటా వెళ్తున్నాడు. కాని ఎక్కడ కూడా ఎవరిని కొట్టినట్టుగా ఉండదు, మాట్లాడుతూ వస్తాడు. కాని లోనికొచ్చిన వెంటనే త్రాళ్లతో కొరడా చేసి త్రోళివేస్తున్నాడు. చూడండి, అదే కింగ్ యొక్క అథారిటీ. దానిని మీరొచ్చి యెరూషలేములోనికి ప్రవేశించే ఆ 4 సువార్తల్లోనూ ఆయన యెరూషలేములోనికి ప్రవేశించేదే మీరు వేరుగా చదవాలి. చదివి చూడండి, ఒక కింగ్, ఒక ప్రోటోకాల్, అది అట్లే మీకు తెలుస్తుంది. అదే క్రైస్ట్. అలా లోనికొచ్చి ఆయన చూసినట్లయితే దేవాలయం చుట్టూతా తిరిగినట్టుగా చూడగలం. ఏంటి దేవాలయం చుట్టూతా తిరుగుతున్నాడు, ఈయన దేవాలయం చూసింది లేదా అంటే అది కాదు, ఒక కింగొచ్చి నా ప్యాలెస్ ఎలాగుంది, ఆ ప్యాలెస్ని అలా ఏం చెప్తారు, ఆ ఏం చెప్తారు, అలా చూస్తారు గదా, అన్ని సరిగ్గా ఉన్నాయా అని చూస్తారు గదా, ఆ విధంగా చూస్తున్నాడు. అందువల్ల అక్కడ క్లీన్గా అన్నిటినీ తూలివేస్తున్నాడు. యోచించండి, ఒకే వ్యక్తిగా తను తూలివేస్తున్నాడు, ఎవరైనా అడ్డుకున్నారా,
0: ఏమీ చెయ్యలేదు,
1: దగ్గరకొచ్చారా, కింగ్ ఏది చేసినా సిటిజన్ అడగలేడు, అదే అక్కడ జరుగుతుంది. సో క్రైస్ట్ యొక్క ఒక ఫుల్ జైజాంటిక్ అదెక్కడి వరకు వస్తుందని చూస్తే గెత్సెమనీ వరకు వస్తుంది. గెత్సెమనీలో ఒకడు పట్టుకోడానికి వస్తాడు గదా, పట్టుకోడానికి వచ్చినప్పుడు ఈయనే అడుగుతాడు, ఎవరిని మీరు వెతుకుతున్నారు అన్న వెంటనే అతను చెప్తాడు, నజరేయుడైన యేసును వెతుకుతున్నాం. వెంటనే చెప్తాడు, నేనే ఆయనని అంటాడు.
0: ఈయనే
1: చెప్తాడు. చెప్పిన వెంటనే వాక్యం చెప్తుంది, వారు వెనుకకు తగ్గి నేల మీద పడినట్టుగా ఉంటుంది,
0: భయపడ్డాడు.
1: ఆహా, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేనే అన్నందుకు ఇంగ్లీష్లోని మాట ఐయామ్. ఇది ఏ ఐయామ్ తెలుసండి, నిర్గమాకాండములో మోషే ఆయనని అడుగుతాడు, మీరెవరని చెప్పాలి అంటే ఐయామ్ హూ ఐయామ్ ఉన్నవాడను. ఆ టోన్ ఇక్కడ విన్న వెంటనే వీరు నిలబడలేకపోయారు. ఏంటంటే కింగ్ పవర్ బయటపడుతుంది, ఈయన తాకలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు, ఐయామ్ అన్న వెంటనే వెనక్కి తగ్గి పడుతున్నారు. అందరూ క్రీస్తును ఆ ఫోటోలో బిగించి చాలా సాఫ్టు, ఎంత కొట్టినా ఊరుకుంటాడు, ఏం చేసినా ఆయన దీర్ఘశాంతుడు, ఎంతో సాఫ్ట్ అనుకుంటారు. క్రైస్ట్ దగ్గర మరొక ముఖం కూడా ఉంది, మరొక యాంగిల్ కూడా ఉంది, ద జైజాంటిక్ గాడ్, ద ఆల్మైటీ కింగ్. ఆయన వచ్చి నిలిచాడంటే అదే మీరు చూడండి, ఓల్డ్ టెస్టమెంట్ అయినా న్యూ టెస్టమెంట్ అయినా సరే రెండిటిలోనూ దేనికి జనులు భయపడతారని చూసినట్లయితే క్రైస్ట్ యొక్క కోపానికి. సామ్స్ 2లోనూ ఉంటుంది, కీర్తనలు 2లో, రెవల్యూషన్ 6:15-16 వచనాల్లో చదివితే గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినమునకు తాళజాలినవాడెవడని ఉంటుంది,
0: నిలబడలేరు,
1: నిలబడనే లేరు. క్రైస్ట్ని మనం వేరే విధంగా చూస్తున్నాం. ఎప్పుడు మనం చెప్తుంటాం, ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఒకరోజు జడ్జ్, ఆ రోజు ఆయన ముందు నిలబడలేరు. ఆ విధంగా స్టార్ట్ అయ్యేదే 24th chapter లోనికి వస్తున్నాడు.
0: అలాగే మనం తరచూ చూస్తుంటే ఆ క్రాస్ ఆయన పొందిన శ్రమలు గుర్తు చేసుకుంటే ఒక సాఫ్ట్నెస్ వచ్చినట్లు ఈ వైపు తెలుస్తుంది. ఈ వైపును మనం విడిచిపెడుతున్నామేమో అనిపిస్తుందో థింకింగ్ మనం సహజంగా ఉంది.
1: ఆయన వచ్చి ఒక ప్రక కింగ్, ఒక ప్రక ప్రీస్ట్, ఆయన రెండును మెల్కీసెదకు యొక్క క్రమం అని చెప్తారు, ఆ క్రమం అంటారు. ఒక ప్రక కింగ్ యొక్క తత్వాన్ని ఆయన వదలలేదు. పిలాతుతో మాట్లాడేది చూడండి, పిలాతు చెప్తాడు, నేను విడుదల చేస్తా ఇది అది అంటాడు. ఆయన చెప్తాడు, పరము నుండి ఇవ్వబడితే గాని నీ యుద్ధేమీ లేదు, నువ్వు మౌనంగుండి నోరు మూసుకొని అర్థం.
0: అదేమంటే ఈక్వల్గా స్ట్రాంగ్గా మాట్లాడుతూ,
1: ఒక ప్రిజనర్ కింగ్తో మాట్లాడినట్టుకుండదు, ఒక కింగ్ మరొక గవర్నర్తో మాట్లాడినట్టుగా ఉంటుంది. నువ్వు గవర్నర్, నువ్వు కింగ్ కాదు, అయితే నేను కింగ్. తను అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా, నువ్వు చెప్పినట్టుగానే అంటాడు.
0: ఆ టోన్లోనే,
1: అంటే ఎటువంటి ఒక ప్రిజనర్ను తన్ను విడుదల చేయమనడానికి కొరకే గవర్నర్తో మాట్లాడతారు, పరితాపంగా నుంచుంటారు. ఇప్పుడు మనవాళ్లే సాధారణంగా ఒక గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలంటే మనం నిలబడే తీరే వేరుగా ఉంటుంది, అవునండి. కానీ ఆయన నిలుచున్నప్పుడే అతను అడుగుతున్నాడు, ఈయన్ని, ఏంటి మీరు యూదులకు రాజా, అవునని కూడా చెప్పడాయన, నువ్వు చెప్పినట్టే అంటాడు. ఎంతటి ఒక ఇది ఆయన, ఆ క్రీస్తుని మీరట్లే అభిమానించగలరు అందులో. అయితే అదే సమయంలో నా జనుల కొరకు నేను కొన్ని కార్యాలు చేయవలసి ఉన్నవి, అందులకు నేను అప్పగించుకుంటున్నాను. అందులకు ఎంత గొప్ప ధైర్యం కావాలో తెలుసండి.
0: అదొకటి. అయితే ఈ పవర్ఫుల్ అయిన సిచ్యువేషన్లో మన కోసం ఆయన దిగొచ్చాడు అని తలంచితేనే, మనం సహజంగానే దిగొస్తేనే నేనెందుకు నీకోసం మాట్లాడాలి అని అంటారు. అలా కామన్ టర్మ్స్లో ఇలా గొప్ప జైజెంటి కాల్మేటీ గాడ్ మరి ఏ మిస్టేక్ చెయ్యలేదు ఆయన, అలాగున దిగొచ్చి ప్రజల కోసం మరి అది అనుకుంటూనే ఒకలా ఉంటుంది.
1: లవ్ ఆఫ్ క్రైస్ట్,
0: అవును,
1: క్రీస్తు యొక్క ప్రేమ అని మనం అంటున్నాం కదండి. అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. యోహాను 13వ అధ్యాయం తండ్రి ఆయనకు సకల అధికారం ఇచ్చాడనే ఉంటుంది, దీనిని యేసు ఎరిగినవాడే అని ఉంటుంది. తాను దేవుని యొద్ద నుండి వచ్చినది, ఆ తండ్రి తనకు అన్నిటినీ అప్పగించాడనియూ తాను తండ్రి వద్దకు వెళ్లవలసినది యేసు ఎరిగినవాడే అని ఉంటుంది. ఇప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, విశ్వమంతటి యొక్క మొత్తం పవరు ఎవరికిచ్చాడు,
0: అనుగ్రహించాడు,
1: క్రీస్తు చేతికిచ్చాడు. ఎప్పుడిస్తున్నాడంటే రేపు సిలువలో కొట్టబడుతున్నాడంటే ఈ నైట్ ఇస్తున్నాడు. ఇంతటి పవర్ని చేతిలో పెట్టుకుని దెబ్బను మీరు పుచ్చుకుంటారా, ఈరోజు ఒక సాధారణ చిన్న పోస్టింగ్లో ఉన్నవారే కారులో నుండి దిగేప్పుడే
0: నేనెవరు
1: తెలుసా, ముందు నలుగురు అన్న వస్తున్నాడు జరగండి జరగండి అంటారు.
0: అవును,
1: అయితే ఇంతటి పవర్ని ఉంచుకుని ఒక 12 శిష్యుల కాళ్లు కడగడం అనేది ఎటువంటిది?
0: దీన్ని
1: అనుకుని చూడలేము. ఇది వచ్చి జైజాంటిక్ యొక్క ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఇది లవ్ ఎక్స్ట్రీమ్ లెవెల్. ఈ రెండిటినీ ఒక్కటిగా చూస్తేనే మీరు క్రైస్ట్ని చూడగలరు. ఒక కాయిన్కి రెండు సైడ్లు ఉన్నట్టుగా ఆయన. సో క్రైస్ట్ని మనం ఇంకా ఈ లవ్ యొక్క పరాకాష్ఠని మనం చూడలేదు. మనం ఒట్టిగానే మనందరి కొరకు సిలువలో కొట్టబడ్డాడు సిలువలో కొట్టబడ్డాడు అనేటువంటిది ఒక టర్మ్గా మార్చేశాం. అందులో ఉండగలిగిన ఒక డెప్త్ని మనం చూడాల. క్రీస్తు యేసు రాజై ఉన్నాడు రాజై ఉన్నాడని చెప్పి ఆయన జైజాంటికిని మనం చూడలేదు. యోచించి చూడండి, అంతటి ఒక బ్రహ్మాండమైన విశ్వమును సృష్టించిన దేవుడే ఇంతటి ఒక అణువును సృష్టించాడు. అంత పెద్దది సృష్టించగలడు, ఇంత చిన్నది సృష్టించగలడు. ఆ దేవుడు మరియా గర్భములో పిల్లవానిగా కూడా ఉండగలడు. అలాగంటే ఆయన యొక్క జైజాంటిక్ తన్మయాన్ని అలా కుదించడం కుదురుతుంది, అలాగే ఎస్టాబ్లిష్ చేయడం ఆయన వల్ల కుదురుతుంది. క్రైస్ట్ని మీరు అభిమానించగలరు, మాట్లాడుతూ ఉండొచ్చు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం, ఇంకా చెప్తాం, ఇంకా మాట్లాడతాం. ఆయన లాంటి ఒక దేవుణ్ణి మీరు చూడలేరు.
0: ఈ ఉపమానములు అంటే ఈ మాథ్యూ 24లో మీరు చెప్పినట్లు లోపల ప్రవేశించాడు, మాట్లాడాడు. అయితే చాలా స్ట్రాంగ్ అయిన ఒక పారబుల్ వస్తుంది. ఈ మాథ్యూ 24లో ఉన్న ఈ పారబుల్ గమనిస్తే ఒక ఫిగ్ ట్రీ అని చెబుతూ ప్రవేశిస్తున్నాడు. అలాగే ఈ ఫిగ్ ట్రీ రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో చెట్లను ఆయన సృజించాడు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వవచ్చును. పర్టిక్యులర్గా ఫిగ్ ట్రీ అని చెప్పి వస్తుంది. ఈ ఫిగ్ ట్రీని గురించి ఎందుకిలా చెబుతున్నాడు, అలా ఏంటి సీక్రెట్ ఉంది అనే విషయం ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: ఈ ఫిగ్ ట్రీ యొక్క చరిత్ర,
1: యాక్చువల్లీ వాట్ ఈస్ ది కాన్సెప్ట్ క్రైస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్న వెనుక చరిత్ర ఏంటి?
2: మొదటిగా ఇది పెట్టుకుని క్రైస్ట్ ఏం చెప్పదలుస్తున్నాడు అనేటువంటిది చెప్పేద్దాం. ఈ రోజు బేస్ ఇచ్చేద్దాం. మొదటిగా అందరూ ఈ ఫిగ్ ట్రీ యొక్క బేస్ని చూడటం లేదు, అందరూ ఉపమానాన్ని మాత్రమే చూస్తున్నారు. అంజూరపు చెట్టును చూచి ఉపమానం నేర్చుకోండి.
0: కార్యక్రమం ఉపమానములు
2: రహస్యములు. మొదటిగా ఉపమానం అంటే సీక్రెట్ అనేది మనం వీరికి చెప్పి ఉన్నాం. ఈ ఫిగ్ ట్రీ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ని మనం చూడక ముందుగా దాని బేస్ కొంత చూడాలి. అది ఏంటని అడిగితే, ఒకరోజును క్రీస్తు అంటే ఏంటని అడిగితే, యేసుక్రీస్తు యెరూషలేములో బస చేయలేదు. ఒకరోజు కూడా ఆయన యెరూషలేములో నిద్రపోలేదు. పట్టణంలోకి వెళ్ళి పని ముగిస్తాడు, ఆ రోజు పరిచర్య చేసి తిరిగి వస్తాడు. కారణమేంటంటే, కింగ్ వచ్చి క్యాపిటల్ సిటీ లోపటే ఉండాలి, అక్కడుండాలి. ఈయన కింగే, అదొక క్యాపిటల్ సిటీయే, కానీ అఫీషియల్గా కింగ్ కాలేదు. సో అందువల్ల ఆయన తిరిగి వచ్చేస్తాడు. వచ్చి బెతనియాలో ఉంటాడు, ఒలివ కొండ దగ్గర ఉంటాడు. సో బయటే బస చేస్తాడు, కానీ లోన్ ఉండడు. అలాగే ఉంటుంది మీరు చదివితే. సో ఆ విధంగా ఉంటున్నప్పుడు, ఒకసారి వచ్చినప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు గాడిద మీద ఎక్కి రావడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని శుద్ధం చేస్తాడు. సెకండ్ టైం వచ్చేప్పుడు నడిచి వస్తాడు. వచ్చేప్పుడు వచ్చేదారిలో ఆకలేస్తుంది. ఆకలైనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక అంజూరపు చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టును శపిస్తాడు. దానికి ఫలం లేనందువల్ల శపించడం జరుగుతుంది. అదిను వాక్యం తెలియజేస్తుంది, అది ఫలమిచ్చేటువంటి కాలము కాదనేటువంటిది కూడా అక్కడ ఉంటుంది. దీనిని బట్టి ఒక క్రైస్తవ తెగవారు, ఆ గ్రూప్ వారు ఏం చెప్తున్నారంటే, చూడండి, యేసుక్రీస్తు దేవుడై ఉన్నట్టయితే ఇలా ఫలమిచ్చేటువంటి కాలము కాదని తెలిసిండాలి. అలా ఫలము లేకపోతే కోపగించి ఒక చెట్టును శపిస్తాడా? అలాగైతే ఆయన్ని చూడండి, ఒక సాధారణమైన మనిషే అని చెప్తుంటారు. క్రైస్ట్ వచ్చి 40 దినాలు తినకుండా ఉపవాసం ఉండేడు. ఒకపూట ఆకలేస్తే కోపగించేటువంటి మనలాంటి వ్యక్తి కాదాయన. ఒకవైపున ప్రసంగం చేస్తున్నాడు, 3 రోజులు తినకుండా ఉన్నాడు. ప్రసంగం ముగిస్తున్నాడు, ముగించి జనసమూహానికి ఆహారం పెడుతున్నాడు, ఆయన భోంచలేదు. ఒకసారి ప్రసంగం ముగించి చెప్తాడు, రండి మనం అద్దరికి వెళ్ళి భోంచేద్దామంటాడు. అటు వెళ్ళినప్పుడు జనసమూహం వచ్చేస్తారు, వారిపై కనికరముతో మాట్లాడుతుంటాడు. ఒక ఆకలి నిమిత్తము ఆ చెట్టును శపించేంతగా
0: ఆయన
2: దృష్టిలో వచ్చి, అదే చెప్తా, మా దేవుని గురించి మాకే తెలుసు, తెలుసుకోవాలంటే అడిగి తెలుసుకుంటే మనం చెప్తాం. దానిని గుర్చి వారికి తెలియకపోవడం వల్ల, చూడండి, ఆయన ఫలం కొరకు చెట్టును శపించాడు. లేదు లేదు, ఫిగ్ ట్రీ వెనుక ఏముందంటే, ఫిగ్ ట్రీ వచ్చి ఇస్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. యిర్మీయా 24:5 ఉంటుంది, ఫిగ్ ట్రీ అనేది ఒక గుర్తు కొరకే ఇస్రాయేలు దేశానికి దేవుడు ఇచ్చినటువంటిదిగా ఉంది. మీరు చెప్పారు కదా అనేక చెట్లని, ఒక్కొక్క చెట్టు వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ చెప్తాడు. ఉదాహరణకు ఆలివ్ ట్రీ ఉంది కదా, బైబిల్ అంతటా ఆలివ్ చెట్టు గురించి చెప్తూ వస్తాడు. ఈ ఒలివ చెట్టు దేన్ని సూచిస్తుందంటే, జకరియా 6 ఉంటుంది, ఇస్రాయేలీయుల యొక్క సేవకులను గురించి చెప్పబడుతుంది. అదేవిధంగా ద్రాక్ష వినియాడ్, ద్రాక్ష వలులను చూస్తున్నారు కదా, ఇది దేని గురించి చెప్పబడిందంటే, యెషయా 5:0, ఇది ఇస్రాయేలు జనుల గురించి చెప్పబడింది, గోత్రములను గురించి చెప్పబడింది. అదేవిధంగా ఫిగ్ ట్రీ అనేది ఇస్రాయేలు దేశాన్ని గురించి, జియోగ్రఫికల్, దాని వ్యవస్థను గురించి సూచిస్తుంది. అప్పుడు ఆయన ఇస్రాయేలు దేశంలోనికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ ఫిగ్ ట్రీని చూస్తున్నాడు. దాని అర్థమేంటంటే, నేను ఇస్రాయేల్ మెయిన్ పాయింట్లో ఎంటర్ అవుతున్నాను, ఇప్పుడు అందులో ఫలం లేదు. దాని అర్థం, ఈయన్ని ఇస్రాయేలీలు అంగీకరించడానికి చోటు లేదు. అప్పుడు ఈయనేం చేస్తున్నాడు, దాన్ని శపిస్తున్నాడు. దాని అర్థమేంటంటే, ఇస్రాయేల్ని శపిస్తున్నాడు. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక, ఎందుకంటే ఇది కాపు కాయని కాలం, రోమీయుల అధికారంలో ఉన్నారు. కానీ కాపు కాలంలో వారేం చేయలేదు, ఫలమివ్వలేదు. సో ఇప్పుడు ఆయన శపిస్తున్నాడు. ఏది శపిస్తున్నాడు? ఫిగ్ ట్రీ దేనికి సూచనగా ఉంది? ఇస్రాయేలు కంట్రీకి సూచన. సో శపితమవుతుంది. ఆ తర్వాత ఇస్రాయేలు దేశం 1850 లేకుండా పోయింది, చిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు వీరు అడుగుతున్నారు, సూచనలు, అంత్యకాల సూచనలు చెప్పమంటున్నారు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, అంజూరపు చెట్టు చిగిరించడం మీరు చూసినప్పుడు, దాని అర్థమేంటి, నేను శపించా, అది చిగిరించకుండా పోయింది, అది చిగిరించడం మీరు చూసినప్పుడు దానితో కంపేర్ చేసి చూడాలి. దాని అర్థమేంటంటే, ఇస్రాయేలు దేశం మరలా ఏర్పాటు కావడం మీరు చూసినప్పుడు, ఇస్రాయేలు దేశము ఏర్పాటు కానేలేదు. ఎప్పటినుండి కాలేదు? బాబిలోనియన్ పీరియడ్ నుండి అది ఫామ్ కాలేదు. బాబిలోన్లో నెబుకద్నెజరే మొట్టమొదటిగా ఇస్రాయేలీయులను తీసుకెళ్తున్నాడు. ఆ సిద్కియా రాజు కాలంలో, యెహోయాకీను కాలంలో పోతుంది. అలా రాజ్యం పోగొట్టుకున్న తర్వాత ఇస్రాయేలు దేశం విడుదల కానేలేదు. యేసుకాలంలో కూడా విడుదల కాలేదు. వారు రోమీయుల అధికారం క్రిందే ఉండారు. అలా యేసు తర్వాత బైసాండియర్స్ తర్వాత రిఫార్మ్డ్ రోమన్ ఎంపైర్, అటు తర్వాత టర్కీ వారు. అలా వారు ఎవరి దగ్గరైనా ఏం చేస్తున్నారు? బానిసలుగా ఉండారు. అప్పుడే యేసు చెప్పారు, ఇస్రాయేల్ అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు. దాని అర్థమేంటి? ఇస్రాయేల్ దేశం ఏర్పడేది, మరలా ఏర్పడేది మీరు చూస్తున్నప్పుడు.
1: ఈ విషయం 2000 ఇయర్స్ బ్యాక్ క్లియర్గా చెప్పేశారు,
2: ఎంతో స్పష్టంగా. ఇందులో అలా చెప్తూ మరొక మాట ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టు చిగిరించేది మీరు చూసినప్పుడు అందులో కొమ్మ లేతదై చిగిరించేప్పుడు 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించునప్పుడు.
1: అవును,
2: లేత కొమ్మ అంటే ఏంటని అడిగినట్లయితే, ఆ యెషయా 11లో ఉంది, యెషయా గ్రంథము 11:1, 11:1లో ఉంది, లేత కొమ్మ అనేది కింగ్. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అనేదానికి అర్థమేంటంటే, యెషయి కుటుంబం నుండి చివరిలో లాస్ట్లో ఏం జరుగుతుందంటే, ఒక కొమ్మ చిగిరించడం, ఒక రాజు ఉద్భవించడం అనేది జరుగుతుంది. అది యేసును గూర్చిన ప్రాఫెసీ, అంటే దావీదు వంశంలో యూదాగోత్రంలో చివరిగా యేసు వస్తాడనేది ప్రాఫెసీ. ఇప్పుడిక్కడేం చెప్తున్నాడు, అంజూరపు చెట్టు వల్ల, ఇస్రాయేల్ దేశం వల్ల ఒక ఉపమానము, ఒక రహస్యము మీరు నేర్చుకోండి. అందులో లేత కొమ్మ చిగిరించును, ఆ కొమ్మ నుండి చిగిరించే మొదటి ఫస్ట్ బాన్ అని చెప్పడం, మొదటి రాజు వచ్చునప్పుడు అప్పుడు వసంతకాలము సమీపమైనదని ఎరుగుదురు. ఆయన ద్వారమునొద్దకొచ్చాడు. ఇస్రాయిలు దేశానికి మొట్టమొదటిగా కింగ్ ఎప్పుడొచ్చాడని చూసినట్లయితే, బబులోను కాలం తర్వాత, యేసు చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చాడంటే 1948 May 14 డేవిడ్ బెన్ కురియన్ అనే అతడే మొదటి కింగ్. అంతవరకు 1850 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశం లేదు. అంటే ఆ ఇస్రాయేల్ దేశమన్నది టర్కీ కంట్రోల్లో ఉండింది. ఆ 1917 వరకు టర్కీ కంట్రోల్లో ఉండింది. 1917-48 వరకు ఆ బ్రిటిష్ వారి కంట్రోల్లో ఉండింది. 1917 First World War బ్రిటిష్ వారు దాన్ని జయిస్తున్నారు, గెలిచి వారి కంట్రోల్లోకి వెళ్తుంది. అప్పుడు వారి క్రిందే ఉండారు. సో ఈ కాలంలోనే ఇస్రాయేలు దేశం ఏర్పడడానికైనా అన్ని పనులు జరుగుతున్నాయి. అది ఒక చక్కటి ప్రాసెస్. అది ఎలా దేవుడు జరిగించాడు అదే నేనెప్పుడు చెప్తాను. దేవుడు మీకు ఒక కార్యం జరిగిస్తాడంటే కొన్ని సమయాల్లో సడన్గా జరుగుతుంది, కొన్ని సమయాల్లో దానికైన ప్రిపరేషన్ జరిగిస్తాడు. ఆ యొక్క ప్రిపరేషన్ పీరియడ్ని మీరు తెలుసుకున్న వారైతే దేవుని యొక్క ప్లాన్ మీకు తెలుస్తుంది. కడుపులో బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డ ఎదుగుతున్న క్రమేణా దేవుని దగ్గరికి వెళ్ళి రిబ్కా తన గర్భంలో ఉన్న శిశువులను గురించి దేవుని అడిగినట్టుగా ఆ శిశువును గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. అలా పుడుతున్నప్పుడు ఆ బిడ్డను గూర్చిన ఒక విషయం మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక కార్యం దేవుడు చేయనారంభించినప్పుడు మనం అడిగినట్లయితే దాని గూర్చిన అన్ని విషయాలు తెలియజేస్తాడు. 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ ముగింపు, 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్. అంటే ఆ ఇంగ్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్. ఆయన వద్ద ఒక కోరిక ఇవ్వడం జరుగుతుంది. ఎవరంటే సర్ వైస్మెన్ పెడుతూ ఉన్నాడు. ఈయన ఒక యూదా డాక్టర్. ఈయన పెడతాడు ఎందుకంటే ఈయనే ఈ పేలుడు మందు కనిపెట్టించినవాడు ఇంగ్లాండ్కి ఫస్ట్ వరల్డ్ వార్ని జయించడానికి. అప్పుడు రాణిగారు అడుగుతున్నారు, మేము జయించడానికి మీరే కారణం, మాకు ఈ పేలుడు పదార్థాన్ని కనిపెట్టించింది మీరే, మేం మీకు ఏదైనా చేయాలని ఇష్టపడుతున్నాం, మేమేం చేయొచ్చు మీకు, మీరు ఆశపడింది చెప్పమని అడిగిన వెంటనే సర్ వైస్మెన్ చెప్పాడు. ఆ సర్ బిరుదు ఆయనకిచ్చారు. వైస్మెన్ చెప్పాడు, మా దేశాన్ని, ప్రజల్ని 1850 సంవత్సరాలు వారువారు పరిపాలించారు. మా దేశం ఎవరెవరో చేతుల్లో ఉండింది, ఎవరు కూడా మాకు తిరిగి ఇవ్వడం లేదు. ఇప్పుడు మీ చేతిలో ఉంది, నాకు మీరు ఏదైనా చేయాలనుకుంటే మా దేశాన్ని మాకు తిరిగిచ్చేయండి అని అడిగాడు. ఇది రాణిగారు అక్సెప్ట్ చేశారు. విక్టోరియా అక్సెప్ట్ చేసి ఏం చేశారంటే, ఆ రోజు విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నది బాల్ఫోర్. ఆయన దగ్గర చెప్పి బాల్ఫోర్ డిక్లరేషన్ అని పెట్టించి ఇస్రాయేలు దేశం మరలా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి, ఇంకా అప్పుడు కూడా ఇంగ్లాండ్ వచ్చి స్వతంత్రం ఇవ్వలా, వారు వలస రావడానికైన అనుమతినే ఇచ్చింది. అదిను ఎలా ఇచ్చారని అడిగితే, ఆ ఇస్రాయేలు దేశం ఆనాడు 3 భాగాలుగా వేరు చేయబడింది. 3 భాగాలంటే 3లో 2 భాగాలు అరేబియా వారికిని, 1 భాగం ఇస్రాయేల్ వారికి ఇవ్వడం జరిగింది. 1 భాగంలో మీరేం చేయవచ్చు, వలస రావచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో 1918-1948 ఇస్రాయేల్ దేశం ఏర్పడటానికి రంగము సిద్ధము చేయబడింది. 1948 ఈ ప్రొఫెసీ, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి, ఇస్రాయేలు దేశం ఏర్పడింది, లేతకొమ్మ మొదటిరాజు డేవిడ్ బెన్ కురియన్ వచ్చేశాడు, ప్రభు చెప్పినట్టుగా తుల్యముగా ప్రవచనం నెరవేరడం అయ్యింది. ఇందులో మనకేంటి ముఖ్యమైందంటే, ఇదే విషయాన్ని లూకా 21లో యేసు మాట్లాడుతున్నాడు. 29:30లో లూకా 21:29-30 ఉందండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును,
1: ఆల్ ద ట్రీస్.
2: ఇక్కడొచ్చి ఫిక్టరీ మాత్రం చెప్తున్నాడు. లూకా మెన్షన్ చేసేప్పుడు ఆయన ఇంకా మిగతా వారిని అడిగి తెలుసుకుని మరొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మిగతా వృక్షాలను చూడండి, ఎంతటి క్రైస్ట్ యొక్క ప్రాఫిటికల్ వర్డ్ చూడండి. ఇప్పుడు అంజూరపు చెట్టు చిగురించడం ఇస్రాయేల్, దీనికి గుర్తింపు ఇస్రాయేల్ చిగురించడం మాత్రమే కాదు, మిగతా వృక్షములను కూడా చూడండి. అక్కడ ఏమి రాసుందండి? సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి. ఉందండి, మిగతా దేశాలు కూడా ఏం కావాలా సమయంలో? చిగురించాలి, ఏర్పడాలి. ఇస్రాయేల్ దేశం ఇంతవరకు 3 సార్లు చిగురించింది. అందులో మొదటిసారిగా ఐగుప్తులో నుండి వారు వచ్చారు. 2వసారి ఎలుబాబేలు నాయకత్వములు దేవాలయం కట్టడానికి వచ్చారు. ఇది 3వసారి. మొదటిసారి వచ్చినప్పుడు ఐగుప్తు నుండి వారు వచ్చారు. 2nd టైం వచ్చినప్పుడు వారు బబులోను నుండి వచ్చారు. అయితే ఈ ట్రిప్ చూడండి, ఇస్రాయిల్ మాత్రం చిగురించలేదు. 1948లో వారి యొక్క ఇండిపెండెన్స్ డే. అయితే ఆ పీరియడ్లో అతి తక్కువలో 60 దేశాలు ఇండిపెండెన్స్ పొందుకున్నాయి,
1: ఇంక్లూడింగ్ ఇండియా,
2: శ్రీలంక, పాకిస్తాన్, తర్వాత బర్మా వరకును, 1967లో మలేషియా. అంతవరకును చూసినట్లయితే ఎందుకు 67 అంటే
1: సీజన్? ఒక
2: ఇండిపెండెన్స్ సీజన్ అది. ఎందుకు 67 అంటే జెరూసలేం వచ్చింది 67లో. ఈ పరివర్తన కాలంలోనే దాదాపు 60 దేశాలకు పైగా చిగురించాయి. ఈ లూక్ 21:29-30 అలాగే నెరవేరింది. యేసు చక్కగా చెప్తున్నాడు, ఇస్రాయేలును చూడండి,
1: ఇతర దేశాలు,
2: మిగతా దేశాలను చూడండి,
1: ఇతర చెట్లను,
2: మిగతా వృక్షాలను చూడండి, అవి చిగురించడం మీరు చూసినప్పుడు ఎటువంటి ఒక ప్రొఫెసర్ చూడండి. ఇన్ని దేశాలు ఇండిపెండెన్స్ కావడం అనేది ఇంతవరకు హిస్టరీలో జరిగింది లేదు.
1: మరి అంత అక్యూరేట్ గా లూక్ నమోదు చేశాడు,
2: నమోదు చేస్తాడు.
1: చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
2: ఇంతవరకు ఇటువంటి ఒక ఓవరాల్ గా ఒక 60 దేశాలు ఒకే సమయంలో ఇండిపెండెన్స్ కావడం అన్నది జరిగింది లేదు.
1: అది బైబిల్లో అంత క్లియర్ గా
2: చక్కగా ఉంటది. సో దేవుడు చెప్పిన ఆ పీరియడ్ ఎండ్ టైం వసంతకాలము సమీపమైనప్పుడు ద్వారమునద్దకు వచ్చాడు. అనేకులు చెప్తుంటారు, క్రైస్టంతా రాడు, ఇది ఎండ్ టైం కాదు, అలాగంత లేదంటారు. వీరంతా వాక్యాన్ని పైపైన చదివేవారు, లేక రాకను ఇష్టపడని వారు. వాక్యం తేటగా చెప్తుంది, ఇది సంభవించేప్పుడు అంజూరపు చెట్టు, సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించడం మీరు చూసినప్పుడు, అవి ఏర్పడి రావడం మీరు చూసినప్పుడు ఆయన ద్వారమునొద్దకు వచ్చి ఉన్నాడు. సరే, ఇందులో మనకేంటి, చర్చికేంటి, దీన్ని మనం ఎలా తీసుకుంటున్నామని చూసినప్పుడు దేవుడు 7 సంఘాలను చెప్తున్నాడు. ఎఫెసు నుండి లవోదికే వరకు
1: రెవల్యూషన్లో 7 సంఘాలు.
2: ఆ 7వ సంఘ కాలములో ఒక కార్యం దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడేంటంటే, ఆ రెవల్యూషన్ 3:20లో ఉంటుంది, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటాడు. ఫస్ట్ చర్చికి చెప్పేప్పుడు, ఎఫెసీలకు చెప్పేప్పుడు ఏమంటున్నాడంటే, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు, చర్చెస్కి మధ్యలో నేను ఉన్నానంటాడు. అయితే లవోదికేయాతో చెప్పేప్పుడు నేను తలుపునొద్దనున్నానంటున్నాడు. ఇప్పుడు లవోదికేయ అంటే లాస్ట్ చర్చ్, చివరి సంఘములో ఆయన తలుపునొద్దకొచ్చేశాడు. ఇక్కడ మాథ్యూలో ఇస్రాయేలు చిగురించినప్పుడు నేను ద్వారమునొద్దకొచ్చాను అంటున్నాడు. అప్పుడు 7వ చర్చ్ తలుపునొద్దకి రావడానికిని, ఇస్రాయేలు చిగురించినప్పుడు ద్వారమునొద్దకు రావడానికి ఒకే టైంగా ఉంది. అప్పుడు ఇస్రాయేల్ చిగురించడానికి, చర్చ్కి, చివరి సంఘ కాలానికి అనేటువంటి ఒక సూచనగా ఉంది. దేవుడు ఎంత తుల్యముగా ప్రాఫెసీ తెలియజేశాడో చూడండి,
1: క్లియర్గా ఉంది,
2: చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇస్రాయేలు చిగురించింది కూడా, అన్ని వృక్షాలు, మిగతా దేశాలు చిగురించాయి. అదే సమయంలో 7th చర్చ్ యొక్క టైం కూడా వచ్చింది. దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా ఫిక్ట్రీ, ఆ కాన్సెప్ట్ యొక్క బేసిక్ ప్రాథమికతనే మాట్లాడుతున్నాం. కంటికి ముందర 100% నెరవేరిపోయింది.
1: సో ఈ ది ఫిగ్ ట్రీ పారబుల్కి వెనుక ఒక వరల్డ్ సీక్రెట్ ఉందని చాలా అద్భుతంగా వర్తిస్తుందని అనుకుంటున్నాను.
2: ఓల్డ్ సీక్రెట్ అనేది మాత్రమే కాదు, ఇంకా దీని వెనుక వచ్చి అనేక, దీనికి అనుబంధంగా అనేక విషయాలున్నాయి. ఇప్పుడు మనం చూసింది ఫిగ్ ట్రీ చిగురించడం, రాజు వచ్చేది, ఇది మాత్రమే చూసాం, మిగతా చెట్లను చూసాం. దీనికి అనుబంధంగా అనేక విషయాలు మనము దీనితో కంటిన్యూగా అనేక విషయాలు చూడవలసి ఉన్నాయి.
1: ఖచ్చితంగా పార్ట్2కు వెళ్లాలనుకుంటున్నాను, టైం షార్ట్గా ఉంది. అయితే ఓ ప్రశ్నతో పార్ట్2లోకి ప్రవేశించాలని ఒక థింకింగ్, ఫండమెంటల్ ప్రశ్నగా కూడా ఉండొచ్చు. అబ్రహాంకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదమును ఆయన చెప్పినట్టు ఆ కవనెంట్ని ఏదో చెప్పాలని కాదు, ఇంతవరకు ఆ కవనెంట్ అలా కొనసాగుతుంది. అయితే ఒక దేశాన్ని ఫోకస్ చేయడం మాత్రం కాదు, అయితే దేశంలో తరచుగా సమస్యలు వస్తూనే ఉన్నాయి, దీన్ని చూస్తున్నాం, కరెంట్లోనూ చూస్తున్నాం, ఒకరు చేసిన ఒక విషయం. అయితే అది దేవుని దృష్టిలో చాలా డెవలప్ చేసి అది ఎలా వస్తుందంటే, క్రైస్ట్ మాత్రమే కాదు, తరచుగా మనం జీవించే టైంలో కూడా ఫార్మేషన్ అవుతుంది. దీన్ని చరిత్రను మీరు ఎలా చూస్తున్నారనేది ప్రశ్న. దీన్ని ఫిక్టరీతో కనెక్ట్ చేస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇస్రాయేల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, అలా అనేది ఓ ప్రశ్నగా ఉంచాలనుకుంటున్నాను. దీని సమాధానం మరో రికార్డింగ్లో చూద్దాం. ఈ కార్యక్రమంలో మీరు చెప్పిన విషయం ఇతర వృక్షాలను గమనించండి అని చెప్పారు కదా, అది నాకు చాలా అదేమిటే ఎంతవరకు అక్యురేట్గా ఉంది బైబిల్ అనే దానికి ఒక సాక్షిగా ఈ కార్యక్రమానికి వర్తిస్తుందనేలా ఉంది. కన్క్లూడింగ్గా మీరేదైనా ఈ థాట్లో చెప్పాలని ఇష్టపడుచున్నారా?
2: అంటే ఈ బైబిల్లో చెప్పబడిన ఒక్క మాట కూడా తొలగిపోలేదు. ఈ బైబిల్లో చెప్పబడినవి మీరు ధ్యానించినట్లయితే ఓళ్ళు జరిగే సంభవాలని మీరు గమనించవచ్చు. ఇది వదిలిపెట్టి మీరు మరొక రెవల్యూషన్కో మరొక కార్యానికో వీరెక్కడికి వెళ్ళలేరు. ఇంత అక్యురేట్ అయిన ఒక బైబిల్ వాక్యము, ఇంత అక్యురేట్గా చెప్తున్న గాడ్ని కూడా మీరు చూడలేరు. సో ఇది బాగా చదవండి. ఇంకా ఇందులో మనమొచ్చి ఒక టిడ్బిట్స్ మాదిరిగానే తీసి మనం శాంపిల్ అందిస్తున్నాం. ఇందులోనికి వీరు దిగి ట్రెషర్స్ తీసుకోవాలి. అన్ని విషయాలు ఇందులో ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పగలం. బాగా వాక్యం చదవండి, మంచిగా ప్రార్థించి బైబిల్ చదవండి. దేవుడు అనేక విషయాలు బయలుపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు.
1: థ్యాంక్ యూ బ్రదర్ జగన్, ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం. ఉపమానములు రహస్యములు మరో కార్యక్రమంలో తరచుగా ఈ ఫిగ్ ట్రీ యొక్క కాన్సెప్ట్ని మనం చూద్దాం, ఇంకా కొన్ని రహస్యాలు చూద్దాం. అంతేకాకుండా ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్గా వర్తిస్తుంది. సో దీనికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఇంకా దేవునికి వందనాలు కూడా చెప్తున్నాను. దీంట్లో నుండి చాలా స్పిరిచువల్ ట్రెషర్స్ మాత్రం కాదు, ఆత్మీయ ఎదుగుదలకు ఎదిగే ఒక బేస్ ప్లాట్ఫామ్గా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. విల్ అగైన్ డూ ఏ పార్ట్ 2 ఆఫ్ ది ఫిగ్ ట్రీ. సంతోషం, వందనాలు.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనసు. మనసు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటిచెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

ఆల్ఫా ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు. నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

గువ్వలకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667202, సెల్ నంబర్ 9444

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుజులకు వెలుగై ఉండెను. అది లోకమునకు వచ్చుచు ప్రతి వారిని వెలిగించుచున్నది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల్ని రక్షించుటకు ఈనాడు భువికి ఏతించెను. అభయమసగే ఆద్యంతరహితుడు మానవుడై అవనిపైకి అరుదించాడు. మానవుడే మానవుల్ని రక్షించలేడు. మానవుడు దానవుడుగా ఏనాడో మారిపోయాడు. ఇశ్రాయేలీల జనాంగాల్ని ఆదుకోటానికి న్యాయాధిపతులు రక్షకులుగా ఉన్నారు. న్యాయాధిపతులు చనిపోతే ఇశ్రాయేలీలు త్రోవ తప్పిన వారైరి. మార్గములను చిరిపివేసుకున్న సమస్త మానవుల్ని అభయమిచ్చి ఆదుకొని తానే మార్గమై తండ్రి అయిన దేవుని యొద్దకు నడిపించే దైవ కుమారుడు మానవుడయ్యాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు.

0: అత్యధికమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన పరలోక తండ్రి, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అమూల్య రక్తము ద్వారా స్వాతంత్ర్యముతో ధైర్యముగా మీ కృపాసనము సమీపించి స్తుతులతో ప్రార్థించుచున్నాను. ఈ క్యాసెట్ వినుచున్న ప్రతి స్థలములో మీ సన్నిధి ప్రసన్నత ఉంచండి. ఆధ్యాత్మిక, మానసిక, శారీరక విడుదల, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన మీ కుమారులనుగా చేసి మహిమగల స్వాతంత్ర్యమును దయచేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.
1: మోదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకొని నడిపించువాడు ఆయనే.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

కానుక అభిషిక్తుడు. సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్న చెల్లించిన గొప్ప దేవ, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు వేలాది స్తుతులాలు చెల్లించుకున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.

ఆత్మీయులైన వారిని పోగొట్టుకున్నప్పుడు మనకెంతో వేదన. అలాంటి సమయాలలో బాధాతప్త హృదయాలను ఓదార్చి ఆదరణ కలిగించేది యేసుక్రీస్తే. ఒకనాడు మనం కూడా ఆయన సన్నిధికి చేరతామన్న నిరీక్షణతో ముందుకు సాగాలి.

యేసయ్య మనలను ప్రేమించి కుమారులను కుమార్తెలను అనుగ్రహించినప్పుడు మన ఆనందం వర్ణనాతీతం. అలాంటి చిన్నలకు సంబంధించిన శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వారిని అనేకులకు మేలుకరంగా ఉండేలా ఆశీర్వదించాలి.

లేదా సంపాదించుకుని దానిలో అడుగుపెట్టడం మనకెంతో ప్రాముఖ్యమైన సందర్భం. ఆ గృహంలోకి ముందుగా మన ప్రభువును ఆహ్వానించి ఆయనను మన గృహాధిపతిగా, అతిథిగా, ఆలోచనకర్తగా ఉంచుకోవాలి.

0: ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావో మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నాను.
1: మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగ ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరో అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకి పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికీ పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తనకు పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమ్మా, మా చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు, అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించండి చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మంది తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
1: అందరికీ నా వందనాలండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు
0: చేసినప్పుడు నుంచి పూజలు
1: చేసేనండి.
0: అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు, పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్తగారు అనమాట ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమెకు కూడా. అయినా కానీ దేవుడు ఆమెను ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు. పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాడి అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు. అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసుప్రభు నిజమైన దేవుడు అని కానీ ప్రార్థనకు వెళ్ళి అలవాటు కానీ అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్న మేనత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్ద మేనత్త గారు అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్న మేనత్త గారు అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోను మా ఇంట్లోను కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నానో ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్త గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వు ఏదడినా గానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి.
0: మనసులో
1: అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటుంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయి. అంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకునేదాన్ని. పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాకు మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచి చెయ్యాలి తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలుసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలన్న ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈలోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబిల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలో మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశారండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 వెళ్ళండి, ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా అప్పుడు
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ
1: పెళ్లి
0: పీటలకు వెళ్లే ముందు
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అది
0: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగింది అడిగినట్టు చేస్తారు, నాకు తెలియదు అడిగేశాను కానీ అడిగి అప్పుడు మోకాళ్ళు వేసి ఇంకెలా చేయగానే ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటదా నీ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నేను ఎప్పుడు వదలన ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యినని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికే నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిల్లేని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్దు ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్న కాడించి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్ళయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలాగ ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. ఆ తర్వాత పెళ్ళైన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చి నుంచి హైదరాబాద్ వచ్చి వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగా నిష్ఠగా చేసుకునేదండి. అలా చేసుకుంటే ఎవరన్నా ఇవ్వరు, 2 పడవల మీద కాళ్ళు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పివ్వరండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన్ అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి. ఎప్పుడు చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికే కూడానండి, ఇది కూడా 5 సార్లు అయిపోయిందండి చదవడం. ఇప్పటికే కూడా మళ్ళీ ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి చదువుతుంటే, ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజీ ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజీ ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే, ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకు ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా రా, మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏం అనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఎప్పుడు వారం వారం వెళ్ళాలండి. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ వస్తుంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికే ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈలోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఈశాన్యం వల్ల బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారో ఏయో అన్ని ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దాం అని ఏం చేసామంటే అండి, అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈలోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట, అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారు అనమాట, వాళ్ళు వెళ్ళి చూశారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటా అటు చేసుకుంటా సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం అట్లా 6 గంటలకు ఎప్పుడు వచ్చేదండి. అలా చూస్తుండగా ఈలోపు 2 పడవల మీద అడుగు వేయొద్దు అన్నారు కదండి, ఇలా అడుగేయొద్దు అన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారు, వాడిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరిని నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభు అని అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలో ఉన్నాననుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభు, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనేశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు అన్నారు. అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్యలో అద్దె ఇంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ వచ్చేసారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది, ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమండి. హాస్పిటల్ 15 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి, చాలా నరకం అనిపించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దేవుడు నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం గ్రహించుకోలేదండి.
1: ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్తయ్య గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళమి కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపు ప్లేసెస్ ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ అక్కడ పెట్టేసి వచ్చేసారు,
1: అక్కడ గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా అంతే,
0: బైబిల్ కూడా తెచ్చుకోలేదు.
1: బైబిల్ కూడా తెచ్చుకోలేదు.
0: అంటే యేసు ప్రభువుని వదిలేద్దాం తీర్మానం చేసుకున్నారు.
1: తలుచుకుంటానే గానీ ఇంకా అలాగానే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా ఏం ఆలేదు తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత ఏడు నీళ్ళు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య ఏదో ఒక సమస్య. తర్వాత నాకు అనారోగ్యాలండి, నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్లి రెండు టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్నపాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంకా మొత్తానికి ఇంక తిరగడమేనండి. ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు, మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఇన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగే తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను గురువారాలు చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టామండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే వారం రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మా ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేశారండి. ఇంక ఈ రకంగా ఎలాగ జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకెంత ఇంకా అలాగా
0: యేసు ప్రభు నిన్ను వదిలేస్తున్నాను యేసు ప్రభుతో మీరు చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
1: సమాధానం లేదండి,
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు. ఇటు నా భర్త ఊరుకోరు, అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠినపరిచేసుకుంటున్నాను నా హృదయాన్ని అండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నాండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి. జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లు గొడవలు, ఇంక ఎలాగేలాగ మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్ కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లిగారు వచ్చి ఎవరో చేతపాటు చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉన్నావు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపాటు చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళి తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటే దాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు పెడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కదా అంటే. దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు కానండి, 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి తెలియదండి,
1: 10 అని తెలియదండి. 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా. కానీ ఏదైనా సరే రిస్కు రాకుండా ఉండాలి నాకు, కుట్టిన వస్తువు కుట్టిన చాలతి రిస్కు రాకూడదు ప్రభువా. అది అలాగైతేనే నా దగ్గరకు రావాలా, లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి. అలా మిషన్ కుట్టుకుంటా బిడ్డను చూసుకుంటా అలాగే ఇంట్లోనేనండి. అలా జరుగుతా జరుగుతా అప్పుడు చెప్పాను కదండి, ఇది రానారాజ్యం తోటి ఉన్నాను అన్నాను కదండి. ఇలాగా లాస్ట్ ఇంకా చాలా మంచానికి పడిపోయినండి, మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్న అమ్మాయేమో 10th క్లాస్ వెళ్ళాలి, పెద్ద అమ్మాయేమో 10th క్లాస్ పూర్తయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించి ఇవ్వరు, శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి ఒక క్షణమే, అది కూడా పీడకళ్ళు వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు, ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకని వారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికే 1000 ఖర్చు పెట్టారో తెలియదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసిన, ఎంత తిన్నా సరే గాని ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంకా పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: లేదండి శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంట్లోనే ఉండదు కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువు బిడ్డనండి, నేను అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలు తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది, ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేస్తుందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఒక ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగ అంద కదా ఎవరో ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ, అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో, అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా నేను ఎందుకు చూడాలని యేసుప్రభు విడిచిపెట్టేశారేమో, ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో కానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది
0: అని
1: పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచుంటే ఒక అమ్మాయి, ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు, ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేనమాట, అది నాకు తెలియదు ఆ సంగతి. అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తు వస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలా ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నారు కదండి, అమ్మయ్యా ఇంకీసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి, సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలు ఆగానండి, నెలలు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతోటి ఒకసారి ప్రార్థనకి వెళ్ళు మందిరానికి వెళ్ళు, అయితే ఏం చేస్తామంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో రెడీ అవ్వాలేమో ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగమం ఉందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అన్నమాట. అప్పుడు ఆవిడ పిలిచి ఇలా పిలిచి ఏమండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి అది పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా చర్చిలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లలేదు నేను. అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికే వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలన్నీ అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం. ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుం పోటు, ఇంకా అన్ని రకాల పోటులు అనమాట. కూర్చున్నానే గాని కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయి వరి ఇప్పుడు కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి. ప్రభు మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభు మరి నేను కూర్చునేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్నాను. ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవగానే నాకు వణికి వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి ఎలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి. అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఎలా లేచిపోతుందనండి. అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకు ఏం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి. పాస్టర్ గారు మాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మాయి ఎప్పటికీ అని ఆయన అన్నారండి. అన్నగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గాని విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంటా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను. ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను, ఏమండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసినోళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటారు, అది ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంకెంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేను పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా. నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభువా అని పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. మిషన్ పగల కుట్టుకుంటున్న ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళిన ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడన్నా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంక అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే అండి ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయింది అండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని, పిల్లల్ని ఏం చేశాను పిల్లలారా పిల్లలారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుందని మాకు చెప్పకు మమ్మ మాకు భయం పెట్టకు అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం, అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడకుండా ఫోటో తీస్తే సెల్లో ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి, ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికే ఉందండి.
0: ఆకారం గోడ
1: మీద ఎలాగండి, ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అతి ఎవరి సూత్రానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే. అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడ అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు వాళ్ళకి కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటా మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా అలా చేసుకుంటాను చేసుకుంటాను. అప్పుడు అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాను కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకులు చెడ్డి వేసుకుందామా అన్నది పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగాయిన గొంతుక అనమాట, గంభీరమైన గొంతుక అనమాట. ఆ హాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి వీళ్ళమ్మ పడుకునున్నారు. ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
0: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అంతే
0: స్వరం వినపడింది,
1: వినపడింది అంతేనండి,
0: స్వరం వినపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు తెలియదు.
0: ప్రార్థన చేయటమేంటి, నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు.
1: అవునండి. తర్వాత నాకేమో బైబిల్ లేదండి, అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివినా పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకా సువార్త అని అవి చదువుకునేదాన్ని కాదు. ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయే అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చింది దేవుడు నాకు. అప్పుడు అలాగే అయింది కదండి. ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకుని ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకా సువార్త 11వ అధ్యాయం, లోకా సువార్త 11వ అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్ల నుంచి. నాకు మెలకు వచ్చిన చేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్ల నుంచి. లోక అంటున్నారో అదేంటో తెలీదు, అధ్యాయం అంటే ముక్కుకి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని. ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట, ఇచ్చారు కదా, ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది, అయితే మరి 11వ అధ్యాయం అంది అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభువే అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నా నీ అదే పరలోక మందుని మా తండ్రి నీ నామ పరిచయపడం కాక అని అది ఉంటది కదండి.
0: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు
1: తెలియదండి,
0: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా
1: ఉన్నాయండి.
0: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు,
1: అంతేనండి. అంతకుముందు తెలిసినవి నాకు గుర్తులేదు కదండి, బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయినా నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి, అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పినంటే ఎవరైనా చెప్తేనేమో మనకి ఆశ్చర్యం వేయదు, ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది, అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారనమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభు అని అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకుని మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పటితోటి నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభు మాట్లాడటం ఏంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే నువ్వు అన్నావు కదా ప్రభు మాట్లాడతారా, ప్రభు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారో అర్థమైందంటే అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే ఇది చూడు చూసి చదివాను, ఎందుకంటే అలా కాదు మరి ప్రార్థన ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పరలోక ప్రార్థన చేసుకోమని చెబుతున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలియదు. ఇంకా అలాగే లాస్ట్ ను ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడిందండి. క్యాండిల్ వెలిగిస్తాను, శుక్రవారం చేసుకుంటా క్యాండిల్, అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు, నువ్వు పూర్తి చేయంటున్నారండి, అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళాను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
0: అసలు ఇక ఈ ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది. స్వరం వినపడటం, అది మీరు గ్రహించటం, గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
1: కనపడుతున్నాయండి.
0: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు. ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
1: రాశానండి.
0: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడినవన్నీ రాశారు?
1: రాసేసానండి.
0: ఓకే,
1: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి, అన్ని రాసేసానండి. ఇంకా చాలా ఉన్నాయే.
0: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు
1: మాట్లాడండి.
0: ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
1: జ్యోతిలిగించు అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి. అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానండి ఇవి.
0: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని
1: రాశాను.
0: చూడండి మిత్రులరా, ఇవి చూసారా ఇక్కడ ఈ సహోదరి, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి, దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస తెగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని. ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడిన మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు, ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలండి ఈ పాటలు మీరు చూడండి. 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని, స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు, మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడింది, దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
1: అయితే పాట ఎలా ఉంటదని అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభువు చెప్పారండి నాకు, స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి నాకు, అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్ పేపర్ పెట్టి నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి, అంతే ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి

అయ్యో పాపం అనలేదే, ఎవరికి నీపై దయరాదే, కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి, శిలువను నీవు మోసుకొని కల్వరిగిరికి పోతుంటే, దారి మధ్యలో ముళ్ళున్నా వాటి మీదనే నడిపితిరి.

ಕೊರಡಾಲ ತನಿನ್ ಕೊಟ್ಟಿತಿರಿ, ಶಿಲುವನು ನೀವು ಮೋಸುಕುನಿ. ದಾರಿ ಮಜ್ಜ

0: నడిపితిరే, అయ్యో పాపం వనలేదే, ఎవరికి నీపై దయరాదే. కోపంగా నిన్ను చూడగనే కొరడాలతో నిన్ను కొట్టితిరే. మేకులు నీలో దిగుతున్నా, శిరస్సున ముళ్ళు పెడుతున్నా, రక్తం దారగపోతున్నా, ప్రాణం మా కొరకిస్తున్నా. అయ్యో పాపం అనలేదే, ఎవరికి నీపై దయరాదే.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
2: అలాగండి,
1: అంటే మీకు రాగం మీద పట్టు లేదు, సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు,
2: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు, అసలు ఇవేమి తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదమైతే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
2: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరింది అన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉంది అనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చేయి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలుకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైకులో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటదండి, అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా, దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి. అప్పుడు
1: తెలిసింది
2: నా తర్వాత ఇంకా అలాగ అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పుట్టడం, ఇంకా అన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించి అంటే క్యాండిల్ వెలిగించేదాన్ని. జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అని అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయి అండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరంత ఏంటంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాన్ని అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినబడింది, అసలు జీవాత్మ అంటే ఏంటి అది,
1: జీవాత్మ అనేసరికి అసలు.
2: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మ నవ్వుతారు అన్నదండి ఆవిడ, ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెబితే అది ఆలకించు, చెవుగాలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవేంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మచెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభు అని మళ్ళీ తీర్మానం చేసుకున్నాను.
1: అప్పటి నుంచి ఆత్మేమో నా మనసులో నా ఆత్మ నాకు చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, మాతో మాట్లాడుతుంది అనే ఆలోచన లేదు.
2: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగ జరుగుతా జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు గోడ మీద వచ్చావు, నేను ఇప్పటి వరకు నువ్వు ఇక్కడికి రా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటానని వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఇలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలో నేను ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభువా, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభువా ఊరు వచ్చేస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉంటది, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచికే అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచికే అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండు అనే అర్థం తర్వాత ఎప్పుకే వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి. తర్వాత స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు. మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి, మళ్ళీ నేను ఎరకపోతుంటే సమాధులకు చెప్తున్నట్టు ఉంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడిదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమే నా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. అప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి నేను, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభావ, ప్రసాదవంతమంటారు ప్రభావ, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభావ, నాకు భయం వేసేస్తాను ప్రభావ అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మయ్యా ఇంకా ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్కబెట్టి 3 రోజులు చక్కబెట్టుకున్నాను, దేవుడు వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు, అయితే అసలు పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా, ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా,

0: మరి ఊరు వచ్చాను, ఇక్కడ మొత్తానికి అన్ని అవే చేయవలసి చెప్తాను ప్రభువా, మరి నీ మనసు నా దగ్గర ఉంచుకుని చేసేయమంటావా ప్రభువా అని మళ్ళీ అడిగానండి. అనేసరికి ఓహో పాములు ఉంటాయంటే నన్ను కాటేయడానికే కదా, ఆల్రెడీ ఒకసారి కాటేయించుకున్నాను కదా, ఇంకా దేవుడు అలా చెప్పారు ఇలా కాదనేసి మా ఆయనతోటి మరి చేయకపోతే ఊరుకోరు కదండి, ఏమండి నేను చేయనండి అనేసరికి అదొక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలాగ గొడవలు గొడవలు గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరించానండి, ఇంకా గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకి మా మనవలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. అలా ఉంటే ఒక రోజు మందిరానికి వెళ్ళి మా మనవరాలు గురించి ప్రార్థన చేయించానండి. ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాప, పాపకి సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా ఏం పర్లేదులే అని చేసి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా యాడ్బర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయి ఏంటి కొడతా ఉన్నా గాని అంటే ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించున్నాను ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అనేసానంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా షార్ట్న అయితే నేను ప్రార్థనకి వెళ్ళకపోతున్నాను, వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే లేకపోతే ఉండాలి, ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. అంటే లోపల నుంచి బయటికి రా లోపల నుంచి బయటికి రా లోపల నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి. మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారు నాకేమో ఇలా ఉన్నది ఏం చెయ్యాలి నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాను. బాధపడిపోతే అన్నారండి అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవుల లెక్కలో లేవు అన్నారండి. అదేంటో తెలియదు ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము దేవుడి స్తోత్రాలు అంటున్నారు. ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట, నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి, ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత అది మీ జీవితంలో గ్రహించుకోవడానికి చాలా సమయం పట్టింది.
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కానీ అవన్నీ అప్పుడు తెలియదండి నాకు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు. తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి. అది నాకు తెలీదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి. మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి. ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి అప్పుడు 2016 అనుకుంటాండి తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి. చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు గాని
1: చనిపోయినంతే
0: మృతుడువే నువ్వు. ఇప్పుడు వరకు నేను ఏ వివరించానో అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ, ఇదిగో ఆ ఊళ్ళోనే సార్దారు అని ఏదో ఎవరో ఉన్నారు వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారు, అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు మరి ఇలాగే అనేసి అన్నారండి. అంటే చదువుతానే కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి, ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నిన్ను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా, అసలు నేను ఎందుకు చనిపోయిన ప్రభు, అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను, నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో, మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు, మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటావు కాబట్టి నేను బతుకుతానా, మరి చనిపోయాను మరి బతుకుతానా, మరి ఎలా బతుకుతాను నేను, మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి. నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభు, జవాబు చెప్పాలి ప్రభు అంటే బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి. పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు. అప్పుడు బాప్తీసం అని తెలిసింది, నిత్య జీవం అని అర్థమైంది, కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది. అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడ ఉంటే అమ్మ నేను ఇలా ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి, అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన. అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా, నా భర్త తెలితే చంపేస్తారు, అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి, ఇంకా చంపేస్తారు ప్రభు నన్ను, నేను చెప్పే తీసుకుంటాను, నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నానండి. మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి. మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమైనా దానికి అర్థము, పెళ్లి కుమార్తె లాగా ఉండాలంటారు, వధువు సంఘం ఉండాలంటారా, అలా కొంచెం అర్థమైందండి నాకు అనుకుని అయిన అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది. మళ్ళీ 10 రోజులు అయిందా అయినా ప్రభు నా భర్తతోటే చెప్పు తీసుకుంటాను ప్రభు, చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభు, నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా

0: నాకు తీసేసుకుంటాను కదా, చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే, అప్పుడు ఇంకా అలా ఏమని చెప్పారంటే, ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి, నా ఇల్లు ఒకటి, నా రూము చర్చు, ఆ రెండు ఉంటే మధ్యలోంచి రెండు ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తుంది, గూడు ఎలా వస్తుందో, అందులోంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టె ఒక ద్రాక్ష రసం పట్టుకుని ఇస్తానండి. నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి.
1: రొట్టె ద్రాక్ష రసం
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఎలా తీసుకుంటాను అన్నాను కదా, సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో, ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే, ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి. అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు. అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు, ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకోండి. ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు. కానీ నేను వినపడిన మాటలో ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉంటాను. ఇంకా ఆపనమాట, పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినపడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే, ఇంటి ముందు ఆవిడ్ని తెల్లారితే జనవరి 1st అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1st అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి సంవత్సరానికి ఒకసారన్నా నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు. ఆ
1: వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో. అప్పుడు హైదరాబాద్ లో అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తను తెలియదండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన, ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను, ఎవరితోటి వెళ్తాను అనేసి, బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబగబగా అందరితోటి వెళ్ళిపోయి, పాస్టర్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి. వెళ్ళిపోయి భయం ఆవిడకి కూడా తెలియకుండా అంటే, రేపు 1 గంటకేనమ్మా అన్నారు అమ్మయ్యా అనుకుంటే,
1: రేపు 1 గంటగా బాప్తీసాలు ఇస్తాను విషయం
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి 1st కి ఇస్తారంటారు కదా
1: చాలా మంది
0: తెలుసండి, అలా అనుకుని నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే, 1 గంటకేనమ్మా రేపు 1 గంటకేనమ్మా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే, కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, ఇంక ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజామునీ కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజాము కుట్టుకుని. అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే, మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి. అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంక చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే, ఎలా
1: ఒకలాగా
0: హైదరాబాద్ లో ఉన్నారండి, నాకు అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పొద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు. అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంక పర్లేదు నిశ్చయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగో తెలిసినా సరే గానీ, అప్పుడు ఇంక చనిపోయినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. ఇంకా అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయిన అన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉండట్టు దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో, ఇంకా నమ్ముకోని అందరూ చనిపోయిన వాళ్ళు మనం, ఇంకా ఆళ్ళని రక్షించాలి, ఏళ్ళని రక్షించాలి, ఏళ్ళకి చెప్పాలి ఆ మాట, ఆళ్ళని అయ్యబాబు ఎవరు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోకూడదు, ఇంకా అదే ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా, ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలని తలంపు
0: వచ్చేసిందండి. ఇంకా అలా రావడం ఒక రోజున మాత్రం అడ్మిషన్ కొట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1st కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1st కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి. అప్పటికే ముందు ఒక సంవత్సరం ముందు 25వ తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా సంవత్సరం తగ్గిపోసేసరికి మర్చిపోయాను కూడా, నేను మర్చిపోయాను. డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్ లో, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను, ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు నా నోట్లోంచి నేను అలా మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భువికొచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, హల్లెలూయా నా యేసయ్యా. వచ్చిందండి దానికి ఇంకా శరణాలు. అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలియదు, ఆ నాలుగు అక్కడగా పాడలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి, తర్వాత పాడి శరణాలు అంటారో, అవి పల్లవి అని పైన రాయాలి, కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి. ముగ్గురు పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి. అది మనకు తెలిసింది వచ్చింది స్వరం ఏమైనా పెడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి, స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు అడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీయారాధన కీర్తన, ఇవన్నీ ఇంకా పది నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి. పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభు మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభు, అయితేని మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభు అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నానండి. అయితే ఆ మాట వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంకెలా పాటలు
1: అయిపోయినాయి.
0: భర్త గారేమో ఇంకేళ్ళకి ఎంత చెప్పినా మారరా అనుకుంటా, ఇంకేళ్ళని ఎలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని ఏదో ప్రార్థన చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపె ఇలా ఊరుకుందామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడు పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు, బాధపడితే కొంచెం ఏదో మాట్లాడారు. అప్పుడు నేను ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట
0: ఇచ్చారండి. అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుట్టి మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా నా మిషన్ కుట్టికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడేకి కానీ 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదండి. ఆ రకంగా పెళ్లికేమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంకెలా పాటలు పాడుకుంటా జరుగుతుంది, కరోనా టైం స్టార్ట్ అనమాట. అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంకే పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడిన తర్వాత ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడు అడుగు అమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ఇక ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడనమాట, ప్రతి పాట సందర్భం ఉంది.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది, కాబట్టి ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబిల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నాం అండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నాం అండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థనలాగా, చర్చిలో ఎలా జరిగింది అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి, దేవుడు శరణ పడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను. అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి.
1: దాని అర్థం మీరు దేవుని తెలుసుకొని బాప్టిజం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా. అంటే
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి, ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి. తెలియడం అంటే ఇంక ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారా నాకు తెలియదండి. ఆయన నాతో ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 40 రోజులు ఉపవాసం ఉందండి. ఏమండి నన్ను ఎలాగో పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షార, దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మర్చిపో నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత నన్ను తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చేవు ప్రభువు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం నాడు కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్లకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తులు 3 అధ్యాయుల పేర్లు చెప్పారండి. 3 అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా 3 అధ్యాయుల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడేమో ఆయన గారేమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం నాడు ఏం చెప్పాలి అనేసుకుని. అప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అత్తదా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి, నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆళ్ళని రక్షింపబడతారని అందులో ఉంది. ఏసేపు లాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడు గురించి చనిపోరో, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. 3 కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి. అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజు వరకు
1: ప్రతి శుక్రవారం
0: ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ వినపడుతుంటే గబా గబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చలు కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే, పక్క ఆవిడ అయితే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈ లోపు దేవుడు ఏమన్నారంటండి, 2 గంటలకే PM ప్రార్థన అన్నారండి. 2 గంటలకు స్టార్ట్ చేశానండి చర్చికి. అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న 4 వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థతలు చూసేదాన్ని అండి, స్వస్థతల వరం అన్నాం కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లం ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే ఇస్రాయేల్ని పంపిస్తున్నాను అన్నారండి. అది నాకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు జరిగిపోతున్నాయి.
1: ఇప్పుడు మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చారు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వారం వెళ్తున్నారు,
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చిందని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకు ఒకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి, ఉన్నాయి ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకు ఒకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనే చేసేదానంటే ప్రతి సన్నిధికి కూడా నెలకొకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయాలనండి. నా దగ్గరకు వచ్చిన నలుగురు చర్చిలకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి
1: వాళ్ళు ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చికి
0: అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంకా మళ్ళీ నీ వారం వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి. ఆయన కోపంలో ఉన్నారు కదండి, ఇంకా నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి.
1: వినపడిన మాటలన్నీ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి
0: అవునండి.
1: ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యంలో మీకు తెలుస్తావు. చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి.
1: మరి మీ యజమాని గారు?
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు
0: లేదండి.
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకు ఏ సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయేవాడు అన్నాను కదండి, అప్పుడు ఆయనతో అన్నాను అండి నేను మరి నెలకొకసారి వెళ్తున్నాను కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: అందరు వచ్చి మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం అది జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళతా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీసారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను ఆ సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షణ పడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన పేరు.
1: సిరిపల్లి రాజు గారు సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడేటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.

అనేక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే మా స్వర.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: కార్యక్రమం వినడానికి సిద్ధంగా ఉన్నారా?
1: మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ చుట్టూ కొంతమంది అయినా స్నేహితులు ఉంటారు కదా, అలాగే మమ్మల్ని కూడా మీ స్నేహితులుగా భావించండి. మాతో కలిసి ఈ సమయాన్ని సంతోషంగా గడపండి. మొదట మీకు ఓ ప్రశ్న, మీ ఇల్లు ఎప్పుడైనా వరదల్లో చిక్కుకొన్నదా?
0: నాకు బాగా జ్ఞాపకముంది. నేను స్కూల్లో చదువుకునే దినాలలో వర్షం వచ్చినప్పుడల్లా మా ఇంటి క్రింద భాగమంతా నీళ్లతో నిండిపోయేది. ఆ నీళ్లలో గంతులు వేస్తూ మా సొంత ఇంట్లోనే అలల్ను సృష్టించుకోవడం చాలా గమ్మత్తుగా ఉండేది. అయితే ఇంట్లో సామాన్లు పాడైపోతున్నాయని మా అమ్మా నాన్న మాత్రం చాలా బాధపడేవారు.
1: మరో రకమైన వరదలు కూడా రావచ్చు, వాటికి నీళ్లకు ఏ సంబంధమూ ఉండదు. అవి మనల్ని ఎంతగా ముంచేస్తాయంటే ఇక మనకు ఏమాత్రం జీవించాలన్న ఆశ ఉండదు.
0: దాన్ని కృంగుదల లేక డిప్రెషన్ అని అంటాము. నేను కూడా డిప్రెషన్తో బాధపడ్డాను కాబట్టి ఒక విషయాన్ని చెప్పగలను. దాన్ని జయించడం అంత సులభం కాదు. మీకు కూడా చాలాసార్లు కష్టాలు అనే వరదలలో బాధలలో మునిగి పోతున్నట్లు అనిపించవచ్చు. ఓవైపు బ్రతకాలన్న ఆశ ఉన్నా ఈ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకుంటాము. కాని నన్ను గూర్చిగాని మిమ్మల్ని గూర్చిగాని దేవుని చిత్తం అది కానే కాదు. ఒకవేళ ప్రస్తుతం మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం మీకోసమే.
1: ఒకవేళ మీరు ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోకపోయినా మీరు ఇతరులకు సహాయం చేయటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని వినాలని ప్రోత్సహిస్తున్నాము. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: అసలు కృంగుదల లేక డిప్రెషన్ ఎందుకు వస్తుంది? దాని లక్షణాలు ఏవో, దాని నుండి మనం ఎలా బయటికి రాగలమో వివరించడానికి మధురిమ గారు మనతో ఉన్నారు. జీవితానికి పాఠాలు అనే భాగంలో వారు చెప్పే సలహాలను విందామా?
2: ఒక మహిళ కృంగుదలలో ఉన్నప్పుడు ఆమె తాను ఒక్కతే ఒంటరిగా ఉన్నట్లు భావిస్తుంది. నిజానికి కృంగుదల అనే ఈ బాధ చాలామందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కృంగుదల అని నేను చెప్తున్నప్పుడు దానర్థం ఒక వ్యక్తి ఊరికే కృంగిపోయినట్లు భావించడం కాదు. మనందరం ఏదో ఒక సందర్భంలో అలా భావిస్తాము. నిజమైన కృంగుదల అన్నది ఒక రుగ్మత. అది ఆ వ్యక్తి జీవితంలో ప్రతి భాగంపై ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు నిస్సహాయులుగా, నిరీక్షణ లేనివారుగా, ఎప్పుడూ విచారంగా ఉండేలా మరియు ఎందుకు పనికిరాని దానను అని భావించేలా చేస్తుంది. దానిని ఎవరూ నిరోధించలేరు. సామాజికంగా వివిధ స్థాయిలకు చెందినవారికి, వివిధ దేశాలకు మరియు సంస్కృతులకు చెందినవారికి కృంగుదల ఉండవచ్చు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కృంగుదలకు లోనవుతున్నారు. 10 మంది పురుషులలో ఒక పురుషునికి ఈ సమస్య ఉంటే, స్త్రీల విషయానికొచ్చేసరికి 4లో 1 కృంగుదలతో బాధపడుతున్నారు. అసలు కృంగుదలకు కారణాలేంటి? దాని లక్షణాలెలా ఉంటాయి? ఒకవేళ అది సంభవిస్తే మీరేం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అనేక విషయాలు కృంగుదలకు కారణమవుతాయి. ఒక ప్రధాన కారణం ఏమంటే జీవితంలో ఒక అనూహ్యమైన మార్పు కలగడం, అంటే ప్రమాదకరమైన జబ్బు చేయడం లేక ఎక్కువ కాలం జబ్బు పడడం లేక విలువైన దానిని గాని ప్రేమించిన వారిని గాని పోగొట్టుకోవడం, సంబంధాలలో ఒత్తిడి, ఆర్థిక సమస్యలు కూడా కృంగుదలకు కారణమవుతాయి. కృంగుదల లేక డిప్రెషన్ వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఒకవేళ మీ తండ్రికి జబ్బు ఉండి ఉంటే మీకు గాని మీ పిల్లలకు గాని అది సంక్రమించవచ్చు. ఏది ఏమైనా మీ కుటుంబంలో ఒకరు అలా బాధపడుతున్నారు కాబట్టి మీకు కూడా అలా అవుతుందేమోనని భయపడనక్కర్లేదు. అది వచ్చే అవకాశం ఉందన్న గ్రహింపుతో జాగ్రత్తగా ఉంటే చాలు. మీలో కృంగిపోయిన భావన ఉందని లేక కృంగుదల ఉందని మీకెలా తెలుస్తుంది? కృంగుదల ఉన్నవారిలో ఉండే లక్షణాలు ఇవి. దాదాపు ప్రతిరోజు మీరు నిరుత్సాహంగానే ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులపై ఆసక్తి తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది లేక అందుకు భిన్నంగా విపరీతమైన ఆకలి వేయవచ్చు. అది మీ నిద్రపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ నిద్రమత్తు ఉంటుంది మరియు ఎప్పుడూ నిద్రపోవాలనిపిస్తుంది లేక నిద్రలేమితో బాధపడతారు. మీకు బాగా పరిచయం ఉన్నవాళ్లు మీ వైఖరిలో మార్పును చూస్తారు. మీరు చాలా చికాకుగా, ఆందోళనతో, సంక్షోభంలో, భయంతో ఉన్నారని మీకు చెప్తారు. శక్తిహీనత మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఎంత బలహీనంగా ఉంటుందంటే కనీసం ఉదయం లేవడానికి కూడా మీకు శక్తి లేనట్లు అనిపిస్తుంది. మీరేం చేసినా అది మీ పరిస్థితినేమీ మార్చలేదని నిరాశపడతారు. మీరు నిస్సహాయులని, ఏ నిరీక్షణ లేదన్న తలంపుతో మరియు పూర్తిగా అపరాధ భావంతో నింపబడతారు. మీ మనస్సు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద సమస్యలుగా భావిస్తుంది. తీర్మానాలు చేసుకోవడం కష్టమవుతుంది. చివరగా వీటన్నిటినీ భరించడం కన్నా చావడం మేలు అని అనుకుంటారు. మీ జీవితాన్ని ఎలా అంతం చేసుకోవాలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. బహుశా మీరు ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేశారేమో. ఈ లక్షణాలను విన్నాక ఇవన్నీ నన్ను గూర్చే చెప్పారని మీరు తలస్తున్నారేమో. అయితే దయచేసి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి. కృంగుదల తీవ్రంగా బలహీనపరుస్తుంది, కాని దానికి చికిత్స ఉన్నది. మిమ్మల్ని గూర్చి మీరు ఎంత తక్కువగా భావించినా మీ జీవితం దేవునికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి ఎంతో విలువైనది. దయచేసి మీ జీవితాన్ని ముగించాలని తలంచవద్దు. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. మీరు ఎంతో జాగ్రత్తగా అద్భుతమైన రీతిలో చేయబడ్డారని బైబిలు చెప్తోంది. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాడు, మీకు హాని చేయాలని కోరడం లేదు. మీకు ఒక భవిష్యత్తును, ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీకు మీరు ఏ హాని చేసుకోవద్దు. దయచేసి ఈ పాటలోని మాటల్ని జాగ్రత్తగా ధ్యానించండి.

మీరు కృంగుదలతో బాధపడుతున్నారని మీ మటుకు మీరు గ్రహిస్తే మీకు తప్పకుండా సహాయం అవసరం. అయితే మొదట మీరు చేయాల్సిన పని ఏమంటే, మీ మట్టుకు మీరే బాధపడకుండా మీకున్న ఈ సమస్యను గూర్చి ఎవరితోనైనా పంచుకోనండి. మీ మనోభావాలను అర్థం చేసుకోగల వారితో పంచుకోనండి. ఒకవేళ మీరు భరించలేనన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉంటే, మీ కుటుంబంలో నమ్మదగిన వారితో లేక స్నేహితురాలతో మాట్లాడండి. మీ భారాలలో కొన్నైనా తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఒకవేళ మీకు అంత మంచి స్నేహితులు లేరనుకుంటే, మీ మనోభావాల్ని సమస్యలను మాతో పంచుకోవచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుని వాక్యం నుండి మీకు పరిష్కారాన్ని చూపిస్తాము. చివరగా మీకు ఉపశమనం కలగడానికి, కృంగుదల నుండి కోలుకోవడానికి కొన్ని సూచనలను చెప్పాలనుకుంటున్నాను. మీకు సంతోషం కలిగించే ఏదైనా కార్యకలాపంలో పాలు పంపులు కలిగి ఉండండి. ఉదాహరణకు, తీరికగా వాకింగ్ చేయడం, స్నేహితురాలతో కొంత సమయం గడపడం, లేక మీకు ఇష్టమైన కాలక్షేపం కొరకు కొంత సమయం కేటాయించవచ్చు. ఒంటరిగా ఉండకుండా ఇతరులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. మీ అంతట మీరే అసాధ్యమైనవి చెయ్యాలనుకోవద్దు. ఎక్కువ పనిచేయాలని ప్రయత్నించవద్దు. అది మీకు మరెక్కువ భారం కావచ్చు. మీకు ప్రతికూలమైన తలంపులు వస్తున్నాయంటే మీలో కృంగుదల ఉందని అర్థం చేసుకోవాలి. మీరు దానిలో నుండి కోలుకుంటున్న కొలది మీకు మంచి తలంపులు వస్తాయి. మీ కృంగుదలంతా పోయేంతవరకు జీవితంలో మార్పులు కలిగించే తీర్మానాలేమీ చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా ఓ పెద్ద తీర్మానం ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరత ఉంటే, మీ కుటుంబస్తులను లేక స్నేహితులను సంప్రదిస్తే మీరేం చేస్తే బావుంటుందో వాళ్లు సలహా ఇస్తారు. చివరగా, దేవుడు మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడని జ్ఞాపకముంచుకొనండి. మీ ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. మీ హృదయంలోని ప్రతి బాధ ఆయనకు తెలుసు. వాటిని ప్రార్థనలో మీ నోటి ద్వారా వినాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మీ బాధలన్నీ ఆయనతో చెప్పుకుంటారు కదూ.

0: శ్రోతలు విన్నారు కదా, దేవుడు మీ ప్రతి అవసరాన్ని గూర్చి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గూర్చి ఆత్మకు పాఠాలు అన్న భాగంలో షారోన్ గారు మనకు వివరంగా చెప్తారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను.
1: శ్రోతలకు శుభాశీస్సులు. శ్రోతలు, మీలో ఎంతమందికి నీళ్లు అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నీళ్లను చూడాలన్నా, నీళ్లలో ఆడుకోవాలన్నా ఇష్టం. దాని గూర్చి నాకు ఒక లోతైన గౌరవ భావం కూడా ఏర్పడింది. కాని మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. నీటి మట్టం మన తలకంటే పైకి ఉన్నప్పుడు మనకు ఊపిరాడదు కాబట్టి అది ప్రమాదం. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి నాకు అలాగే సంభవించింది. నేను నీళ్లలో కొట్టుకొనిపోయాను. అక్కడ నీళ్లు చాలా లోతుగా ఉన్నాయి. నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఇక మునిగిపోతున్న సమయంలో ఈదాలన్న ఆలోచన తట్టింది. అలా నన్ను నేను రక్షించుకోగలిగాను. ఈరోజు మనం ఒత్తిడిని గూర్చి మరియు చింతలను గూర్చి చర్చించబోతున్నాం. మహిళలుగా మనకు ఇవి బాగా తెలుసు కదా. కొన్నిసార్లు మనం మునిగిపోతున్నట్లు, కొట్టుకొనిపోతున్నట్లు అనిపిస్తుంది. మనం సముద్రానికి, నదికి లేక కాలువకు దూరంగా ఉన్నా అలా బాధపడుతూ ఉంటాము. మీరు ఎప్పుడైనా అలా బాధపడ్డారా? మీరు విచారంలో లేక బాధలో మునిగిపోతున్న భావన కలిగిందా? మీరు అలా బాధపడేంతగా ఏమి జరిగింది? మీ బాధకు కారణం ఏంటి? ఆ విచారకరమైన పరిస్థితిలో మీకు ఎవరైనా సహాయం చేశారా, లేక ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారా? నేను ప్రతిభ అనే ఒక అందమైన మహిళను గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎంత కృంగిపోయింది అంటే కనీసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆమె బాధలో, వేదనలో కొట్టుకొనిపోతున్నట్లు భావించింది. ఎందుకో తెలుసా? ఆమె గర్భంలోని శిశువు పుట్టకముందే చచ్చిపోయింది. ఆమె తాను గర్భవతి అయిందని తెలుసుకోగానే ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేకుండినవి. ఇక పుట్టబోయే బిడ్డ విషయం ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించింది. ఆ బిడ్డ కోసం బట్టలను సిద్ధం చేసుకొన్నది, తానే వాటిని కుట్టుకొన్నది. ఆ బిడ్డను ఎత్తుకొన్నట్లు, లాలిస్తున్నట్లు కలలు కనేది. ఆమె భర్త కష్టపడి పనిచేసేవాడు. కాని సంపాదన ఎక్కువ లేదు కాబట్టి ఆమె కూడా ఉద్యోగం చేసేది. అలా పుట్టబోయే బిడ్డ ఖర్చుల కొరకు కొంత డబ్బు సమకూర్చుకున్నారు. వాళ్లకు పాప పుడుతుందో బాబు పుడతాడో అని చర్చించుకునేవాళ్లు. పాప పుడితే ఏ పేరు పెట్టాలి, బాబు పుడితే ఏ పేరు పెట్టాలి అని మాట్లాడుకునేవాళ్లు. ఒకరోజు రాత్రి ప్రతిభకు విపరీతమైన నొప్పి వచ్చింది. తాను లేచి భర్తను లేపేయంతలో తన పడక అంతా రక్తమయమైపోయింది. ఆమె భర్త ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్లాడు. వైద్యులు ఆమెకు గర్భస్రావమైందని చెప్పారు. ఆమె బిడ్డ ఇక లేదు. ప్రతిభ జీవితమంతా చితికిపోయింది. ఆమె దినమంతా అలా కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కుట్టిన చిన్న చిన్న దుస్తులన్నీ ఓ ప్రక్కన పెట్టేసింది. తన బిడ్డ విషయం కన్న కలల్ని, వేసుకున్న ప్రణాళికలను మర్చిపోవడానికి ప్రయత్నించింది. అయితే తన హస్తాలు ఖాళీగా ఉన్నాయన్న వాస్తవంలో నుండి ఆమె బయటికి రాలేకపోయింది. వాళ్లు చూడని బిడ్డ కోసం వాళ్ల హృదయాలు బాధపడసాగాయి. రాత్రుల్లో ఆమె భర్త నిద్రపోతూ ఉంటే ఈమె మేల్కొనే ఉండేది. ఆమె బాధను ఎవరైనా అర్థం చేసుకుని ఆదరిస్తే బాగుండును అనుకునేది. శోకమనే సముద్రంలో అలలతో మునిగిపోతున్నట్లు తలంచేది. గర్భవతిని లేక పిల్లలను ఎత్తుకున్నవాళ్లను చూస్తే ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయేది. అలా ప్రతిసారి కొంత కోలుకుంటున్నది అనుకున్న సమయంలో మళ్లీ ఎవరో ఒకరు కనిపించడం, మళ్లీ ఆమె శోక సముద్రంలో మునిగిపోవడం జరుగుతున్నది. ఒకరోజు ప్రతిభ వాళ్ల పక్కింటావిడ ఆమెను చూడ్డానికి వచ్చింది. ఆమె ఒక కూడికకు వెళుతూ ఉన్నది. ఆమె చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ప్రతిభ కోసం దానిలో నుండి కొన్ని మంచి మాటలు ఆమె చదివింది. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ప్రతిభ ఆ మాటల్ని జాగ్రత్తగా విని, ఇదంతా నన్ను గురిచే చెప్పినట్లుంది. నేను మహాజలరాశులలో చిక్కుకొని ఉన్నాననిపిస్తుంది. నేను బయటికి తీసుకుని రాబడాలి అని ప్రతిభ ఆవిడతో చెప్పింది. ఆమె స్నేహితురాలు ఆమెను దగ్గరికి తీసుకున్నది. ఆమెతో పాటు ఏడ్చింది. తర్వాత ఆమెకు ఒక అద్భుతమైన సంగతి చెప్పింది. ఈ పుస్తకం బైబిలు. నీకు సహాయం చేయగల మాటలెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. అది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు సహాయం చేయాలని కోరుతున్నాడని చెప్తుంది. నీకు సంభవించినదంతా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను, నీ బిడ్డను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేసింది. ప్రియ సోదరి, ఈ దినాన మీరు ప్రతిభలాగా విచారకరమైన పరిస్థితిలో ఉన్నారా? సంతానం లేని అనేక మంది స్త్రీలు మాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అలాగే పిల్లల్ని పోగొట్టుకున్న వారు కూడా వ్రాస్తూ ఉంటారు. ప్రియులారా, ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఆయన తన సొంత కుమారుణ్ణి పరలోకం నుండి మీ కొరకు పంపించాడు. మీ పాపాల కోసం, మనందరి పాపాల కోసం ఆయన ప్రాణాలివ్వడానికి ఇష్టపడ్డాడు. అలా మన పాపాలకు క్రయధనాన్ని చెల్లించాడు. మన బాధ ఎలా ఉంటుందో యేసు ప్రభువుకు తెలుసు. ఎందుచేతనంటే, ఆయన కూడా అలాంటి బాధనే అనుభవించాడు. ఆయన వ్యసనాక్రాంతునిగా ఎంచబడ్డాడు. ఆయన మన బలహీనతలలో సహానుభవము గలవాడు అని వాక్యం చెప్తుంది. ప్రతి బాధ అంతా దేవునికి తెలుసు. ప్రస్తుతం మీరు పొందుతున్న వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనను నమ్మండి. మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఎక్కువగా బాధపడనివ్వడు. ఆయన చెయ్యి చాపి మిమ్మల్ని పట్టుకుని మహాజలరాశులలో నుండి పైకి తీస్తాడని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని ముంచివేస్తున్నాయి అని మీరు తలస్తున్న మీ కష్టాలు, బాధలు అని అలలు, జలరాశులు ఏవో మీరు ఆయనతో చెప్పుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ఎదుట మీ హృదయాన్ని కృమ్మరించండి. ఆయన ప్రేమను మీకు రుచి చూపించాలని, మీ హృదయాన్ని ఆదరించాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఆయన మీ గాయాన్ని స్వస్థపరుస్తాడు. తద్వారా మీరు తిరిగి సంతోషంగా జీవించగలుగుతారు. ప్రతిభ స్నేహితురాలు ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి తన బాధ అంతా తెలుసునన్న అవగాహన ఆమెకు ఆదరణనిచ్చింది. దేవుని వాక్యం ఎప్పటికీ సత్యమే. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే, ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేశాడు అంటే, ఆయన మనతో అబద్ధం చెప్పడం లేదు. ఆయన వాగ్దానం చేసిన దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు 18వ కీర్తన 16వ వచనంలో నుండి ఇవ్వబడిన వాగ్దానాన్ని మీరు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఈ వాగ్దానం జ్ఞాపకం ఉంచుకుంటారు కదూ. ప్రతిభ ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకున్నది. దేవుని ప్రేమ ఫలితంగానే తనకు ఆదరణ దొరికిందని నమ్మింది. ఇంతకాలం తన జీవితాన్ని విషాదంతో నింపిన గాయాన్నంతా, బాధనంతా ఆయన స్వస్థపరిచాడు. ఆమెకు నెమ్మదినిచ్చాడు, శాంతినిచ్చాడు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. మీ ప్రార్థనను కూడా వింటాడు. ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రేమగల మా తండ్రి, నేను దుఃఖం, బాధ అనే జలరాశులలో మునిగిపోతున్నాను. విస్తారమైన అలలు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వాటిలో నుండి నేను పైకి రాలేకపోతున్నాను. నా బాధ అంతా మీకు తెలుసు తండ్రి. ఈ శోక సముద్రంలో నుండి మీరే నన్ను పైకి లేవనెత్తగలరని నమ్ముతున్నాను. దయచేసి నా చెయ్యి పట్టుకోనండి, నన్ను బయటికి లాగండి. తిరిగి నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
2: శ్రోతలు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా నన్ను గూర్చి ఆలోచించేదాన్ని. యేసు ప్రేమను గూర్చి ఆలోచించడం ప్రారంభించాక నా డిప్రెషన్ తగ్గుతూ వచ్చింది. నా దృక్పథంలో మార్పు వచ్చింది. నన్ను గూర్చి ఆలోచించడం తక్కువైంది. నన్ను ప్రేమించే ప్రభువును గూర్చి ఆలోచించడం ఎక్కువైంది. మనకు ఒక నిరీక్షణనిచ్చి తిరిగి ఆరోగ్యవంతులుగా చేయడానికి ప్రేమగల శక్తిగల దేవుడు మనకు ఉన్నాడని మనం తెలుసుకోవాలి. నా సొంత అనుభవాలలో నుండి మీకు చెబుతున్నాను. ఇక మాధురి గారు, ఈరోజు ఆభరణాల పెట్టెలో నుండి మనకు ఏమిస్తారో చూద్దామా?
3: ఈరోజు మనం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి ఫ్యాన్నీ క్రాస్బీ వ్రాసిన ఒక పాటలోని కొన్ని మాటలను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రచయిత్రి పసిపాపగా ఉన్నప్పుడు కళ్ళజబ్బు వచ్చింది. వైద్యులు పొరపాటున వ్రాసి ఇచ్చిన మందును ఫ్యాన్నీ క్రాస్బీ తల్లి ఆమె కళ్ళలో వేయడం వలన బాల్యంలోనే ఆమె గ్రుడ్డిదైపోయింది. ఆమె తల్లి మరియు ఆత్మీయ పరురాలైన అమ్మమ్మ ప్రోత్సాహంతో క్రాస్బీ ప్రభువును రక్షకునిగా తెలుసుకుని చిన్ననాటి నుండే పాటలు వ్రాస్తూ దేవుడు తనకు ఇచ్చిన తలాంతును దేవుని మహిమ కొరకు పొయిగించింది. ఈనాడు క్రైస్తవ లోకం ఆ పాటలోని మాధుర్యాన్ని, అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. ఈ పాట శీర్షిక నన్ను పైకి ఎగరని, నీ చింతకు చేరని. ఈ పాట ద్వారా ఫ్యాన్నీ క్రాస్బీ ఈ ప్రార్థన మనకు నేర్పిస్తున్నది. నా ప్రియ బిడ్డ, నీ హృదయం ఎందుకు కలవరపడుతున్నది? దేవుడు నీకు అత్యంత సమీపంగా వస్తున్నాడు. నీ హృదయంలోని భావోద్రేకాలను దాచిపెట్టకు. నీ కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లను ఆపకు. ప్రభువా, జీవితమనే భయంకర సముద్రంలో తుఫాను చెలరేగుతున్నప్పుడు నన్ను దాచు. మహాసముద్రపు తరంగాలపై పావురంలా నన్ను పైకి పైకి ఎగరని, నీ చెంతకు చేరని.
0: మనలో కృంగుదల వచ్చినప్పుడు దేవుని వైపు తిరగడం అవసరం. ఆయన వాక్యాన్ని ధ్యానించటం వలన నిరీక్షణ లేని మనకు నిరీక్షణ కలుగుతుంది.
2: సంతోషంగా ఉండాల్సిన మీరు దుఃఖంలో ఎందుకుంటున్నారు?
0: నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నా కుడి చేతిలో నిత్య సుఖములున్నాయి అని దేవుడు చెప్తున్నాడు.
2: శాంతితో ఉండాల్సిన మీరు ఎందుకు కలవరపడుతున్నారు?
0: ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు.
2: కన్లున్న మీరు ఎందుకు గుడ్డివారిలా ఉంటారు?
0: యేసు చెప్పాడు, చూడని వారు చూడాలని నేను ఈ లోకానికి వచ్చాను.
2: క్షమాపణ పొందాల్సిన మీరు తీర్పులోనికి ఎందుకు వస్తున్నారు?
0: క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు.
2: మీరు ఆయనకు దొరికేలా ఉండాలి గాని ఎందుకు తప్పిపోతున్నారు?
0: యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు.
2: మీ పాపాల నుండి విముక్తి పొందే అవకాశముండగా మీరు పాపాలను మీలోనే ఎందుకు దాచుకుంటున్నారు?
0: మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను, నేను నిన్ను విమోచించియున్నాను అని దేవుడు చెప్తున్నాడు.
2: దేవునితో పరలోకంలో ఉండాల్సిన మీరు నరకానికి ఎందుకు వెళ్తున్నారు?
0: నా తండ్రి ఇంటిలో అనేక నివాసాలున్నాయి, నేను వెళ్లి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని యేసుప్రభు చెప్పాడు.
2: ఇక ఆలస్యమెందుకు? ఈరోజే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి.
0: యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే ఈ ఆశీర్వాదాలన్నీ పొందగలుగుతారు. మీరు మందిరంలోనికి వెళ్లనక్కర్లేదు, మీకోసం ఎవరో ప్రార్థించనక్కర్లేదు, మీరే ప్రార్థన చేసుకోవచ్చు. మీరు సర్వోన్నతుడైన దేవునికి కుమార్తె కావాలంటే నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన ప్రభువా, నేను పాపినని నాకు తెలుసు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడవైన మీరు నా పాపాల కొరకు చనిపోవడానికి ఈ భూమి మీదికి వచ్చారు. నేను మీయందు నమ్మకముంచుతున్నాను. నా శేష జీవితమంతా మీతో కలిసి జీవించేందుకు, మీతో పరలోకంలో ఉండేందుకు దయచేసి నా పాపాలను క్షమించండి, నన్ను రక్షించండి. వేదనతో ఉన్న నా హృదయాన్ని కడగండి ప్రభు, మీ ఆనందంతో నన్ను నింపండి. నేను మీ బిడ్డనని, ఒక నిరీక్షణ గల మహిళను అని నమ్ముతున్నాను. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
2: ఈరోజు మీరు పల్లవితో కలిసి ఈ ప్రార్థన చేసి ఉంటే మీ తీర్మానాన్ని మాకు తెలియజేయండి, మీకు తగిన సహాయం చేస్తాము.
0: మళ్లీ వచ్చే వారం నిరీక్షణ మహిళా సమయానికి కలుసుకుందాం. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నాం. ఇక సెలవా మరి.
2: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

దేవుని సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలనే నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

లూకా చాప్టర్ 15 ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. ప్రాక్టికల్ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న ఇందులో ఒక పారబుల్ మాత్రమే కాదు, ఇది లైఫ్కి కావలసిన అవసరమైన విషయంగా ఉంది. నంబర్ 1, తప్పిపోయిన గొర్రెపిల్ల. దీని గురించి గతంలో చూశారు, దీన్ని ఫాలో చేసేవారు గత నమోదు చూడండి. 2వది, పోగొట్టుకున్న కాయిన్. ఈరోజు నమోదులో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ది ప్రోడిగల్ సన్.

0: పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఈ స్టోరీ ఎన్నిసార్లు అంటే చాలాసార్లు విన్నాం. అదేమంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు, ఆ స్టోరీ ఒకడు వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చాడు, అలా అని ఆ స్టోరీ చిన్న కుమారుడు చిన్న కుమారుడు అని చాలాసార్లు విన్నాం. నా ప్రశ్న ఏంటంటే, దీంట్లో నుండి పారాబుల్ డీకోడ్ చేసి పలు రహస్యాలు మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడే రహస్యాలను బయలుపరచగలడు. పరిశుద్ధాత్ముడు ఇందులో ఏం చెప్పాలని ఆశించుచున్నాడు? ఈ కథ ఎందుకని ఇలా అమర్చబడింది?
1: యాక్చువల్గా మనం గత రెండు ఎపిసోడ్స్లోనూ మీరు చెప్పినట్టుగా తప్పిపోయిన గొర్రె, కనబడని నాణెమ్మ గుర్చి చెప్పుకున్నాం. ఇవి రెండునూ వచ్చి, ఒకటి బయట కనబడకుండా పోయింది, మరొకటి లోన కనబడకుండా పోయింది. ఈ బయట కనపడకుండా పోయింది, కనిపెట్టడానికి శబ్దము తప్ప మరి ఏది కూడా కుదరదు. అయితే లోన కనబడంది కనిపెట్టడానికి దీపాన్ని వెలిగించి వెతకాలని ఉంది. సో ఈ విధంగా మీరు చూస్తున్నప్పుడు ఇవి రెండునూ రెండు కనబడని స్థలము, రెండు విధాలైన వెతుకులాట, రెండు విధాలైన కనిపెట్టడం. దీన్ని మనం ఎలాగ చూడగలుగుతామంటే, ఒకటి సంగములో చూశాం, మరొకటి వెలుపల కనబడకుండా పోయిన వారిని చూశాం. అంటే వారిని కనిపెట్టాల్సిన బాధ్యతను తెలుసుకున్నాం. ఈ రెండు పారబుల్స్ను చేరి ఈ మూడవ పారబుల్లో వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం దాని గూర్చే చూడబోతున్నాం. యేసుక్రీస్తు ఉపమానం మీరు చెప్పినట్టుగా 2000 సంవత్సరాలుగా చెప్పబడుతూ ఉంది. దీని బేస్లో ఎన్నో చలనచిత్రాలు వచ్చాయి, ఎన్నో స్కిట్స్ వచ్చాయి, డ్రామాలు వేశారు, ఎన్నెన్నో చేశారు. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మెసేజ్ ఇవ్వబడ్డాయి. అయినా ఇంకా అందులో మెసేజ్ ఉందంటే అప్పుడు ఈ ఉపమానం వెనుక ఎన్నుంటాయో చూడండి.
0: వస్తుంది.
1: ఇదే బైబిల్ మహాత్మ్యము. ఇందులో రెండు ముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకటి, మనమందరము కూడా, మనందరి దగ్గర ఒక అలవాటు ఉంది. అదేంటంటే, విలన్కి మనము హైపిచ్చే అలవాటు పడ్డాం. విలన్నే మనం అధికంగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇందులో తండ్రి వద్ద నుండి ఒక కుమారుడు వెళ్ళిపోయాడు, దూరమయ్యాడు అని ఇలాగ చూస్తూ ఉన్నాం కదా.
0: తండ్రి
1: ఆస్తినంతా వేస్ట్ చేశాడు. ఇది మామూలుగా చెప్పుకునేటువంటి ఒక విషయంగా ఉంది. అప్పుడు ఇందులో వచ్చి ఎవరు చిన్న కుమారుడు, ఎవరు ఆ పెద్ద కుమారుడని చూసినప్పుడు, ఈ ముందు చెప్పబడిన రెండిటినీ మనమొక కంపారిజన్, ఎందుకు యేసు ఒకదాని వెనుక ఒకే అధ్యాయంలో చెప్తున్నాడు, అందులో ఏంటి కంపారిజన్ అని అడిగినట్లయితే, ముందు రెండు కనబడకుండా పోయాయి కదా. ఈ మూడవ పారబుల్లో ఎప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటామంటే, చిన్న కుమారుని గురించే మాట్లాడుతున్నాం. అతనికి మరొక ముద్ర కూడా వేశాం, తప్పిపోయిన కుమారుడు.
0: అవును, తప్పిపోయిన కుమారుడనే అతన్నే విలన్గా మార్చాం.
1: ఈ తప్పిపోయిన కుమారుడనే ఓడే బైబిల్లో లేదు. దేవుడు అతన్ని తప్పిపోయినట్టుగానే చూడాల, చివరి వరకు చిన్న కుమారునిగానే చూస్తాను. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాడు, తప్పిపోతూ ఉన్నాడు.
0: అవును.
1: సో ఈ చిన్న కుమారుడే ఆ యొక్క గొర్రె, కనబడకుండా పోయిన గొర్రె, బయట కనబడకుండా పోయినవాడు. ఇంటిలోనే కనబడకుండా పోయింది కదా నాణెము, అది ఎవరు అని అడిగినట్లయితే, అదే ఈ పెద్ద కుమారుడు, ఆ ఎల్డర్ సన్. అతను ఇంట్లోనే కనబడకుండా పోయాడు. ఇప్పుడు ఈ రెండింటిని గుర్చే డిఫరెన్స్ చూడబోతున్నాం, సరేనా? ఒకటి, బయట కనబడకుండా పోయింది, లోన కనబడకుండా పోయింది అని చెప్పేప్పుడు బయట కనబడకుండా పోయింది ఎవరు అంటే, ఇంటిలో ఉండి ఆస్తిని వేరు చేసుకుని బయటికెళ్ళినది ఎవరు?
0: తెలిసి అడుగుతున్నాడు. తప్పిపోయాడనేది ఒకటి, వీడైతే నాకు ఆస్తిని భాగం పంచమని అడుగుతున్నాడు, అదే రైట్ అని అడుగుతున్నాడు. అదేమంటే, కోపంలో ఇది చెబితే తండ్రి ఊండవుతాడని తెలుసు, తెలుసుకుని రైట్స్ని అడిగి పంచుకుని పోతున్నారు.
1: ఆ రైటికైనా ఒక విషయం అతని మాటలో ఉంటుంది, అదే ముఖ్యం. ఏంటంటే, ఈ పెద్ద కుమారుని దగ్గర లేని ఒక మాట ఈ చిన్న కుమారుని దగ్గర ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇది 3 సార్లు ఉంటుంది. పెద్ద కుమారుని దగ్గర ఆ మాటే ఉండదు. ఏంటని అడిగితే, ఈ చిన్న కుమారుడే తండ్రి అని సంబోధిస్తాడు.
0: ఓ,
1: మీరు పెద్ద కుమారుణ్ణి చూడండి, తండ్రి అని పిలవడు ఇందులో. తను అతడేం చెప్తాడంటే, ఇన్ని ఏండ్లు నేను సేవించానంటాడు. ఐ సర్వ్డ్ యూ అని అంటాడు. బట్ ఇక్కడ ఇతనే చూసినట్లయితే, మీరు చెప్పారు కదా రైట్, ఆ రైట్ అతనికి ఎందుకు వచ్చింది? అథారిటీ ఎందుకు వచ్చిందంటే, ఇతడు నా తండ్రి, తండ్రి అన్న స్థానములో కుమారునిగా తనకైనది ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇది ఏ దృక్పథములో చూస్తున్నామంటే, కుమారుని యాంగిల్లో చూడలేదు, తండ్రి యాంగిల్లో చూస్తున్నాం. మరో విధంగా ఎలా చూస్తున్నాం? తండ్రి సంపాదించిన ఆస్తి నాశనం చేస్తాడు, పిల్లడు అడుగుతున్నాడు ఎంత మోసమైన కుమారుడు అనేదేగా చూస్తున్నాం. తండ్రి యాంగిల్లో ఇది వేరేలాగుంది. ఆయన ఎలాగని మనం చూసినట్లయితే, ఇది నేను సంపాదించిందే, నా ఆస్తే, అడిగేది నా బిడ్డ, వాడు నన్ను తండ్రి అన్న అథారిటీలోనే అడుగుతున్నాడు. నేను సంపాదించాను, నా ఆస్తిని ఇవ్వమని అడగలా, మాకు మీకైన దానిలో నుండి మా ఇద్దరికైనది భాగించి ఇవ్వమంటున్నాడు. అప్పుడు ఇతనికి ఈ అథారిటీ ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి అనడం వల్లే కదా వస్తుంది. ఈ ఆస్తిని అడగడానికి అతనికి ఏం రైట్స్ ఉంది? తను సంపాదించింది కాదు, లేక వేరే విధంగా తన తాత నుండి వచ్చింది కాదు. తను అడిగేదేంటి? తండ్రి ఆస్తిలో నుండి 2 భాగాలు చేయమంటున్నాడు. అప్పుడు ఈ ఆస్తి రావడానికి కారణమే తను తండ్రిగా ఉండడమే. ఇది ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అతడు ఏ అధికారాన్ని బట్టి అడుగుతున్నాడు? నేను నీ కుమారుణ్ణి, నాకీ ఆస్తిలో భాగముంది, దాని వేరుచేయమంటున్నాడు. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఇది నేను సంపాదించాను, నేను నీకివ్వను అంటే మనం అక్కడేం చేస్తున్నాం? పిల్లోడికి మనకి ఉన్న రిలేషన్షిప్ని తెగొడుతున్నాం. కానీ అక్కడ రిలేషన్షిప్ని తెగొట్ల. అక్కడ చూడొచ్చు, మారు మాట్లాడక ఆస్తిని పంచిపెట్టినట్టుగా ఉంటుంది. మీరు అక్కడ చూడండి, లూక 15:12, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను, ఇచ్చేశాడు. తండ్రి ఎక్కడ కూడా అతన్ని ఎదిరించి మాట్లాడలేదు, ఒకచోట కూడా. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఒక మాట మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు మీకొక సందేహం కలుగుతుంది చూడండి. అది ఎలాంటి సందేహం అంటే, ఈ విధంగా నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అనేది ఒక వాక్యము. అడిగినప్పుడు చూసినట్లయితే అనేక మంది నాకు కారు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి అని యేసును అడుగుతున్నారు. ల్యాండ్ లేదు, ల్యాండ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఇప్పుడు వీరు అడిగిన వెంటనే యేసుని నామమును అడుగుతున్నారు. దొరుకుతుందా లేదా?
0: దొరుకుతుంది.
1: దొరుకుతుంది. దొరికిన వెంటనే వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు వీరడిగింది సరియైన ప్రార్థనేనా అనేది ప్రశ్న. అనేక మంది ఇది అక్సెప్ట్ చేయొచ్చు, లేక అనేక మంది ఇది అర్థం చేసుకోకుండా పోవచ్చు. అయితే నిజమిదే, నా నామమున మీరు నన్నేమడిగినను అనే దాంట్లో అది దేని గూర్చి స్పష్టంగా చెప్తున్నాడో అది తెలియజేయబడుతుంది. పైనున్న వాటిమీదనే గాని భూసంబంధమైన వాటిమీద మనసు పెట్టుకొనుకోండి. డోంట్ ఆస్క్ దిస్ ఓల్డ్ థింగ్స్ అనేటువంటిది అర్థం.
0: ఆయన
1: వేరే లెవెల్లో అడగమని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందరూ ఒక వాక్యాన్ని తీసుకుంటున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి ఎంతో నిశ్చయంగా ఈవులనిస్తాడు కదా.
0: అది మాత్రమే కాకుండా నీతిమంతుడైన జడ్జి వద్ద మళ్ళా మళ్ళా అడుగుతున్నాడు, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు దేవుడు.
1: అప్పుడు ఈ చోట మీరు చూసినట్లయితే, వీరడిగినప్పుడు నేను ఇస్తాను ఇస్తాను అంటున్నాడు కదా ఏదని చెప్పి లూకాలో చూసినట్లయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును కదా అంటున్నాడు. కాబట్టి ఆ చోట దేవుడు చెప్పేది హోలీ స్పిరిట్, ఓల్డ్ థింగ్స్ కాదు. మరల మరలా వీరందరూ ఈ చిన్న కుమారునిలాగా ఉన్నారు. దేవుడు ఇస్తున్నాడు, నేను లేదని చెప్పడంలా. ఎందుకంటే చిన్న కుమారుడు అడిగేప్పుడు ఆయన ఏం చేయలేదు,
0: లేదని
1: చెప్పలేదు.
0: ఆ రిలేషన్షిప్ బేస్ లో
1: నీవు నా నామమును అడుగుతున్నావు. రిలేషన్షిప్ దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ పాత నిబంధనలో ఉంది. ఎస్తేరును రాజకుమార్తెగా అలంకరించి తెస్తున్నారు. అలా తెచ్చి ఆమెకు రాజకుమార్తెగా ప్రాక్టీస్ ఇస్తున్నారు వారు. ఆమె వలె అనేక స్త్రీలకు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఒక వాక్యం ఉంది, అలా ప్రాక్టీస్ తీసుకునేవారు రాజునొద్ద రాణిగా నియమింపబడేవారు. ఏది అడిగినా దొరుకుతుంది, అది అక్కడ రూల్. వారు అడిగేవన్నీ అక్కడ దొరుకుతాయి. అప్పుడు అందరికీ వారికి కావలసినవి తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఎస్తేరు ఏది కూడా అడగలేదని ఉంది. ఇప్పుడు మీరు దేవుని దగ్గర ఏది అడగాలి, ఏది అడగకూడదనేది ఉంది. ఇది అడగవచ్చా? కాని దొరుకుతుంది. మీరడిగితే ఖచ్చితంగా ఏమవుతుంది? దొరుకుతుంది. కానీ అడిగితే ఏది అడగాలి, ఏది అడగకూడదు అనేది మీ దగ్గర ఉండేటువంటి ఒక
0: స్పిరిచువల్ థింగ్స్ అడగకుండా ఓల్డ్లీ థింగ్స్
1: అడుగుతూ ఉన్నాం. ఇప్పుడొచ్చి మీరు అడిగేటువంటిది ఏదయ్యుండొచ్చు, ఏది కాకపోవచ్చు అనేది మనకు తెలియదు. అందువల్ల హోలీ స్పిరిట్ చెప్తున్నాడు, మీరు అడగవలసినది ఏదయ్యున్నదో మీరు ఎరుగరు గనుక మీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడుగా ఉండేందుకు శక్తిమంతుడై ఉన్నాడు.
0: మనం అడిగేది తెలియకపోయినా దాన్ని తెలియదనే చెప్తున్నాడు.
1: అది తెలియదంటున్నాడు, మీకు అడగడమే తెలియదంటే.
0: ఎందుకంటే మన లెవెల్ ఎక్కడే
1: ఉంది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను. మీరు ఒక గొప్ప పోస్టింగ్, ఒక దేశానికో రాష్ట్రానికో పిఎంఓ సీఎం అనుకోండి, వారిని వెళ్ళి చూడాలి. వారిని చూడటానికి నాకు ప్రోటోకాల్ని క్రాస్ చేసి ఒక నెల క్రితం అపాయింట్మెంట్ తీసుకుని అన్ని చేసి ఆయన ముందు వెళ్ళి కూర్చుని మీరు మోర్ దెన్ 6 మంత్స్గా నన్ను చూడాలని ట్రై చేస్తున్నట్టుగా వినపడింది. సో అందువల్ల మీకు పర్మిషన్ ఇచ్చాను, యూ హ్యావ్ ఓన్లీ 5 మినిట్స్ టైం, మీకేం కావాలో నన్ను అడగండి అంటే, మా ఏరియాలో ఒక స్వీట్ కోర్ట్ ఉంది రాజా, నాకొక కిలో హల్వా కొనిస్తే నాకు బాగుంటుంది అంటే ఎలాగుంటుంది?
0: అది ఎలా ఉంటుందంటే ఆయన్ని ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది.
1: ఆయన ఇన్సల్ట్ చేసేదిగా ఉంది. ఏది మనము ఎవరి దగ్గర ఏం అడగాలనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు మీరు ఒక తండ్రి దగ్గర కూర్చుని ఇంట్లో చాక్లెట్ అడగచ్చు, అన్నీ అడగచ్చు. ఇదే మీరు ఒక డిఈఓ ఆఫీసర్ వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? ఒక కాలేజీలో సీట్ అడుగుతారు. అవునా? ఎవరి దగ్గర ఏం అడగాలో ఉంది. అప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ఏం అడగాలి?
0: ఆయన లెవెల్లో ఆయన ఎదురు చూసే విషయాన్ని
1: అడగాలి కదా. అప్పుడు ఈ చిన్న కుమారుడు ఏమడిగాడు? తండ్రి అన్న స్థానాన్ని పెట్టుకుని ఆస్తిని నశించిపోయే విషయాన్ని అడుగుతున్నాడు. తండ్రిక, నువ్వు నా రిలేషన్షిప్ లో అడుగుతున్నావు, సరే నేను ఇస్తాను, ఇది నాశనమవుతుందని తెలుసు, యు టేక్ ఇట్ ఓవర్.
0: అది కూడా
1: ఇస్తున్నాడు. ఇదే ఈరోజు దేవుడు అనేక మందికి ఇస్తున్నాడు. వీరేమనుకుంటున్నారని చూస్తే మనం అడిగేవన్నీ దొరుకుతున్నాయి. ఇదే మినిస్ట్రీగా కొంతమంది సేవకులు చేస్తున్నారు. అడగండి అడగండి, దేవుణ్ణి అడగండి, భూమికైనది ఏది అడిగినా దేవుడిస్తాడు. తండ్రి దగ్గర ఇదొక ఇష్యూవే కాదు, సరే ఇతను అడిగాడు కదా, ఇది అడగకముందు ఎవరి దగ్గర ఉండింది ఆస్తి?
0: సొత్తు అక్కడే ఉంది,
1: అతని దగ్గరే ఉండింది,
0: అక్కడే ఉంది. అతడేమీ అనుభవించలేదు.
1: తను అనుభవించడానికి అంత అధికారం తన దగ్గర ఉంది. ఇది వేరుగా తీసుకెళ్లి తను ఎందుకు అనుభవించాలనుకుంటున్నాడు? ఇప్పుడు వేరు చేస్తే రెండు భాగాలైనాయి కదా, సగమైంది కదా, అన్నకు సగం భాగం వెళ్ళిపోయింది కదా. ఉన్నప్పుడు రెండు కూడా ఒకటిగా ఉండేవి కదా, ఎంతైనా తినొచ్చు కదా. ఇతనికేమైందంటే ఆ ఇది నాకైంది, నాకైనది ఇది అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్లిన కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు తండ్రితో ఉన్నప్పుడు కొన్ని అనుభవించడం కుదరదు, అందుకేమనుకుంటున్నాడు వేరుగా వెళ్ళి అనుభవించాలనుకుంటున్నాడు. అదే ఈరోజు జరుగుతుంది. ఏసయ్యతో మీరు ఉండి మంచిగా దేవుడితో నడిచేవారిగా ఉంటే ఓళ్ళిగా కొన్ని విషయాలు మీరు అనుభవించలేరు. అది వాస్తవం. మీరు యేసుతో కూడా ఉన్నట్టయితే లోకానుసారంగా కొన్ని విషయాలు దేవుడు అనుమతించడం లేదు. దేవుడు సర్వాధిపతిగా ఉండడం వల్ల మీరు ఏదైనా అనుభవించడానికి ఆయన ఏంచేలా పర్మిషన్ ఇవ్వలేదు. అదే పౌలు చెప్తున్నాడు, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియూ చేయదగినవి కావు. అన్నిటినీ చేయడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది. ఇప్పుడు ఇండిపెండెన్స్ అని చెప్తున్నాం, స్వతంత్ర దేశం. అందువల్ల మీరు అన్ని చేయగలరా ఈ దేశంలో?
0: కాదు, అక్కడ కొన్ని
1: రూల్స్ ఉన్నాయి, దానికి అనుగుణంగానే మనం చేయాలి. ఇది రోడ్ ట్యాక్స్ నేను కడతనా, 200 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను, నేను ట్రాఫిక్లో ఆగనని చెప్తే సరేనా? అదే ఈరోజు మీరు గాడ్ దగ్గర చేస్తూ ఉన్నారు, తండ్రిని ఉంచుకుంటూ. ఇది దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు, దేవుడిస్తున్నాడు, ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడు, తీసుకెళ్ళు, ఎందుకంటే నీవు నా నామములు అడిగావు. అది ఎలాగంటే ఆ యొక్క రూల్కొచ్చి ఆ పవర్ ఉంది,
0: అది ఆ రిలేషన్షిప్ బేసిస్ లో
1: ఇచ్చేసాడు. ఇప్పుడు తను తీసుకునేళ్ళాడు.
0: అయితే ఈయన అడ్వైస్ చేయలేదు, బాబు నువ్వు అడుగుతున్నావు తప్పని చెప్పలేదు ఈయన.
1: లేదు, ఇప్పుడు అడ్వైస్ ఇస్తే ఏమవుతుంది? విషయం ఇదే. ఇప్పుడు ఈయన అడిగింది ఇవ్వలేదనుకోండి, తను దెబ్బలాడతాడు, దెబ్బలాడి ఏదో ఒకటి చేసి వెళ్తాడు.
0: అవును,
1: ఇప్పుడు తన వీవులో ఏమవుతుంది, నేను అడుగుతున్నాను ఇవ్వలేదు, అప్పుడు మీకు నాకంటే ఆస్తి మక్కువైపోయింది.
0: అలాగని ఆ లాజిక్ లో
1: మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఇలాగ తీసుకోండి, ఇప్పుడు ఈ ఆస్తి కంటే నా కుమారుడు ఎక్కువ, ఎందుకంటే ఈ ఆస్తి నా కుమారుడికి ఇస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు, ఖచ్చితంగా పాడు చేస్తాడని తెలుసు. అయితే ఒకరోజు ఈ ఆస్తిని తను పోగొట్టుకున్నప్పుడు నా ప్రేమ తనకు తెలుస్తుంది, తండ్రి అడిగిన వెంటనే ఇచ్చాడు, అది ఖచ్చితంగా జరిగింది చూడండి, తిరిగొచ్చాడు చూడండి. ఇప్పుడు ఈ స్థలంలో బేసిసే రిలేషన్ బేసిస్. పలు సమయాలలో దేవుడు ఎందుకు మీకన్నిటిని ఇస్తున్నాడు, అయితే ఒక దగ్గర అవి చేయి విడిచిపోతున్నాయి. అనేక మందికి ఈ విషయం తెలియలా, దేవుని దగ్గరే చెప్పుకున్నామండి, అన్నీ ఇచ్చాడండి. ఎందుకెళ్తుంది? అది చిత్తము లేకుండా దేవుని అనుమతిలో వచ్చింది. అనేక సార్లు కూడా మనం చెప్పాము, బైబిల్లో రెండు కార్యాలు మనం ఎంతో స్పష్టంగా యోచించి చేయాలి. ఒకటి గాడ్స్ విల్, ఇంకొకటి గాడ్స్ పర్మిషన్. గాడ్స్ విల్కి గాడ్స్ పర్మిషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. టాబెర్నకల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్. దేవుడే మోషేకి తెలియజేసి కట్టమన్నాడు. టెంపుల్ ఉంది కదండి, సొలొమోను కట్టింది. ఈ టెంపుల్ ఉంది కదండి, అది గాడ్స్ విల్ కాదు, గాడ్స్ పర్మిషన్.
0: దేవుడు ఇష్టపడి అడుగుతున్నాడు,
1: దేవుడు అడిగినందువల్ల దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు సౌలు ఉన్నాడు కదండి, రాజుగా సౌలు ఉండేడు కదండి, సౌలు వచ్చి గాడ్స్ పర్మిషన్, జనులు వచ్చి మాకు ఒక రాజు కావాలని అడిగారు. అయితే దావీదు ఉన్నాడు కదండి, అది గాడ్స్ విల్, హృదయానుసారంగా ఒకరిని ఏర్పరుస్తానంటున్నాడు కదా. ఈ డిఫరెన్స్ని చూడండి. సౌలు ఎప్పుడు జనులకి, అంతేగాని సౌలు యొక్క పర్సనల్ లైఫ్ వదిలేయండి, జనుల మట్టుకైతే చూడండి, సౌలు కంటే దావీదు జనులను అధికంగా ప్రేమిస్తాడు. సో ఈ యొక్క డిఫరెన్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం అడిగేప్పుడు దేవుని చిత్తాన్ని అడుగుతున్నామా లేక దేవుని పర్మిట్ చేయమంటున్నామా అన్నదే ప్రశ్న.
0: ఇంకో విషయం, మన ప్రార్థనే తప్పుగా ఉంది. అంటే మనం అడుగుతున్నాం దేవుడు ఇస్తాడు ఇస్తాడని, దేవా నేను అడుగుచున్నాను, ఇది మీ చిత్తమైతేనే దీన్ని చేయండి దేవా అని అడిగితేనే సేఫ్. మనం
1: అది సేఫ్, అది సేఫ్ జోన్ లో ఉంటూ ప్రార్థన చేసాం.
0: అడుగుచున్నాను దేవా, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, అది మీ చిత్తమై ఉండాలి.
1: ఏసయ్యే ప్రార్థన చేశారు గెత్సెమనే తోటలో, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుము, అయితే నా చిత్తము ప్రకారంగా కాదు మీ చిత్తాన్ని జరిగించాను.
0: అవును, ఇంకా చెప్పాలంటే మన చిత్తానుసారంగా తప్పు చేస్తున్నాం,
1: మనం ఆయన్ని ఫోర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈలా ప్రకారంగా నేను అడిగాను, మీరు నాకు ఇచ్చేయండి.
0: అవును, రైట్.
1: ఇప్పుడు న్యాయమూర్తి కొన్నిసార్లు చెప్తారు, మీరు విని ఉంటారు, అతను దోషిని తెలుసు, అతను దోషిని తెలుసు, కానీ చట్ట ప్రకారం నిరూపించడానికి ఏం లేదు, ఫ్యాక్ట్స్ లేవు. అదే వారు చెప్తారు, కావలసిన ఆధారం లేకపోవడం వల్ల. కానీ జడ్జికి మనసులో తెలుస్తుంది ఇతడు దోషి అనేటువంటిది. అయితే చట్టప్రకారంగా దండించడానికి నాకు దారి లేదు. ఇది ఎలాగని అడిగినట్లయితే ఇతను దొంగే, అయితే ఇతను చట్టరీతిగా అడుగుతున్నాడు,
0: లా ద్వారా రావాలి,
1: తండ్రి నాకిచ్చేయండి, నా నామమున పరలోకమందున తండ్రి అన్న వెంటనే అది రావాలి,
0: రాస్తుంది. అప్పుడు అతనికి ఒకటి అర్థమవుతుంది, యంగర్ సన్నకి ఫాదర్ దగ్గర అడిగితే దొరుకుతుందని ఒక క్లియర్ క్లారిటీ
1: కన్ఫర్మ్ గా తెలుస్తుంది,
0: చాలా తెలివిగా ఉన్నాడు.
1: ఇది అట్లే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటని చూసినట్లయితే ఇతడు ఈ చిన్న కుమారుడని చెప్పబడుతున్న ఈ రెండవ కుమారుడు ఎవరని అడిగితే ఇస్రాయేల్ యొక్క కాన్సెప్ట్. ఈ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన ప్రజలు. ఇతడు ఈ నియమం ప్రకారంగా లోనికొస్తున్నాడు. ఇతను లోనికొచ్చి అడుగుతున్నాడు, తండ్రి అని అడుగుతున్నప్పుడు తండ్రి అన్నిటిని కూడా ఇచ్చాడు. అయితే వీరికి ఆ తండ్రి యొక్క కాన్సెప్ట్ తెలియనందువల్ల వీరు చెదరగొట్టబడ్డారు. వెళ్ళి చివరిగా ఆ చిన్న కుమారుడు ఎన్నెన్ని పాటలను అనుభవించాడో అన్ని పాటలను వీరు తిరిగి అనుభవించి వస్తున్నారు. ఇస్రాయేల్కు వారు తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కసారి కూడా ఈ చిన్న కుమారుని యొక్క స్వభావం, ఇస్రాయేల్ యొక్క స్వభావం ఒకే విధంగా ఉంటుంది. దేవుని నుండి దూరమై మరలా తిరిగి వస్తారు, తిరిగి దేవుని యొద్ద వేడుకుంటారు. అది మీరు బాగా గమనించండి. వారు దేవుని యొద్ద మొర పెట్టుకున్నారు,
0: అవును.
1: దేవుడు వారి మీద జాలిపడ్డాడు. ఇకడితను తిరిగి వస్తాడు, తండ్రి పరిగెత్తుకునిచ్చి కౌగిలించుకున్నాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఈ చోట తండ్రి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని ధరించమంటున్నాడు. ఏహెచ్కేలు 16లో చెప్తున్నాడు ఇస్రాయేల్ గురించి, వారికి ఒక వస్త్రం ధరింపజేశా.
0: అవును.
1: అప్పుడు అన్ని కూడా గమనించినట్లయితే ఈ చిన్న కుమారుని కాన్సెప్ట్ అనేటువంటిది పూర్తిగా ఎవరిని గూర్చి చెప్పబడిందని చూసినట్లయితే ఇస్రాయేల్ని గూర్చి చెప్పబడింది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండారు అంటే దాని అర్థమేంటి? పరలోకంలో ఉన్న తండ్రికి రెండు నియమాలు ఉన్నాయి, రెండు నియమాలలోనూ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి, దీన్నే పౌలు ఎక్కడ చెప్తున్నాడంటే గలతీయులకులో 3వ అధ్యాయం 4వ అధ్యాయం మీరు చదివేప్పుడు ఆయనకి రెండు నియమాలు ఉన్నాయని చెప్పబడుతుంది. అబ్రహాంకి ఇద్దరు కుమారులు ఉన్నట్టుగా, అంటే ఒకటి హాగర్ ద్వారా మరొకటి షారా వల్ల కలిగింది. ఈ రెండు సంతతుల నుండి వచ్చేది రెండు ప్రమాణాలుగా రాస్తున్నాడు, ధర్మశాస్త్రము, స్వాతంత్ర నియమము. ఆ రెండు నియమాలే ఈ ఇద్దరు కుమారులు. అందులో ఈ చిన్న కుమారుడనేవాడు వెనుక వచ్చినవాడు. చిన్నవాడంటే రెండవదిగా పుట్టినవాడు కదా. బైబిల్ ప్రకారం చూస్తే అందరూ ధర్మశాస్త్రం మొదటొచ్చింది, ఈ స్వాతంత్ర నియమం తర్వాత వచ్చిందని చెప్తుంటారు. యాక్చువల్గా స్వాతంత్ర నియమమే మొదటొచ్చింది. అబ్రహం ఫస్ట్ రొట్టె ద్రాక్షరసము చేతిలోకి అందించాడు.
0: అవును.
1: ఆ రొట్టె ద్రాక్షరసము తిరిగి యేసు మన చేతిలోకి అందించారు. సో వచ్చిన క్రమంలో చూస్తే ఫస్ట్ వచ్చింది స్వాతంత్ర నియమం, రెండవది వచ్చిందే ధర్మశాస్త్రం. అప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఈ ఇస్రాయేల్ ప్రజలకైన గుర్తే ఈ చిన్న కుమారుడు. ఇప్పుడు తను అన్ని వైపులా చుడుతున్నాడు. ఫస్ట్ జాలీగా ఉన్నాడు, తన దగ్గరున్నదంతా ఖర్చు పెడుతున్నాడు. దేవుడు వారికిచ్చిన ఆశీర్వాదాలన్నీ ఏం చేశారు?
0: యూజ్ చేశారు.
1: అన్నిటినీ యూజ్ చేసి ముగించి ఫ్రమ్ 19వ సెంచరీ నుండి హిట్లర్ దగ్గర ఇరుక్కుని ఇతను ఎలాగైతే పొట్టు తిన్నాడో అదే విధంగా వారు ప్రతి కష్టాన్ని కూడా అనుభవించారు. లోకములోనే ఒక జాతి ఇంతటి కష్టాన్ని అనుభవించిందన్నట్లయితే యూదులు మాత్రమే.
0: అదేంటంటే తరచుగా కష్టపడుచునే ఉన్నారు, ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తే బాగా ప్రాస్పర్ అవుతున్నారు. ఆ ప్రాస్పర్ అవ్వడమే ఒక పనిష్మెంట్గా అవుతుంది.
1: అది అంటే బైబిల్లో ఒకటి ఎలా చెప్పేది, అర్థం చేసుకుని తెలుసుకోవలసిన ఒక మర్మమైన సత్యం ఏంటంటే ఆరంభం నుండి సంఘము సరే, ప్రజలు సరే, దైవజనాంగము సరే, శ్రమలో వారు నమ్మకంగా ఉండేరు. ఈ బ్లెస్సింగ్ అనేది ఒకటి వస్తుంది కదా, బ్లెస్సింగ్ వద్దనలేదు, బ్లెస్సింగ్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఎందుకని అడిగినట్లయితే నున్నని రాయితో గోలియాతును మాత్రం మీరు కొట్టగలరు, ఎవరైనా ఒక వ్యక్తినే కొట్టగలరు. ఈ ఖడ్గాన్ని మీరు తీసుకున్నట్టయితే దేన్నన్నా మీరు హరించవచ్చు. నున్నని రాయితో ప్రతిసారి ఒక వ్యక్తినే మీరు కొట్టగలరు, అయితే ఒకే ఖడ్గం అనేక మందిని హరిస్తుంది.
0: సో బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే చాలా నెమ్మదిగా ఉండడం మంచిది.
1: ఉపద్రవ కాలంలో ఉండిన దానికంటే రెండంతలు మూడంతలు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలంటున్నాను. ఒక కత్తిని హ్యాండిల్ చేసినట్టుగా చేయాలి.
0: స్లిప్ అయితే అది రివర్స్ అవుతుంది.
1: అవును, మీరు బాగా గమనించి చూడండి. అరణ్యములో గొర్రెలు మేపేపుడు, సౌలుకు భయపడి పారిపోయేపుడు దావీదు దగ్గరున్న సిన్సియారిటీ. తను ఆ స్త్రీ విషయంలో పడి దారి తప్పాడు.
0: అతడు పాపం చేశాడని తెలియనే లేదు,
1: తనకే తెలియలేదు, ఎవరో తెలియజేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇదే బ్లెస్సింగ్ యొక్క సమస్య. బ్లెస్సింగ్ వచ్చి అవసరం, ఎవరికిది అక్కర్లేదని చెప్పలా. నీళ్లు మనకు అవసరం కదా.
0: అవును.
1: నీటిని కదా అన్ని ఊర్లలో వెతుకుతున్నాం. ఇదే నీళ్లు వరదగా మారితే ఎలాగుంటుంది? మరణిస్తున్నారు కదా ప్రజలు. ఈ ప్రాణానికి తగినంత నీరు, అప్పుడు ఆ లిమిట్, నాకు తాగడానికి ఎంత అవసరమో అంత నీరే నాకు కావాలి.
0: అది దాచి దేవా నీ చిత్తమే అని చెబితే సమస్య లేదు, ఆయనకు తెలుసు ఎంత ఇవ్వాలి.
1: బ్లెస్సింగే ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు.
0: తెలుసు.
1: ఈ బ్లెస్సింగ్ వల్ల మీకు పతనం కలగదంటే ఆయన ఇచ్చేస్తాడు. ఈ బ్లెస్సింగ్ మీకు పతనానికి దారితీస్తుందంటే మీకు ఇవ్వడు. మీరు పోరాడి తీసుకోకూడదు. నీ నామమ్మని అడిగాం, ఎంతో కాలంగా అడుగుతున్నా కొందరు చెప్తారు, మేము 40 దినాలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగాం. దేవుడు మరలా మరలా చెప్తున్నాడు ఏషియాలో, మీరు ఎందు నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు? న్యాయవిధి కొరకు, విచారణ కొరకు ఉపవాసం ఉంటున్నారంటున్నాడు. ఫర్ వాట్ పర్పస్, నీ ఫాస్టింగ్ ఎందుకు అని అడుగుతున్నాడు. మనం కేసు కొరకు, దెబ్బలాట కొరకు, ఇక ఎన్నో కార్యాలకు. కానీ బైబిల్ చెప్తుంది దయ్యం వెలగొట్టడానికి మీ ఆత్మీయ జీవిత స్టాండర్డ్కే ఫాస్టింగ్.
0: స్పిరిచువల్
1: మనం ఫాస్టింగ్ చేసి ఇల్లు అడుగుతున్నాం, ఫాస్టింగ్ చేస్తూ ల్యాండ్ అడుగుతున్నాం. ప్రభువా అంటే మనం
0: ఫాస్టింగ్తో ఉండి ప్రమోషన్,
1: మనం వచ్చి దేవుణ్ణి కంపల్ చేస్తున్నాం.
0: అవును, ఇంకోటి ఆయన స్థితిని తగ్గించాం.
1: అప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నువ్వు నన్ను తండ్రి స్థానంలో కష్టపడి అడుగుతున్నప్పుడు ఇది నీకు పతనమవుతుందని తెలుసు. ఇస్రాయేల్ జనులు చెప్తున్నాడు, మీరు రాజును అడుగుతున్నారు, కాని ఆ రాజు ఏం చేస్తాడో వెళ్ళి చెప్పమన్నాడు సమూయేలుతో. వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు సమూయేల్, మీ రాజు ఇలా పరిగెత్తిస్తాడు, రథాల వెనుక పరిగెత్తిస్తాడు, అలాగే మీలోని స్త్రీలను బానిసగా అంటే పనికి పెట్టుకుంటాడు, మీ ఆస్తిలో కొంత అంటే ఇవన్నీ కూడా చెప్పి రాజును వారికి ఇవ్వమంటాడు. అప్పుడు ఇదే ఆ చిన్న కుమారునికి ఈయన చేసేది. నాశనం చేస్తాడని తెలుసు, పోగొడతాడని తెలుసు. ఇస్రాయేల్ ప్రజలు కూడా అంతే, దేవుని దగ్గర పొందుకుంటారు అన్ని బ్లెస్సింగ్స్ను. ఈరోజు లోకంలో చూడండి, అదొక చిన్న దేశమే అయితే ప్రపంచాన్నే ఒక కంట్రోల్ చేసేంత ఫీలింగ్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారి యొక్క బ్లెస్సింగ్ అటువంటిదైన బ్లెస్సింగ్, అది అట్లే వారు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళు అయినా వీరు తిరిగి తిరిగి ఆ తప్పు చేస్తున్నారు, దేవుని నుండి దూరంగా వెళ్తారు, దేవుని నుండి దూరంగా వెళ్ళి నానాయాతనలు పడి. ఇది హిట్లర్ దగ్గర మాత్రం కాదు, మనమీ కాలంలో ఉండడం వల్ల హిట్లర్ గురించి తెలుసు. న్యాయాధిపతులు జడ్జెస్ పుస్తకంలో చదవండి, కొనసాగింపుగా అది జరిగే కార్యం చూస్తున్నాం. చదివి చదివి చదివి తిరిగి వారు వస్తారు. తిరిగి 70 సంవత్సరాలు దేవుడు బబులోనుకు పంపించాడు, తిరిగి వచ్చారు. తిరిగి బాగున్నారా అని చూస్తే లేరు. తిరిగి 70లో పంపివేశాడు, తిరిగి 1948లో సమకూడారు. ఇప్పుడు ఉన్నారా అంటే ఇప్పుడు లేరు. ఇప్పుడు మీరు చూడండి, ఇస్రాయేల్కు ప్రస్తుతం జరుగుతున్న వారిని ఒక ప్రకటన పెట్టండి. పర్సనల్గా ఇస్రాయేల్కు దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్ గాడ్కి భయపడేటువంటి వారుగా ఉన్నారు, ఎంతమంది దేవునికి భయపడే జనులుగా ఉన్నారు. మనము ఏది కూడా దేవుని దృష్టిలోనే చూడాలి. మన మటుకైతే యూదుడు లేడు, గ్రీకు లేడు, మనకందరూ కూడా సరి సమానమే. చూడండి, వారింకా కూడా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేస్తున్నారు, దీని పర్యవసనము వారు ఏమనుభవిస్తారు. ఇప్పుడిక్కడ తను వెళ్ళిపోయాడు కదా, తీసుకుని వెళ్ళిపోయాడు కదా. ఆ విధంగా 1948 వరకు వీరు పడిన పాటలకైనా ఒక శ్రమ అనుభవించారు. 75 ఇయర్స్గా వీరు ఎలాగున్నారు, బ్లెస్సింగ్గా ఉన్నారు. ఇప్పుడు వీరు చేసిన తప్పులన్నీ చేర్చి, నేను చెప్పేది ఇప్పటిది కాదు, ఒక 75 సంవత్సరాలుగా వీరు చేసిన కార్యాలన్నీ వీరు తిరిగి ఆ చిన్న కుమారుని వలె మరలా చేస్తున్నారు. సో ఈ చిన్న కుమారుడు అనేది ఇస్రాయేల్ జనులకైనా ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇతను తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చినప్పుడు అదే ఎంతో ఇంపార్టెంట్, ఇస్రాయేలీలు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు తండ్రి చిన్న కుమారుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇందులో ఇక్కడ ఏం సమస్య ఉందని అడిగినట్లయితే, ఇస్రాయేలును గూర్చి ఒక కూటమి ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, వారు దేవుని ప్రజలు కాదు, వారు వెళ్ళిపోయారు, దేవుడు తృణీకరించాడు. ఏ జనులను కూడా దేవుడు నిరంతరంగా త్రోసివేయడం లేదు. క్షమాపణ అడిగి వస్తే చేర్చుకోవడానికి దేవుడు దయగలవాడుగా ఉన్నాడు.
0: ఇది ఇస్రాయేలుకు మాత్రమే కాదు, ప్రాక్టికల్ లైఫ్ కూడా వర్తిస్తుంది.
1: అదే నేను చెప్తున్నాను, ఏ ప్రజలను ఒక విధంగా పతనము కావాలనేది దేవుని యొక్క ఆలోచన కాదు. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడట బైబిల్.
0: మారు మనస్సు పొందితే దానికి ఒక వాల్యూ
1: ఖచ్చితంగా ఉంది. తిరిగి వచ్చి అడగాలి దేవుణ్ణి, ప్రభువా నేను. ఇందులో నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అతను 3 కార్యాలు చెప్తాడు. నా తండ్రి వద్ద నేను అడుగుతానని చెప్తాడు. ఏ కార్యాలు చెప్తాడంటే, 1:18-19 ఉంది లూక్ 15లో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తిని. 2, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. అది 2. 3, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని అడుగుతాను. 3 ఉన్నాయి. 1, పాపక్షమాపణ, పాపం చేశాను. 2, తన్ను ఖాళీ చేసుకుంటున్నాడు, నేను నీ కుమారునిగా ఉండలేను. చివరిగా ఒక ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కూలివానిగానైనా ఉంచుకోండి. ఈ 3 అందులో ఉన్నాయి. పాపక్షమాపణ ఉంది, తన దీనస్థితి ఒప్పుకుంటున్నాడు, చివరిగా ఒక ప్రేయర్.
0: అతడు సన్షిప్నే పోగొట్టుకున్నాడు, దానికి అర్హుడని కాదు
1: లేదని ఒప్పుకుంటున్నాడు కదా, రైట్. ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా ఈయన చూడటానికి. వచ్చినప్పుడు చూడండి, 21వ వచనములో, కుమారుడు తండ్రిని చూచి, తండ్రి పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను. ఫస్ట్ చెప్పాడు, ఒప్పుకోలు చేసుకున్నాడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. 2, తన్ను ఎంప్టీ చేసుకున్నాడు. 3 ప్రేయర్ తను చేయలేదు, నేను నీ కూలివాణిలో ఒకనిగా ఉంటానంటున్నాడు కదా,
0: అవును,
1: అది తను చెప్పలేదే. అయితే తండ్రి తన దాసులను చూచి 3వ పనిని తను చెప్పనివ్వలేదు. తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ లేదు అక్కడ.
0: అక్కడే
1: ఆ తండ్రి, నువ్వు కుమారుడు కాదని చెప్పద్దు, అది స్టాప్ చేయి, నువ్వు కాదు, కూలివాడవు కాదు, నా కుమారుడువే ఎప్పుడు.
0: ఆ ఎఫెక్షన్ చూపుతున్నాడు,
1: అదే దేవుని యొక్క అఫెక్షన్, నేచర్,
0: ఫాదర్స్ హార్ట్.
1: మీరు పరిగెత్తుకుని వచ్చేప్పుడు మనం ప్రార్థనలో ఏదైనా చెప్పేస్తాం దేవుని దగ్గర. పనికిరాను, ధూళిని, పాపిని, నన్ను క్షమించండి, ఉపయోగపడను, ఎందుకో అవసరం లేని వాడినని చెప్తున్నారు. అదే ఆయన చూడటం లేదు.
0: ఇంకా చెప్పాలంటే అది క్యాన్సిల్ చేశాడు.
1: క్యాన్సిల్ చేస్తున్నాడు. యు ఆర్ మై సన్, అంతే. నో మోర్ వర్డ్స్.
0: తిరిగి మనం రిమైన్ చేస్తున్నాం దేవుణ్ణి కూలివాడను.
1: అతను తను వెళ్ళి తను కూలివాడననే మాటను చెప్పనివాడు తండ్రి.
0: ఆ లెవెల్ మనల్ని విడిచిపెట్టలేదు.
1: అవును, ఇదే గాడ్స్ లవ్. అదే ఇస్రాయేలీలకు చూపించాడు. వారు 1850 సంవత్సరాలు వారు తిరిగి వచ్చేప్పుడు అదే ల్యాండ్, అదే కంట్రీ, ద సేమ్ క్యాపిటల్, అన్నిటినీ తిరిగిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, తిరిగి వస్త్రాన్ని వేసి ఆ ఉంగరాన్ని పెట్టి క్రొవిన దూడను వధించి మరలా పాత విధంగా ఎలాగ ఉండాడో ద సేమ్ స్టేటస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినట్టుగా ఇస్రాయేల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఈ చిన్న కుమారుడు అనేటువంటిది పరిపూర్ణంగా ధర్మశాస్త్రం మూలముగా వచ్చేటువంటి ఒక రహస్యం అందులో ఉంది. అట్ ద సేమ్ టైం మనల్ని గుర్చిన విషయమైతే ద గాడ్స్ హార్ట్, ద ఫాదర్స్ హార్ట్. ఈనాటికీ మన దేవుడు అటువంటి దేవుడుగానే ఉన్నాడు.
0: ఈ సబ్జెక్ట్ ఇలా మాట్లాడుకుంటూ వెళ్లాలనుంది, ఎందుకంటే అన్ని రహస్యాలు మాత్రమే కాదు, లైఫ్కి అప్లై చేయాల్సిన విషయాలు అందులో ఇమిడి ఉన్నాయి. అసలు మనం ఎలా ప్రార్థించాలి అని చెప్పకుండానే దేవుడు అద్భుతంగా తెలియజేశాడు.
1: సమయాల్లో నేనొచ్చి, ఎందుకంటే మనమందరం కూడా ఈ చిన్న కుమారుని స్థానంలో ఉండుంటాం. ఆల్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ ఎనీవే. నా మట్టుకైతే క్రైస్ట్ తప్ప మరింకెవరు కూడా పర్ఫెక్ట్ కాదు. మనం తిరిగి వచ్చినప్పుడు ఒకరోజు కూడా ఆయన కూలివానిగా చూడలేదు. చూస్తున్నాడు
0: లేము. అది
1: మనం కూడా కొన్నిసార్లు ఫాదర్గా చూడలేము, ఎందుకంటే పాపంలో చూసేప్పుడు అయ్యో మనం పాపం చేశామని గాడ్గా చూస్తాను. గాడ్ మనల్ని సన్నుగానే చూస్తున్నాడు.
0: అవును, చాలా వందనాలు బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం ఒక పార్టే చూసాం. ఇందులో పార్ట్ 2 వచ్చి మనం చిన్న కుమారుడు అని మాట్లాడుకుంటున్నాం, పెద్ద కుమారుడు గురించి ఒక ఎపిసోడ్ చేయాలని ఉంది. మరి మరో నమోదులో సరే చిన్న కుమారుడు ఓకే, మీరు చెప్పారు, వాడు విన్నాడు, మారు మనస్సు పొందాడు. ఈ పెద్ద కుమారుడైతే హీరోనా విలనా, లేదా ఎవరు ఇందులో హీరో అనేది మరో నమోదులో చూద్దాం. మరో నమోదులకు వెళ్ళడానికి ముందు మీరు ఏదైనా చెప్తారా?
1: లేదు, మనమొచ్చి మీడియాలో ఉండడం వల్ల మన హీరో విలన్ కాన్సెప్ట్లో వెళ్తూ ఉన్నామా? సరే, మరో నమోదులో ఇంకొక విలన్ ఉన్నాడు, అతన్ని కూడా మనం చూద్దాం. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మనం అది చూద్దాం.
0: చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. తర్వాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాను. వి విల్ సీ యూ అగైన్. అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్. వందనాలు, కృతజ్ఞతలు.
2: ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: బ్రదర్ జగన్ గారికి స్వాగతం పలుకుదాం. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ భాగాన్ని చూసేవారికి తప్పకుండా గత కార్యక్రమాన్ని చూసే ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను పేపర్ పెన్ను తీసుకుని. గత భాగంలో అనేక మంది పేపర్ పెన్ను నోట్స్ తీసుకుని రాసుంటారు అనుకున్నా. అనేక మంది తీసుకుని రాస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నన్ను కలుసుకుని, నేను ఎక్కడున్నా సరే 12 గంటలకి శుభవార్త టీవీని చూస్తున్నాను అన్నాడు. అదేమిటంటే, అది ఎంతవరకు వాళ్ళు ఇష్టపడుతున్నారనే దానికంటే ఆత్మీయంగా మనమందరం కలిసి ఎదుగుదల అన్నట్లో సంతోషంగా ఉంది.
1: నేను నాయక వ్యూలో చెప్తున్నాను, మనం విత్తడం కంటే ఈ విత్తనాల ఉపమానం వల్ల చెప్తున్నాను, విత్తడం కంటే అధికమైన ఆ రిటర్న్స్ని చూస్తున్నాను. ఎలాగంటే, మేబీ మ్యాన్మార్, మనం ఎదురుచూడని ప్రాంతాల నుండి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ప్రజలు చెప్తున్నారు, మేము ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నామండి. నేనేమనుకున్నానంటే, నార్త్ ఇండియాలో ఉన్న వారికి హిందీ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం అనుకున్నా. అది కూడా దాటి బర్మిస్, వీరందరూ చూస్తున్నారనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ మాత్రమే.
0: ఒక గ్లోబల్ రీచ్ దేవుడు ఇచ్చి ఉన్నాడు,
1: మహాకృప.
0: అవును, ఈ దినం మనము చూడబోచున్నది మత్తయి 13వ అధ్యాయం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఈ భాగం ఎంతో చక్కగా రికార్డ్ చేశారు. గత భాగంలో 4 ప్రమాణాల గురించి మాట్లాడారు. ఈ భూమి గురించి మాట్లాడాము. దాన్ని పునఃపరిశీలన చేస్తే విడిచిపెట్టిన 2 నెలలు ఉన్నాయి. గత భాగం 2 నెలల గురించి చూసాం. ఈ వారం వీక్షకులు పాల్గొనేవారికి దాని సారాంశం చెప్పి మీరు లోపలికొస్తే బాగుంటుంది.
1: అదేమంటే, Matthew 13, Luke 8, Mark 3 ఈ 3 చోట్లలోనూ ఒక ఉపమానాన్ని నమోదు చేస్తున్నారు. 3 చేస్తున్నారు, యేసు చెప్పింది చేశారు. యాజ్ యూజువల్గా లూకా కొంత డీటెయిల్డ్గా మాథ్యూను లూకా రాయడం జరిగింది. ఇందులో దేని గురించి అని చూసినట్లయితే, రీక్యాప్ కోసం చెప్తున్నాను, మీకు తెలుసు. ఇది విత్తేవారిని గూర్చినది. రైతు విత్తనాలను జల్లుతున్నాడు. 4 విధాలైన నేలను చూస్తున్నాం. బట్ దేవుడు సృష్టించేప్పుడు ఒక విధమైన నేలే, మంచి నేల మాత్రమే ఉండింది.
0: ఈ
1: మేడ్ ఇట్ గుడ్ అన్నిటినీ కూడా. అందులో వచ్చి మనిషి పాపం చేసిన తర్వాత ముళ్ళు అడ్డం వచ్చింది, అది 2వ ల్యాండ్. 3వది కయ్యను శపించి నడవని ఆరంభించాడు, తనే వేసారి తిరిగేవాడు ఆన్ ద వే. సో అది 3వ ల్యాండ్ తయారైంది. నోవాహ్ కాలంలో మరి కొండపైకి వెళ్లే అరారాతు కొండ మీద నిలిచింది. అంతటితో అక్కడి నుండి ప్రజలు బయలుదేరుతున్నారు. రాతి పలక నుండి ఆరంభమవుతుంది నియమం, అక్కడ ఆరంభమవుతుంది దేవుడు అక్కడి నుండే నిబంధనను చేస్తున్నాడు. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఒకటి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇది 4 విధాలైన ప్రజలు, 4 విధాలైన కాలఘట్టాలు, 4 విధాలైన నియమాలు. సో ఒక్కొక్క కాలఘట్టానికి నియమాన్ని దేవుడు ఉంచాడు. ఉదాహరణకు ఆదాము నుండి ఆ నోహు వరకు ఒక నియమం, ఆ నియమము మనస్సాక్షి నియమం అని చెప్తాం. అక్కడ మనస్సాక్షికి విరుద్ధంగా మనిషి పాల్పడటం వల్ల ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తీసుకొచ్చి ప్రతీకారం తీసుకుంటాను, సహోదరునికి విరుద్ధంగా సహోదరుడు, ఇది అందు నిమిత్తమే ఆ మనస్సాక్షిలో ఆ నియమాన్ని తను కోల్పోయాడు. సో అలా 2వ నియమం. సో అక్కడ ధర్మశాస్త్రం అక్కడ ఇంప్లిమెంట్ చేయబడి అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేయబడింది ఎక్కడని అడిగినట్లయితే, మోషేతో సీనాయి పర్వతం మీద ముళ్ల నుండి జరుగుతుంది. ఆ ముళ్ల పొదన ఈ ముళ్ల నుండి ఆ ముళ్ల వరకును. ఈ ముళ్లను గూర్చే ఒక వేరుగా చాప్టర్గా ధ్యానించచ్చు. అనేక విషయాలు చూడొచ్చు అందులో. ఇంట్రెస్టింగ్గా దేవుడు అనేక విషయాలు అందులో ఉంచాడు. సో ఇది 2వది. అప్పుడు 2వ నియమం వారికి అక్కడ ఆరంభమై కొండ మీద నుండి తీసుకుని క్రిందకు వస్తున్నాడు. ఎంతవరకు నియమంని చూస్తే ఇస్రాయేలీలు కనానుకు వెళ్లే దారిలో ఆ త్రోవలో లభించింది అది వాళ్లకి. ఇది 2వ నియమం. ఈ 2వ నియమములోనూ వారు ఎలాగ ఫెయిల్యూర్ అయ్యారు. మనసాక్షి నియమం ఫెయిల్యూర్ అయినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ఫెయిల్యూర్. ఏంటి కారణమంటే, అసలు నియమం ఎందుకు వచ్చిందో అది వదిలి నియమాన్ని మాత్రం పట్టుకున్నారు. నియమము పాప నివృత్తి, పాపాన్ని వదిలి నివృత్తిని
0: పట్టుకున్నారు.
1: ఈరోజు కూడా జనుల యొక్క మైండ్ సెట్ ఎలాగుందని అడిగితే, వారి పాపములు మన్నించబడాలన్నదే గాని పాపము చేయకూడదనేది కాదు. అది కూడా రీసెంట్ డేస్లో నేను ఒక విషయాన్ని చూశాను, నాకు ఆశ్చర్యంగా ఉండింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, వారికి కూడా తెలియజేస్తా. ఇప్పుడు ఉండేటువంటిదైనా వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ చూడండి, వారి వల్ల పాపాన్ని రిమూవ్ చేయలేకపోతున్నారు.
0: న్యాయపరంగా చేశారు,
1: పాపాన్ని లీగలైజ్ చేశారు. పాపం చేయండి, కానీ ఎలాగ చేయడం అనేది మేము చెప్తాము.
0: నియమాలు,
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తాగకూడదు అనేది చెప్పం మేము, 10 గంటల లోపల తాగండి. అది అలాగైపోయింది. అదే ఇప్పుడు 5 దేశాలలో డ్రగ్స్ వచ్చి లీగలైజ్ అయిపోయింది, షాపులో విక్రయిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే, వాళ్ళు డ్రగ్స్నొచ్చి బయటికెళ్ళి ఇల్లీగల్గా కొని ఎక్కువ తీసుకుంటున్నారు, అయితే మేమిస్తే లిమిటెడ్గా ఇస్తున్నామంటున్నారు. అయితే మీ వల్ల డ్రగ్స్ నిర్మూలం కాలా, అది లీగలైజ్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన వారు ఒకరు చెప్పారు, అది కరెక్టే కదా జగన్, లేకపోతే వారు తప్పుగా తీసుకుంటారు కదా.
0: అక్కడ ఎంత
1: ఏ స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. అంటే ఆ తప్పును అంగీకరించే స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారు చూడండి. దీని బట్టి చూస్తే వీరందరూ డ్రగ్స్ నిర్మూలించలేని స్థాయికి వచ్చేశారు. నేను చెప్పేది పై దేశాలు
0: తప్పనే కాదు, న్యాయబద్ధమైనది.
1: లీగలైజే ఇదే విధంగా అన్ని పాపాలు చలామణి అవుతున్నాయి. ఇలాగే ధర్మశాస్త్రమును పాపమును వీరి వల్ల తొలగించలేక దానికొక నివర్తిని ఉంచుకున్నారు. ఈ నివర్తి అనేది సాటిస్ఫాక్షన్. వీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరొచ్చి ఆ చెప్పేస్తారు, ఆ నీళ్లతో చేతిని కడుక్కుంటే సరిపోతుందా జగన్, ఆ మీరు క్లీన్ అయిపోయారు అని చెప్తే నాకదెంతో ఈజీ. నేనేదైనా చేసి ఏం చేయగలను?
0: క్లీన్ చేస్తారు.
1: క్లీన్ గా చేతులు మాత్రం కడిగేసుకోగలను. నేనిక అది చేయకూడదు, పాపము చేయకూడదన్నప్పుడే అది నాకు కష్టం. అది ధర్మశాస్త్రం.
0: అదే ఈ మధ్యకాలంలో హ్యాంబర్గ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక యవ్వన విద్యార్థి నన్ను ఇలా అడిగాడు, సార్ ఇంతగా టెక్నాలజీ వచ్చింది, ఏ వచ్చింది, దేవుడు మనకు అవసరమా అని నన్ను అబ్బాయి అడిగాడు. నిజంగా అది మంచి ప్రశ్న అనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ఇద్దరు సహోదరులు కూర్చొని ఆస్తి వ్యవహారం ఏదో మాట్లాడి సరిచేసుకుందాం, అప్పుడు ఇటువంటి సందర్భంలో సమస్యలు అధికం అవుతున్నాయి. అలా సమస్యలు అధికం అవ్వడం వల్ల అప్పుడు దేవుడు అవసరమా అని అడుగుతున్నారు. అయితే ఏ ద్వారా పరిష్కారం అయిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, టెక్నాలజీ, లేకపోతే విజ్ఞానం? మనం ఏం చేసామంటే మీరు చెప్పినట్టే సమస్యకు న్యాయపరంగా కరెక్ట్ చేసాం, కానీ సాల్వ్ అవ్వలేదు.
1: సాల్వ్ కాదు, ఎందుకంటే ఈరోజు మన మైండ్ ఆలోచన అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో ఇది రెండవ ల్యాండ్. ఇదే ఇంతవరకు మనం చూసాము. రీక్యాప్ ముగించి ఇప్పుడు
0: ఈ సలైవ్కి
1: వచ్చేద్దాం.
0: ఈ వారం దేని గురించి చూడబోతున్నా, మిగిలిన భాగంలో విడిచింది.
1: మూడవ ల్యాండ్ ఒకటే ఉంది, మంచి నేలను గురించి దేవుడు చెప్తున్నాడు. నేనెందుకు ఇది మూడవ ఆర్డర్గా చెప్తున్నానంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆర్డర్ కాకుండా మనం ఒక ఆర్డర్లో వెళ్ళాం. ఎలాగంటే ఫస్ట్ ముళ్ళు, రెండవది వచ్చి ఆ త్రోవ ప్రక్కన పడింది, మూడవది వచ్చి మంచి ల్యాండ్. ఎందుకని అడిగినట్లయితే, ఇప్పుడు ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఆరంభమై గొల్గోతా కొండ పైన ముగిసింది.
0: అవును,
1: యేసుక్రీస్తు అంతా ముగిసింది అని అన్నాడు.
0: ఆ కొండ నుండి
1: ఈ కొండ వరకు, ఆ కొండ ముళ్ల పొద నుండి ఆరంభమై ఆ కొండ ముళ్లపైన ముగిసిపోయింది. ఆ ముళ్లలో ఆరంభమై ఏ ముళ్లలో ముగియబోతుందో తెలుసండి. ఈ కొండపైన ఒక ముళ్ళుంది, ఈ గొల్గోతా కొండపైన. యేసు తలపైన ఆ ముళ్లను పెట్టారు. తలపైన పెట్టారు. ఏంటి అర్థం అంటే, ముళ్ళన్నది పాపానికైన చిహ్నం. అంటే నువ్వు పాపం చేశావు, అందువల్ల నీకేమొచ్చింది? ముళ్ళొచ్చింది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ముళ్ల పొదను చూడు, నీ చెప్పులను తీయమంటున్నావు. ఎందుకు చెప్పులు విడవమన్నాడు అనేది అనేకులు తప్పుపడుతూ ఆ చెప్పులను వేసుకోవచ్చా లేదా అనే వాగ్వాదంలోనికే దిగిపోయాడు.
0: ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు.
1: అదొక డిబేట్ అయిపోయింది. అక్కడెందుకు చెప్పులు విడవమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనిషి చేసిన పాపానికి చిహ్నంగా శాపంగా ఉన్నటువంటి ముళ్ళు, దానిమీద అగ్ని దిగింది. ఈ ముళ్ళు నిన్ను గుచ్చదు, ఇక చెప్పులు తీసేయమని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఈ నియమం వల్ల నీకోసమని నేను వచ్చాను, నిన్ను పాపం ఏం చేయదు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ ముళ్ళు ఉండదు, గుచ్చుకోదనే అర్థం. ఎందుకు చెప్పు వచ్చింది మనిషికి?
0: గుచ్చుకుంటూ
1: ముళ్ళు రావడం వల్ల చెప్పులు వచ్చాయి. చెప్పులు విప్పు, ఈ ముళ్ళు నిన్నేం చేయదు. అయితే అది టెంపరీ. క్రిందకు వచ్చేప్పుడు మోష ఏం చేయాలి?
0: మళ్ళీ చెప్పులు
1: వేసుకోవాలి. ఎందుకని అడిగినట్లయితే, అది టెంపరీ ధర్మశాస్త్రం. అది ప్రత్యేక కాలఘట్టం వరకే ఉంటుంది. సో అందులకై దేవుడు ఆ మాటను అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అక్కడ ఆరంభమైన ముళ్ళు అక్కడ మనిషి కాళ్ల క్రింద ఉన్నటువంటి ముళ్ళును తీసి యేసు తలపైన ఉంచబడింది ముళ్ళ కిరీటముగా. ఎందుకు ఉంచాడంటే, ఇక ఈ ముళ్ళు నిన్ను గుచ్చదనే అర్థం. అదే మంచి నేలను పడిన విత్తనము, స్వాతంత్ర నియమము. ఆ విత్తనము మంచి నేలను పడింది, అది నూరంతలుగా 30-60 నూరంతలుగా ఫలాన్నిచ్చింది. అదే ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇదే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు ఇదే క్రియ చేస్తూ ఉంది. మీరు యోచించండి, ఈ 30-60-100 అనేది ఉంది చూడండి, ఇందులోనే 3 రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే 3 రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉంది ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు, అందులో 30 అనేది ఒకటి ఉంది, అవునా, అందులో ఒక 61 ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డీగాను ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ మూడునూ ఉన్నాయి. ఈ 3 గ్రూపులు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి నేల అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చర్చ్గా ఉంది.
0: మంచి నేలలో ఒక భాగం వస్తుంది.
1: అందులోనే 3 పార్ట్లు ఉన్నాయి.
0: అవును, మీరు చెప్పినట్టుగానే బయట ఒక ఔటర్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ హోలీలా
1: మీరు చూడండి,
0: అలాగే ఒక గ్రూప్ ఉంది.
1: ఒక గ్రూప్ ఉంది, చర్చ్కి పర్ఫెక్ట్ గా వస్తారు,
0: కరెక్ట్ గా ఉంటారు,
1: రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు, అన్ని చేస్తారు, కాని వచ్చి నిద్రపోతారు.
0: ఓ,
1: వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యు మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ,
0: కరెక్ట్గా చేయాలి.
1: ఆ ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్, బట్ దే ఆర్ ఆల్ రిలీజియస్ పీపుల్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ వే. నేనొచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. మనం ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబటన్ వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను, బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది. అయితే చూడండి, ఒక పీరియడ్లో ఈ సాక్ష్యం ఉండింది. ఒక నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు 35 సంవత్సరాలకు ముందు నేను చిన్నవానిగా ఉన్నప్పుడు ఒక నార్మల్గా ఒక మాటను చెప్తారు, వారు క్రైస్తవులండి, తప్పు చేయరండి. పలు గవర్నమెంట్స్లో వరల్డ్ వైడ్గా రాజులున్నటువంటి కాలములో వారి యొక్క అతి ముఖ్యమైన కార్యదర్శిగానో లేక వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి క్రిస్టియన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారిని ట్రస్ట్ చేయగలరు.
0: ఎందుకు? స్కూల్లో చూసినట్లయితే క్రైస్తవ స్కూల్లో ఒక విలువలు ఉంటాయి, అది నేటికీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
1: లేదు, ఒక పీరియడ్లో సర్వీస్ అంటేనే
0: సర్వీస్
1: క్రిస్టియన్సే. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ ఈరోజేంటి? అదే ప్రశ్న. మనం పాత కథనే చెప్పుకుంటున్నామనేది కాదు, ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ కాలంలో బీఏ చేశాను, అది ఆ కాలంలో, ఇప్పుడు అదొచ్చి 6వ తరగతిలోనే ముగిస్తున్నారు. ఈరోజు ఏంటన్నదే కదా ప్రశ్న. వారి ఎక్స్పీరియన్స్ ని తప్పు చూపించడం లేదు, బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఆ రోజు ఉండే అదే ఎఫర్ట్ ఈరోజు కావాలి కదా. ఈరోజు 30ఏ ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, వీరు అటు ఇటు కాకుండా ఉంటారు. వీరి వల్ల మంచిగా ఉండాలని అనుకుంటారు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. అయితే వీరిని లాక్కెళ్లే ఒక పీరియడ్ ఉంటుంది. చర్చ్లో చూస్తే పర్ఫెక్ట్గా ఉంటారు, బయటకు వస్తే వీరు ఒక మాదిరిగా, అయ్యో ఇవన్నీ చేయాలనుకున్నా, ఈ జనవరి 1వ తారీఖు మాదిరిగా రెజల్యూషన్ తీసుకునే మరొక రోజు లోకంలో ఏ రోజునూ లేదు. అందులో అధికంగా మనం తీసుకునేటువంటి మొదటి తీర్మానం ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తాననేటువంటి, అది 2వ తారీఖునే మీరుతుంటారు. మొదటి రోజు అమలు చేస్తారు, 2వ రోజు మీరుతారు.
0: మొదటి రోజు ఆరాధన ముగించి 2 రోజులు మీరు కష్టపడతారు.
1: వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్ గా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇక డైలీ ప్రేయర్ చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అని వీరు తీర్మానం తీసుకుంటారు. 1-2 రోజులు చదువుతారు, తర్వాత నిలవలేకపోతారు. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది. అయితే ఒక గ్రూప్ ఉంది, దే ఆర్ చేస్తూనే ఉంటారు, పర్ఫెక్ట్, ఆ స్థలానికి వస్తారు. సో ఇది మంచి భూమి, ఇది మరి తప్పైన నేల కాదు. ఇది అది చెప్తున్నా, ధర్మశాస్త్రము కంటే కూడా ఈ స్వాతంత్ర నియమంలోనే జీవం ఉందని బైబుల్ చెప్తుంది. ఇప్పుడు ఏహెచికల్ గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తున్నప్పుడు, నేను అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. అదెలాగంటే ఈ ధర్మశాస్త్రం వలన హెవెన్కి వెళ్లలేని పరిస్థితి. ఆ పాప నివృత్తికైన కార్యం జరుగుతుంది, అయితే హెవెన్కి వెళ్లడం కుదరదు, ఆత్మల విశ్రాంతి స్థలం అక్కడుండొచ్చు. అయితే ఈ స్వాతంత్ర నియమం ఉంది కదండి, ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క ఈ బైబిల్ ఉంది, దీని ద్వారా మాత్రమే హెవెన్కి వెళ్లొచ్చని బైబిల్ తెలియజేస్తుంది. అందువల్ల దీనిని గూర్చి పేతురు తెలియజేస్తున్నాడు, మేమిక ఎవరి యొద్దకు వెళ్ళగలం, నీ యొద్ద నిత్య జీవ వాక్యములున్నాయి, లివింగ్ వర్డ్. ఈ యొక్క నోహ్ కాలమునకు ముందుగా ఉన్నది చూసినట్లయితే, ఉదాహరణకు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకొచ్చి నియమములను కట్టడలను చెప్పి ఉంచి ఉన్నానంటాడు. దాని అర్థమేంటి? ఆనాడు రిటర్న్ లాంగ్వేజ్ లేదు, ఇక హమురాబి పీరియడ్లోనే రిటర్న్ వర్డ్స్ రాసేది వస్తుంది,
0: బోధిస్తున్నారు,
1: టీచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు రాసే పద్ధతి లేనందువలన, సుమేరియన్ సివిలైజేషన్కి ముందు అది. సో ఆ పీరియడ్లోనే చేరాత అనేది వస్తుంది. సో మోషే దగ్గర అది రాసి ఇస్తున్నాడు, నా కట్టడలను రాసిస్తున్నాను. అప్పుడు అది ఓకల్ వర్డ్, చెప్పించినది, ఇది రాయబడింది. బట్ మన దగ్గర ఉన్నదే లివింగ్ వర్డ్, ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ ల్యాండ్. బట్ ఈ బెస్ట్ ల్యాండ్లో ఎందుకు 30-60 ఉందనేదే,
0: అందులో కూడా ఒక వ్యత్యాసం,
1: డిఫరెన్స్ ఉంది. ఇదంతా 100 అంతలుగా ఉంటే ఎంత బాగుంటుంది, ఒక పీరియడ్లో ఉండింది, అప్పుడంతా 100 ఉండింది. సో ఇది 3వ ల్యాండ్, ఇది దేనిని సూచిస్తుంది అని అడిగినట్లయితే, గొల్గొతా నుండి సంఘము ఎత్తబడేంత వరకును, యేసు తిరిగి వచ్చేంత వరకు. ఇంకా కొంత డీటెయిల్డ్గాను కొంత డెప్త్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ సంఘమును ఎత్తుకొని పోయేంత వరకు. ఇదొచ్చి మనం స్పిరిచువల్ పీపుల్ అని చెప్తున్నాం కదండి. ఎందుకు స్పిరిచువల్ పీరియడ్ అంటే స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, అప్పుడు దానికి ముందంతా కూడా ఎవరైనా ఒకరిపైనే పరిశుద్ధాత్మడు వస్తాడు. ఇప్పుడు ఆత్మనింపబడిన మనిషి అని యోసేపుని చెప్తారు, దానియేలుని చెప్తారు. పర్టికులర్గా ఎవరైనా ఒకరికే ఉంటుందలాగా. ఎహెచ్కేల్ చెప్తాడు, దేవుని హస్తము తన మీదకి రాగా తాను ఆత్మవశుడనయ్యానని చెప్తాడు.
0: అదే విధంగా క్రీస్తు పుట్టినప్పుడు సిమియోను
1: ఆత్మవశుడై అని ఉంటుంది, అలాగ పర్టికులర్ పర్సన్.
0: అవును,
1: కాని ఇప్పుడు అలా కాదు. శరీరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో ఇదే స్పిరిచువల్ పీరియడ్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్స్ ఉండేటువంటి కాలం. సో ఈ పీరియడే ఉన్నంతటిలో బెస్ట్, మంచి నేల. ఇందులో దేవుడు విత్తుతున్నాడు, ఇప్పుడు మనలో విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా మనము షూట్కి ముందుగా మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు. అంటే బ్రాడ్కాస్ట్ అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. బ్రాడ్ కాస్ట్ అది మీరే చెప్పండి, బాగుంటుంది.
0: లేదు, మనం మాట్లాడుకునేటప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక విత్తనము తీసి ఆ బ్రాడ్గా కాస్ట్ చేసి దూరంగా విసిరివేయడాన్ని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక బ్రాడ్ కాస్టింగ్.
1: సో ఇందులో నుండి వచ్చిన వర్డ్ అది.
0: అవును, అగ్రికల్చర్ వర్డ్,
1: అగ్రికల్చరల్ వర్డ్. సో కాస్ట్ చేయడం అనేది విత్తడం, బ్రాడ్ అనేది అధికంగా విత్తడం.
0: అధికముగా
1: అది మంచి నేలకు వర్తిస్తుంది. ఆ ఇస్సాకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా 30-60-100 అనేది మనమేం చెప్తున్నాం, 100 ఇస్తుందా అని అడుగుతాం కదండి. ఇస్సాకును గురించి వాక్యం చెప్తుంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఆ సంవత్సరము ఫలము పొందింది, 100%. ఈ ఇస్సాకు పాత నిబంధనలో ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే క్రైస్ట్కి. పలుచోట్ల నుండి ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. అతని భుజముల మీద కట్టెలు మోసుకుని తీసుకెళ్లాడు కొండపైకి, యేసును సిలువ మోయించి తీసుకెళ్లారు కొండపైకి, ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లడం, యేసును తీసుకెళ్లారు, ఇస్సాకు అక్కడ బలి కాకుండా ఒక పశువు బలి అయి తను జీవంతో తిరిగి వచ్చాడు, అలాగే యేసుక్రీస్తు బలి అయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా అనేక ఒకదానికొకటి సాదృశ్యాలు మీరు కంపేర్ చేసి చదవగలరు. ఒకసారి యోసేపుతో మనం కంపేర్ చేస్తాను, ఆ విధంగా ఇస్సాకును మనం చూడగలం. అప్పుడు ఇస్సాకొచ్చి పాత నిబంధనలో యేసుకి ఒక చిహ్నంగా మనం చెప్తున్నప్పుడు, అప్పుడు ఇస్సాకు వేసిన విత్తనం ఏమైంది,
0: 100 times
1: పెరిగింది. అప్పుడు యేసు విత్తేది మంచి నేల, ఇదే న్యూ టెస్టమెంట్ విత్తనం. అప్పుడు ఇది ఎలా ఫలించాలి,
0: అదే 100%
1: ఇవ్వాలి. అప్పుడు మనమెందుకు ఈ బ్రాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే 100% రిజల్ట్ ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ 100% రిజల్ట్ వేరెందులోనూ కూడా లేదు, ఎందుకంటే అన్నిటిలోనూ డిప్రిషియేషన్ ఉంది. మీకు గోల్డ్లో కూడా ఏముంది, అదేవిధంగా మీకు ఇంకా వుడ్లో ఉంది, ఏది చేసినా అందులో డిప్రిషియేషన్.
0: అయితే ఈ మాటలో దేవుని
1: యొక్క మాటలో డిప్రిషియేషనే ఉండదు, 100% ఫలం ఇస్తుంది. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు 3వ ల్యాండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటని అడిగినట్లయితే, ఈ 100% ప్రాఫిట్, 100% తిరిగి రిటర్న్స్ వచ్చేటువంటిదైనా ఒక వర్డ్ని మనం సో చేయాలి, జనుల మధ్య జల్లాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4 ల్యాండ్లు ఉన్నాయి కదండి, 4 ల్యాండ్ 4 విధాలుగా, అయితే విత్తనం ఒకటే. మంచిదైన విత్తనమే, అది ఎక్కడైనా మొలుస్తుంది, త్రోవప్రక్క మొలుస్తుంది, తర్వాత వచ్చి ఆ ముళ్లలోనూ మొలుస్తుంది, రాతిలోనూ, మంచి నేలలో మొలుస్తుంది. అయితే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే నేలను సేద్యము చేయడం. ఎందుకంటే ఆదాంకిచ్చిన పనేంటి, నేలను సేద్యము చేయి, విత్తనం నేను జల్లుతా.
0: విత్తనం ఆయన
1: సీడ్ ఆయన ఇచ్చేశాడు, 100 ల్యాండ్ రెడీ చేయి.
0: దాన్ని తీసి ఎప్పుడు ఎలా ఉపయోగించడం అనేది మన చేతిలో ఉంది.
1: ఇదే మనం చెప్తాము, చర్చిని రెడీ చేయండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనము సంగముని సిద్ధము చేయకుండా, ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసా అండి, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు. ఒక దగ్గర కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చుంటాయి, రాతి నేల వచ్చుంటది, ఆ మంచి నేల వచ్చుంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని.
0: ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం
1: ఈజీ,
0: విడివిడిగా అయితే కష్టం.
1: అవును, ఆ వర్డ్ జల్లేపుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడదాం, జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు. అంతవరకును పాడుతుంటారు. అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు.
0: అవునవును, అది లేదు ఒరిజినల్,
1: అది ఒరిజినల్ ప్లాన్ లో లేదు, అది వారిని వన్నెస్ లోనికి తీసుకొచ్చింది.
0: అది మహత్తరమైన మహిమకరమైన సేవ.
1: అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు. ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం.
0: ఇంకోవైపు చూసినా కనబడుతుంది విత్తనం అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు అని. మరోవైపు చూస్తాం అదేమంటే మీకొకటి నాకొకటి కాదు, అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు.
1: అలాగా ఆయన ఆ విధంగా ఇచ్చినట్లయితే పక్షపాతిగా ఉంటాడు.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఆయన పక్షపాతం లేనివాడు. సో ఇప్పుడు ల్యాండ్ని జల్లుతున్నాం, మూడవ మంచి ల్యాండ్. నాలుగవది ఇక రాతి నేల, ఇక మీదట వచ్చేటువంటిది. రాతి నేల దేనిని సూచిస్తుంది, ఏ యొక్క కాలఘట్టానికైనది అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడటముతో 1000 పరిపాలన ఆరంభమవుతుంది. మిలేనియం, మనం ఎక్స్పెక్ట్ చేసే మిలేనియం ఆరంభమవుతుంది. ఈ మిలేనియంలో చూసినట్లయితే ఎలాగ అది రాతి నేల అని మీరు చెప్తున్నారని వీరు అడుగుతారు. దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ ఒక స్వప్నాన్ని కంటాడు. ఆ స్వప్నం అనంతరం చివరిగా అతను చెప్పే మాట ఒకటి ఉంటుంది, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీయులుగా విరిగిపోయింది, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అప్పుడు భూమి అంతటా ఎలాగుంది, స్ప్రెడ్ అయింది. ఏది స్ప్రెడ్ అయింది, రాయి. ఈ రాయే రానున్నటువంటి మిలేనియంని సూచిస్తుంది. ఇందులో యేసు 1000 పరిపాలన చేస్తాడు. అయితే ఆ రాజ్య స్థాపన ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు, ఐరన్ రాడ్. సాధారణంగా ఆయన చేతిలో గోల్డెన్ రాడే ఉంటుంది. అయితే ఈ స్థలంలో ఏముంది, ఐరన్ రాడ్. అయితే ఐరన్ రాడ్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు,
0: ప్రేమ కలిగిన వాడు,
1: లవ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఇటువంటి ఒక డిక్టేటర్ని మీరు చూసున్నారా, ప్రేమగల డిక్టేటర్. సాధారణంగా డిక్టేటర్ అంటేనే ఎలాగుంటారు,
0: టఫ్గా ఉంటారు,
1: కొంత టఫ్గా కఠినంగా ఉంటారు. జనాలను చంపుతారు, వారి ఇష్టానికి చేస్తారు, అవన్నీ మనం చెప్తాం కదండి. డిక్టేటర్ అనేందులకు ఒక అర్థం సర్వాధికారి.
0: అవును,
1: అంటే అధికారం వేరు, సర్వాధికారం వేరు. మిమ్మల్ని కాపాడటానికి అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్. వారెందుకంటే మీకు మంచి చేయడానికి కొరకు. మీ ఏరియాలో నీళ్ల సరఫరా, రోడ్డు వేయాలి, మీకు కావలసినవి చేసి పెట్టడానికి మీ మంచి కొరకే ఆఫీసర్స్. దానికి పేరు అధికారం. మనమిస్తాం ఆ అధికారం. సర్వాధికారం అంటే వారిష్ట ప్రకారంగా మనల్ని నడపటం, అదే డిక్టేటర్స్. అయితే ఇప్పుడు ఈయనొక పరిపాలన చేస్తాడు, 1000 పరిపాలన అని బైబిల్ చెప్తుంది. ఆ మిలేనియం ఇనుప దండముతో వారిని పరిపాలించడం. అయితే చేసేవారు ఎటువంటి వారిగా ఉంటారంటే ప్రేమగా ఉంటాడు. అప్పుడు అక్కడొచ్చి ఒక క్రొత్త నియమం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా ప్రతీకారం. మనస్సాక్షి నియమములో ప్రతీకారం అనేది లేదు, అతడు ఒప్పుకుంటే అన్ని ముగిసినట్టే. స్వాతంత్ర నియమం పూర్తిగా క్షమాపణ. ఇప్పుడు మనకి ఫుల్గా మనం క్షమిస్తున్నాము, ఇక్కడ దండన ఉండదు. అయితే రాబోయేది ఎలాగంటే, ప్రేమగల దేవుడు శిక్షించేవాడుగాను రెండునూ కలిసి ఉంటాడు. ఇటువంటి ఒక నియమము ఇక మీదటే రాబోతుంది.
0: అదేంటంటే, న్యాయాధిపతిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు,
1: జడ్జిగాను ఉంటాడు, సన్నుగా ఉంటాడు, రెండుగాను ఉంటాడు. ఇవి రెండిటిగాను ఆయన ఉంటాడు, ఒకరిగానే ఉంటాడు. అంటే ఇది వచ్చి మీరు ఇక మీదటే చూడబోతారు. మరి ఇటువంటిది ఇంతకుముందు ఎన్నడూ కూడా మీరు చూసి ఉండరు. అటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. ప్రేమగల సర్వాధికారి ఒకరు రాబోతున్నారు. ఆయన ప్రజల నిమిత్తమే ఒక సర్వాధికారి. సాధారణంగా సర్వాధికారం ప్రజలకు అగెన్స్ట్గా ఉంటుంది, మా వల్ల కుదరదు అనేది. అయితే ఇది ప్రజల కొరకు, వారి బాగోగుల కొరకు 100%. అప్పుడు అటువంటి ఒక నియమం లా. ఇప్పుడు మనమున్నాము ఒక సిగ్నల్ దగ్గర మనం నిల్చోవాలని. అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్ల మధ్యను మనం నిల్చుని వెళ్లాలనేది రూల్ అనేది కాదు, మనకది పాటింపు. ఆ చోటుకి వెళ్తే ఎవరైనా వస్తున్నారని చూసి వెళ్ళాలి. నేను అటు ఇటు చూడకుండా వెళుతూ యాక్సిడెంట్ అయ్యాను. తర్వాత ఏం జరుగుతుంది
0: అంటే, అక్కడ ఒక
1: సిగ్నల్ వేసి, ట్రాఫిక్ లైట్ వేసి, అక్కడ ఒక లా వస్తుంది.
0: అవును,
1: అక్కడ అలా ఉంటుంది,
0: నిలిచిపోవాలి,
1: ఆగి వెళ్ళాలి అనే లా వస్తుంది. ఈ లానే ఇప్పుడు ధర్మశాస్త్రం. వారికి చెప్పి చెప్పి వారు చేయాల్సింది చేయకుండా లాతో జరిగించేది. ఇప్పుడు ఎలాగుందని అడిగితే, నువ్వు నుంచుని వెళ్ళాలి, నుంచుని వెళ్లకుండా నేను తెలియకుండా వెళ్ళిపోయాను. ఒకసారికి ఒక క్షమాపణ అనేది దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడు అలా కాదు, మీకు వేరే దారి లేదు, నుంచునే వెళతారు. మీవల్ల నుంచుని పోకుండా కుదరదు. ఎలా అనుకున్నా కుదరదు. అయితే నుంచుని వెళ్లడం మంచిదా కాదా?
0: మంచిదే.
1: అదే రాబోయే నియమం. అదేంటండి, మీరు అనుకున్న పాపం చేయలేరు. అటువంటి రూల్, అటువంటి నియమం అది లోకం చూసిందే లేదు. అయితే అందులోనూ అందరూ పర్ఫెక్ట్ కాదు. ఒక గ్రూప్ మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒక కాలఘట్టము తర్వాత ఆ గ్రూప్ సాతాను సంకెళ్లు తెప్పబడిన తర్వాత వారిలో సాతానుతో చేరతారు ఒక గ్రూప్ మాత్రం అని చెప్పబడుతూ, ఇదొచ్చి రాబోయే గవర్నమెంట్ మిలేనియం గురించి, అందులో ఉండేటువంటి రూలు, అందులో ఉండే ప్రజలు, అందులో ఏ వయసు వరకు ఉంటారు, అది వేరే నియమం, అదే రాతి నియమం. సో ఈ నాలుగు విధాలైన నియమం, అది ముగిసిన తర్వాత ఇటర్నల్ వస్తుంది. జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్.

0: ఆత్మ వల్ల అనుగ్రహించబడింది.
1: సో విత్తనం ఒకటే, నాలుగు విధాలైన నేల, ఇదే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం.
2: రహస్యం ఇప్పుడు మనం ఈ నాలుగులో ఎక్కడున్నాం అన్నదే ముఖ్యమైన భాగం.
1: మనమొచ్చి మంచి నేలలో ఉన్నాం, అందులో 30, 60, 100 అనేది మన యొక్క ప్రశ్న.
2: ఏదేవైనా సమయం కొంచెమే ఉంది, 30 seconds ఏ ఉంది. చివరిగా రెండు భాగాల్లో మనం చూసినట్లయితే విత్తనం ఒకటే, మంచి విత్తనం, నాలుగు నేలలున్నాయి. అయితే మంచి నేలలోనే 30, 60 ఉన్నాయి. మనం ఎక్కడున్నామన్నదే ప్రశ్న. మనమందరం మంచి నేలలో ఉండాలి. అది కాకుండా 100% ఫలితం దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అదే కోరుచున్నాడు. చివరిగా మీరు ఏం చెప్తారు?
1: ఈ నాలుగు గ్రౌండ్స్ లోనూ మొదటిది మనస్సాక్షి. మనస్సాక్షికి నమ్మకంగా ఉంటే ఇవి మనకి ఫలితార్థంగా ఉంటాయి. రెండవది ధర్మశాస్త్రం అనేది పాపమేంటనేది తెలియజేసింది. అంతవరకు ఏది పాపం అనేది తెలియకుండా పోయింది. అయితే స్వాతంత్ర నియమం మంచి నేల నాకు పాపాన్ని తెలియజేస్తూ ఆ పాపము నుండి విడుదలయ్యేటువంటి మార్గాన్ని నాకు ఇచ్చింది. నా మనస్సాక్షియు తిరిగి పాత విధంగా ఆ సాక్ష్యము కలిగిన మనస్సుగా మార్చివేస్తుంది. ఈ మూడిట్లోనూ మనమున్నాం. నాలుగవ ల్యాండు ఇక రాబోయేది రాతి నేల. అయితే ఈనాడు ఆ ల్యాండ్ వలే దేవుడు ప్రేమగా ఉన్నాడు, నియమముంది. అయితే విని విని వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. నాలుగు ల్యాండ్లు ఈరోజు చర్చలో ఉన్నాయి. ఇందులో మనం మంచి నేలగా ఉండడం ఎంతో ముఖ్యం, అందులో 100%గా ఉండడం ఇంకా ఎంతో ముఖ్యం.
2: వందనం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం లోతైన మర్మాలు చూశాం. తర్వాత భాగంలో రహస్యాలు, ఉపమానములను చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనములు, ధన్యవాదాలు.
3: ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

శ్రీమతి మరియు శ్రీ కె సురేష్ దయానంద్ దంపతులు, వారి ఏకైక కుమార్తె కుమారి స్టెల్లా స్మృత్యర్థం సమర్పిస్తున్న కెసెట్ ఆరాధించి పాడెదన్.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్: ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి: ది గలీలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

0: కల్వరి కిరణాలు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు కల్వరి కిరణాలు ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని ఉవ్విళ్ళూరించి అనేక హృదయాలను స్పందించిన ఈ కీర్తనలను మరలా సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా మీకు అందిస్తున్నాము. ఈ పాటలను గానం చేసిన వారు సహోదరి హేమజాన్. ప్రార్థన. ప్రభువా, ఈ పాటలను వినుచుండగా మేమే స్థితిలో నుండి పడిపోతుమో జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి ప్రేమను పొందునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
1: దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను.

ఊపిరికే ఊపిరి అయి పాటల పల్లకిలో నన్ను మోస్తున్నాడు. కన్నులకే వెన్నెలయ్యి పాటల ఊటగా మారాడు.

నెమ్మది నొసగే యేసు మన విమోచకుడు. పాతదాన్ని తొలగించి కొత్తది ఇచ్చే సృజనాత్మక కృప ఆయనది. మనం క్రీస్తును బట్టి దేవునికి రక్తబంధువులం. రక్షిత ప్రజలందరూ క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక బంధువులే. యేసు విమోచన కృపకు మనం సాక్షులం. ఆది అంతము సర్వము యేసే. యేసు నన్ను కాపాడు. యేసు నన్ను కాపాడు.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

అతని గతమంతా ఒక పీడకల. యేసు, నీ రాజ్యములో పాపినైన నన్ను జ్ఞాపకముంచుకో. ఇది అతని హృదయాక్రందన. ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు అన్నాడు యేసు. అతని యొక్క తుది ఊపిరి పరలోక ప్రవేశమే. ఈ గీత రచయిత ఏబి మాసిలామణి.

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉండు కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట తిప్పటం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుల్ని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినప్పుడు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లోపాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దెయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేకపోతే పొడిచాను కొట్టాను విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది నా పేరు మల్లెల రాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు, అంటే ఏతవాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవులు. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువెల్పు, నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చలతాడుపురం అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చలతాడుపురం గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొబ్బలాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ ఆ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ ఒకసారి వెళ్తే

0: చూడక ఆ తాస్పం తాగుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాస్పం మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలే ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసు అయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసు ప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసు ప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, హేతువాదులో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతట తాను తిరుగుతుంది, భూమి దానంతట తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కలుగు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగా కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన నాకు ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోయాడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తులరాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తులరాజు
0: కత్తులరాజు
1: ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర ఒక కత్తులకి స్పెషల్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో ఇప్పుడంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కల్పించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నల్ల కొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపసరలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కట ఎముకలు తగిలినా ఎన్నెముకు తగిలినా అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తులు రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: షెటిల్మెంట్లు అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాదు, వైజాగ్ బెంగళూరు, 100 ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం, ఎవడైతే నన్ను తీసుకెళ్లాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి, నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్సెస్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 రౌండ్ తుపాకు ఉండేది, బాంబులు ఉండే, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండే నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండి అండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషిగా హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చేసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షోడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసం వెళ్ళిపోయి షోడా పగిలిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టం, డబ్బులు ఇస్తే ముందు బాటిలు పెడితే పొడమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవరినైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం, కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడో తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటు ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం, విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగనే నేను గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కరడు గద్రాన్నతో. గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే, ఒకసారి నేను గద్రన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాం ఆయన తీసుకొని వద్దామని. అతను ఎక్కడ కారంటే ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్ర అని చెప్పాడు. ఎక్కకపోతుందో నాకే చూశాడు. చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవతలను కొట్టి ఎత్తులో అనేసాను అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు. కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడంలో అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే 10:30 నుంచి 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒక్కరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి, తినటానికి, సిగరెట్లకి, ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపర్ పోసి, ఒకప్పుడు 100 రూపాయలు ఇచ్చేందంటే 150 క్రేన్ కొట్టుకోవాలి వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు, పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను దాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని కళ్ళులో కలిపి, మందు, క్రేన్ కొట్టుకాలు, సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి, అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్ది కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఆ ఉంటేనే కొద్ది నరాలు కొద్ది గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి, అన్న ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్ పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్ జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంట్ బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు 2 రోజులు తినిపోతుంది, పిల్లి 2 రోజులు తినిపోతుంది, మనిషి 2 రోజులు చంపచ్చు. అంటే స్లో పాయిజన్ ఇచ్చి మనిషిని ఈ హ్యాండ్స్ మీద కానీ ఇక్కడ కానీ, సార్ ఈ సెంట్ ఎలా ఉంటుంది చూడండి అన్నట్టు కొట్టినప్పుడు, మార్కెటింగ్ అనే పిల్లలతో ప్రయోగించినప్పుడు.
1: మరి అది మనుషుల మీద ప్రయోగించారండి?
0: చేసామంట, ప్రయోగం చేసాం చేసాము. అంటే అప్పుడు డబ్బు కోసం ఏం చేసిన, తాగడానికి డబ్బు కావాలి, తిరగడానికి డబ్బు కావాలి, లగ్జరీ కావాలి, దానికోసం ఏం చేయాలనేది బ్రెయిన్ అంతా అటే పెట్టి వాడేవాళ్ళం.
1: మనుషుల్ని ఎలా చంపాలి,
0: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు
1: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
0: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభుని నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
1: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి,
0: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఇవి వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడు నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడి ఇంటికి. ఆ ఊర్లో పోలీసు కేసుల్లో తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలేలరాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోనికి వెళ్ళంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉన్నాయి. అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
1: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
0: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భం మైక్ పర్మిషన్ కోసం, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాను. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి, వామ్మో ఈయనకి మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు వచ్చిందనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది అప్పుడు. వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్య అన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి, మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే. సరే ఆయన అన్నాడు, ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరన్ ఉంది, ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీకోసం ఎన్ని రోజుల నుంచో చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తాను చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
1: మీకు ఇలా గన్ పెట్టేశారు?
0: గన్ పెట్టేశారు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని చేయటానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తూ తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను, చుట్టూరు పోలీసులు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాదు. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నానో అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయని అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు, వీర మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కాడలో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది, ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దరు మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాజ్ లాల్సలాం రాజన్న, కామ్రేడ్ రాజన్న అంటారు, అందుకే ఇది కరెక్ట్గా నాకు నేను ఏదైతే కోరుకున్నానో ఆ మనం నా ముందుంది. ప్రెస్ వాళ్ళు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీ వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరు మోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్ వాళ్ళు ఉన్నారని చూసినారంటే నిజంగా ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి నాకు తెలుసు ఈ పరిస్థితి. గద్దర పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అన్నమాట, ఏదైతే అదేం లేదు, ఈరోజు చస్తే రేపు రెండు కాదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని స్థితిలో ఉంటాం. సరే ప్రెస్ వాళ్ళని చూస్తే ప్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు, సార్ ఉన్నారు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి, ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను మళ్ళీ. అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే, నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది అక్కడ. ఆమె ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ వేడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే, ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అన్నంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగానే మా అమ్మ చెప్పేది, అయ్యా నీకు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు, నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానవాడిని, ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణ వంచుల్లో ఉన్న మాట వాస్తవమే, నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో వెళ్ళబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిల్ సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటానని ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంట, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనే. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరు అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే, ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జీలో ఉంటాయి, ఈ యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయా, ఇదేంట్రా అని అంటే, ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరిక అక్కడ. గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు వీళ్ళకి దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడొక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరిచేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళాం. వెపన్స్ ఎందుకు, ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం. పెడితే నా సిక్సన్స్ ఎందుకు, ఇవన్నీ ఇక్కడ వదిలేయి, ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే సరే ఆ పిడుగురాళ్ళ గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట. ఆ లాడ్జ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం. వాళ్ళు తీసుకెళ్ళి డ్రాయర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రాయర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండ్ అప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేము ఏం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నా అని చెప్పి వాడు తుపాకి మడం తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చి మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో ఒక టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి, టార్గెట్ చేయడానికి వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడి, ఏ ఏడబాకర ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయినాయి మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేను ఎవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేను ఎవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని, నా శత్రువుల పక్క పోలీసుల పక్క 2 టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలా ఉంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు, సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు. లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ టైగర్స్ అని, నల్లమల్ల కోబ్రస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తాను కానీ మేము పట్టించుకున్నాం కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు. అప్పుడు అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడ చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఏంటో నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు, నేను పోలీసు వాళ్ళు మా ఇంట్లో దాదాపు 2 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక ఆయన మల్లేల బాబురావు గారు ఆంధ్రప్రదేశ్కి అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు, మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన, ఆయన కర్ణాటక డీజీపీ అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ. 2 ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రులాగానే కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు, ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు. నాకు తర్వాత నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచను అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసాను. నా ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు, ఎక్కడ చంపాలను పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారీలు ఉటారు ఉటాని చెల్లరే చెల్ల అని చెప్పి వెళ్ళిపో అని చెప్పేసి అని నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పారు. మేము ఇంటికి రాగానే మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుస్తా అయ్యా అని ఏడుస్తూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారేంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారేంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాము బబ్బులు అంత మోకాల మీద తిరిగి. ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేల రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారు బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రాగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి, నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెరుచుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరు మూయి అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది, నేను నమ్మేవాడిని కదా, మమ్మల్ని కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. మా అమ్మ అక్క ప్రార్థన చేస్తే మా అమ్మని నేను తనటానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగుండేదంటే, నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికోండి, ఏడుపులేంది, ఈ సోకం, ఈ సోపు ఏంటి అని అనుకున్నాను. అంటే సోకలు పెట్టి ఏదో చచ్చిపోయినోడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోపు దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారే, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు, ఏడ్చి ఉంటాలి, ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా, ఏదో రోజు చావాల్సిందే. పుట్టిన ప్రజీవి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి. చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు, చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మమ్మల్ని విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒక రోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కలు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు, నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి, నేను చేసే సెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి. అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే మందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగా ఉన్నా బాగలేదని ఇసురు కొట్టడం, కసురు కొట్టడం, కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను విసుకునేవాళ్ళు కాదు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లో అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట, ఆ బ్యాలెట్ బాక్సులో సిరా పోయటం, ఇంకు పోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేసాడు. మూడో వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు,
0: చేసేసారు. మూడో వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6-రౌండ్ రివాల్వర్ ఉండేది, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపంతో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసిందయ్యా, నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను నేను. వస్తే ఎల్లంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను 1-2 నెలలు వెళ్ళలేకపోయేదానికి నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని, మాలిక్ అనేవాళ్ళు, మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మటర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులో చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాదిదారుని కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని, మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలు అనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలు అనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట, ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు. ఒకే ట్రాక్టర్ ఎక్కువ, నేను బాగా మందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోదరం చర్చి ఒకటి ఉంటుంది, లోదరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరే వాడిని ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు, మేము తాగున్నాం, చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపాం, ఆపి దిగరాని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం అంగులం గ్యాప్తో కొట్టాను నేను అన్ని. 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను, లేపి కొట్టాను, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మల్లెలు రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు, సిగరెట్ ఇకపోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో. కానీ కొంతమంది ఇలాగ మల్లెలు రాజు పొడిచాడు, 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు, కొంతమంది బార్లలో కబురు చేసేవాళ్ళు అన్న ఎందుకన్నా మూడు వంశలు కాబట్టి ఇక్కడ మూడు ఫుల్లు దాగాను నేను కాదని మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితుల్లోని కూడా నేను ఊహించలేని అంత ఇది. అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైల్ మేట్స్. అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం, నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మేట్స్. వాళ్ళందరూ చచ్చిపోయారు, ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులు చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాళ్ళు, బుజ్జిగాడు చెట్టుపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టూవర్ట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చిస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. జేబు దొంగల కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతూ అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి ఆ స్టూవర్ట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగానే నా సిక్స్ సెన్స్ ఎందుకో పొన్నురెళ్ళు పొన్నురెళ్ళు పొన్నురెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసి చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్లు దూరం ఉంటుంది. నేను పొన్నూరు వెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అదే కదా వెళ్ళేది, కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను బాపట్ల బస్టాండ్లో, మీరు రండి అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగల్ని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలనో ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే, 1-2 సార్లు కాదు అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఐ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఒకరోజు 2003 గద్రన్నల కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాధి చేసి వస్తున్నాం. సమాధి చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్ల చెదురు చేశారు అనమాట. చెల్ల చెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది ఇదండి. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం అన్నిసార్లు అనమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లో హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం, వైజాగ్ మధురవాడ కొమ్మాది చిప్పాడ నడిగట్టు సబ్బవారం గొల్లలపాలెం అనే ఏరియాలో కూడా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇవే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజుగారు పోడ్చిందే కదా అని. వాళ్ళు చెప్పేవాళ్ళంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చేతపడి శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు కొన్ని తంత్రాలు కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను, మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను, వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబురాల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, ఏ కాదు నీ మొహం రా, ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాళ్ళు తింటూ కొన్ని శక్తులు ఎట్టా నేర్చుకున్నారా, మనం మన ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పద అని చెప్పేసి అని వాడిని తిట్టుకుంటూ వెళ్ళాను నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు ఉన్నాను నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి నువ్వు ఒకడే లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను, నా నీడని నేను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడే లోనకు రమ్మంటాడు, వీడు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, ఆయన నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనే నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు 2 కత్తులు బ్యాక్లో ఉండే ఎప్పుడు కూడా. నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నా. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకు అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ అందరూ వస్తామని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, నువ్వు నీ పక్కన ఉన్నవాడిని నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్కి ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్గా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనేలోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్నా ఇప్పుడు కాదు వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకరా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలాగ ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంకం వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు చెప్పడం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదని రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంటన్నా అనుకుని నేను అడుకెళ్ళంతే చూస్తున్నా. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజు ఊగిపోయినట్టు ఊగిపోతున్నాడు కళ్ళు పెద్ద చేసి. ఏంటో ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యా నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడు చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి. ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు వాళ్ళని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
2: స్పష్టంగా చూసాను,
0: చూసా నేను. నేను 6 అడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను నేను 6 అడుగు లేచి కూర్చున్నా. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నా, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు. ఏంటన్నా కొండరాజు అన్నాడు, ఆ మల్లినరాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్కి వెళ్ళి చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చాను పేక పీల్చుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చాను సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేంది అప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్ కత్తి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లినరాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి ఆడిస్తున్నా అని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగల. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్నా, అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీ లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగింది అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్న. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేమి చేసానో మొత్తం చెబుతూనే ఉన్నాడు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్లతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్ పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు అటు. ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు, అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లాగా ఫీల్ అవుతా అన్నాడు, అతను కూడా నాకు అతనుకున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి నాకు, మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానం దగ్గర అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏం రాశాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎన్నిమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలు కొట్టి ఉంటుంది అది నీకోసం తీసుకుని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తాను. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయిత్ తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయిత్ తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయిత్తు నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేస్తుంది, నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ అన్నాడు. ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేసింది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పని చేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసింది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు నాకు పని చేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నా అంటే కాదులే గురు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్ నువ్వు చెప్పు, నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పని చేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పని చేసేది అన్న. తప్పదా అన్నాడు. తప్పదని గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తున్నది కనపడుతున్నాడు. అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేళ్ళు మమ్మల్ని కొట్టబోయే గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు, ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడు. నేను అన్నాను, వాడన్నాడు నన్ను, శశనలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్నా, అంటే తోడెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే, మా ఊరు శ్మశానం ఉండే, నిడుబ్రోల శ్మశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం, ఫ్రెండ్షిప్ చేసుకుందాం, మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాలని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను, మనీ దయ్యాలు ఉన్నాయి అంటారా అన్న, ఏ ఎందుకు లేవన్నా, భలేవాడు ఉన్నాయిగా దయ్యాలన్నాడు. అంటే నేను అన్నాను మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయాలి, దెయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలి అంటే మరమరాలు పెట్టాను, ఒక 5 కిలోల మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద చల్లి పిలిచే దెయ్యాలని, అయినా రాలా. తెల్లారు అడిగేవాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు, మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగా వెళ్ళా అన్న, అంటే శనగపప్పు బెల్లం మరమరాలు 3 కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను 3 కలుపుకొని వెళ్ళా శ్మశానానికి, వెళ్ళి 3 కలిపి పెట్టినా దెయ్యాలు రాలి నా దగ్గరికి, బూతులు తిట్టే దెయ్యాలి, ఇసుకు పుట్టి కోపం వచ్చి అసలు మీకు ధైర్యం ఉందా దెయ్యాలారా, మీరు అసలు దెయ్యాలేనా, పిరుకువాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గర అండి నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక వింటే సిగ్గుంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలిసిపోయి ఆ సమాధుల్లోని పొనుక్కునేవాడిని. తెల్లారుజామున 5-6 గంటలప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపాలి, నిద్ర లేపాలి, ఆ పక్కన అయ్యా ఏందో ఏడు పనుకున్నావు లేచి వెళ్ళవయ్యా అని, రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల వెళ్ళి కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానంలో ఏదో జరుగుతుందిరా అని తొంగి చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈరోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలు వేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అన్నమాట. అవన్నీ చేశాను రా బాబు, ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే, ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి, ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దెయ్య శక్తులు నాలో మీలోకి వస్తాయని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబు ఒకటి తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లె చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు అని ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుందాం అనుకున్నాను, తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు, ఇప్పుడు ఓకే నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను నేను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతున్నావు నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు, ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటాను అన్నాను. అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది, శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు 6 రోజులు. అది 7వ రోజు శుక్రవారం కరెక్ట్, శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది, నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ, మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తాడని, అసలు ఊడి జోలికి వెళ్ళకూడదు ఆడి మాట అబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను, వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్నా వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏనన్నా అరే సామ్యాలు ఇందిరా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్న, సరే అన్న నేను వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంట అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న, వెళ్ళా నేను నువ్వు చెప్తే వెళ్ళాలా, నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా, తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న, మలేలు రాదు అన్నాడు. మలేలు రా చెప్పినా భయపడవాను అన్న, ఎవరు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న, ఇక ఇది చెప్పింది మర్చిపోయినా కొండరాజు జైలుకి వెళ్తాను సంగతి మర్చి మైండ్లో హీడే కనపడుతున్నాడు నాకు ఫుల్ ఆన్నాయి అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా 2 బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబట్టి కసా కసా 2 పోట్లు వేసాను, రెండు పోట్లు వేసి మోకాళ్ళ మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెల రాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్పైపోయిందన్నా, నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిరి
1: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలాగా చూడటం తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాం. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు. ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు. కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు పట్టుకున్నారు జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగి ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు. వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం ఒక 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా నువ్వెందుకు కొట్లాడికెళ్ళావు అన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు. మొత్తం శుభ్రం చేశాడు. చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలు కొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. వాడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతాన పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడైతే చేస్తానో నా మీద ఆ మరణ బేజాక్షన్ నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు. ఆ సంజీవ్ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు కొండరాజు కొండరాజు ఏమైంది కొండరాజు ఏమైపోయినాడు. నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏమైందన్న ఏమో నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి అవి నా నన్ను బంధించేటట్టునే అన్నాడు. అది ఎందుకు బంధిస్తే నేను అన్న నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మను తిట్టా చూడు బీభత్సమైన తిట్లు తిట్టాలి నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడువులు కూడా బెండు వచ్చేసినమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇల్లంత గందరగోళం పీకి పందిరేసిందనమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ ఇంక మా ఇద్దరు మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరలా. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు అవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వచ్ఛంలోకి వెళ్ళినా నేను దెయ్యాలు పిలిచిన ఏం చేసినా నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంత కాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దెయ్య శక్తులు కూడా నా దగ్గర రానేకుండా చేసిన అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను పూర్తి టైం పనిచేయాలి అనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమన్నా అని చెప్పాను. మా అమ్మకి కూడా చెప్పాను అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను విప్లవ కారణం అయిపోతాను నక్సలిజంలో చేరిపోతున్నాను ఇంక మీరు నా కోసం వేడవద్దు ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదన్నా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను లెటర్ చూపించి తప్పించుకోన్న. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు ఉండాల్సిన చోట ఉండొచ్చు కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది మీ దగ్గర పెట్టుకు ఎప్పుడైనా కాపాడుకో ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా అమ్మ ఏడుతా ఉంది. ఏడుతా అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పాను మా అమ్మ. ఆమెకేందంటే బాగా లేకలేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగే ఏడుతుంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు మా పెద్దక్క రైల్వే కొడుకులు ఉంటారు కడప జిల్లా. ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి అప్పుడు ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు. డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది. ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీ అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో నుంచి ఎక్కడం కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన

0: వాళ్ళు వేసిందని సమాధానం, నాలుగు లైన్లు, నేను బాగున్నాను నువ్వు బాగున్నారా త్వరలో వస్తానని చెప్పి ఒకరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. నేను కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ పెట్టేశారు ఒక డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని 2 సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా. ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతంలో ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతికా, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి, తినటానికి, తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటిది నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అని తెచ్చటం, ఇదేంద్రా బాబు అనే నాకు పక్క పైపొచ్చి అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాళ్ళు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలు అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టి నేను వెంటనే వాళ్ళని ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినందుకు మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాను. 2 రోజులు 3 రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే. ఇక అది తప్ప నాతో తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఇట్లా ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి. అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని, కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను. ఈ ఇక్కడ ఒకడు అక్కడ ఒకడు ఉండేవాడు. సరే ఆ లేదు చిన్న విషయం వేరే ఒకటి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇన్ని కొట్టాను, ఈ చేతి ఇన్ని కొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. వాళ్ళు మళ్ళీ ఒక మందు గ్లాస్ ఇవ్వాలి, ఇటు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి, అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను.
1: మీరు
0: ఏఎల్సి బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. ఇదేంట్రా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడతాను, ఎవరు ఈ ఇజ్రాయేలు, అసలు నాకు నీకేంటి. ఈ మాటలు భయపడకము, నేను నీకు దేవుడు అయి ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు, నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవరో ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కువైట్ వాళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందని సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి, రాత్రిపూట ఎడారులో తీసుకెళ్తారు. ఎడారులో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూర్తి చేస్తాం అనేవాళ్ళు. నన్నప్పటికీ నమాజ్ తీసుకెళ్లారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి ఐదు పూట్లు

0: నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మ ఏంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఏడసోట బోల్తో పడ్డాను కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకం ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 వచ్చిన కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుచ్చుకుని యాకోబనే. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి నేనున్న కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరన్నా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటల వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామకున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు, భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నా. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజులు చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పనులే, దెయ్యాలతో పనున్నాను, దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకొచ్చేసి నేను నమాజ్ చేస్తూనే, అంటే ఆ క్రియ చేసేవాడిని, వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు, మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలని నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను, అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే క్రమంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ ఓడు కారు ఓడి వస్తే కారు అడిగి వచ్చి రాను భాష హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళా ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరూ అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు. అక్కడ విజేంద్రబాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నాను, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగులో పరిచయం చేయన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రంగానే బోర్డు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు, యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి అమ్మాయి బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగు అంటే అవునన్నా అన్నాడు, గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని అయిన రా తమ్ముడు, ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్నాయన, ఈయన ఎప్పుడొత్తడం ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తున్నాను, ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను, ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చా. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పటిదాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చ ఏంటి పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చండి అన్నాను. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100ల మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు దాకేంది అహం అనమాట, మలేలరాజు గడ ఏంది చర్చిలోకి వెళ్ళటమేంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాంటివేంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థనలు అయితే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు, ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అది అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమైనా ఏడిపించడమే, ఎట్టని ఏడిపిస్తా వాడు ఎలా కూర్చొని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మల్లెలరాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వేలటవేంద్రా, లోన ఒక పోరాటం గద్దెంపనమాట, నువ్వేలటవేంటి అసలు నువ్వు ఎందుకు ఏడుతున్నావని, ఎంత ఆపుకోలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొత్తండి అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొత్తా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకుని వెళ్ళాను. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్టర్ గారు అని అంతర్విధి కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో ఒకసారి మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తో చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేయించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని, మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడుంటారు మీరు చెప్పండి అన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షారా ఇది గత ఎంత అని చెప్పేసి, మందకాయ ఇది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల సేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కే రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అనా, నేను ఇక్కడ పలానా ఎట్ట పొడిచా ఎట్ట చంపా, ఇది నా బతుకు, ఇది నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను, ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తిటే నక్సలైట్లు అయిపోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగో ఉండేది, ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు, వస్తామని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ, అటు ఇటుగా అయ్యకుండా అయిపోయాను, నా జీవితం ఏందన్న అని చెప్పేసి అంటే ఆయన చెప్పాడు, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చదువునా, దానిలో పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి అతను నీకంటే ఘోరమైన పనులు చాలా గొంతరమైన పరిస్థితులు ఉన్నాయంటే, అప్పుడు సౌలు అధ్యాయం మీద దగ్గర ఉండి చదివించాను నాతో, ఆ చదివించినప్పుడు సౌలును పౌలుగా మార్చిన తీరు, తమ్ముడే నిన్ను కూడా దేవుడు సౌలునే మార్చిన దేవుడు నిన్ను మార్చడా, యేసు ప్రభు క్షమాపణ కలిగిన వాడని ఆయన టెస్టిమనీ నా టెస్టిమనీ ఇద్దరం షేర్ చేసుకున్న తర్వాత అప్పుడు యేసు ప్రభుని నేను అంగీకరించడం జరిగింది. అప్పుడు అంగీకరించి దేవుడిని అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ, ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభా ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం. అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరిలో అందరూ నన్ను మల్లెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక యుద్ధముగాడు అని పిలిచేవారు. రకరకాల పేర్లతో పిలిచేవారు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు పాస్టర్ కె రాజబాబు గారు ఆహ్వానించేవారు మల్లెల రాజు అన్నందో చుట్టుపక్కల వాళ్ళందరూ గుంపులు గుంపులు తండోపతండలకు వచ్చారు. అసలు మల్లెల రాజు కువైట్ వెళ్ళాడు ధరల సొమ్ము కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైందని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చేస్తాను. అప్పుడు నాకు మారు మనసు బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా నా రూమ్ సపరేట్గా ఉండేది. ఆ రూములు కనపడకుండా నేను పెట్టుకున్నాయి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడినా నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అని చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా, ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆమె ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నాన్న ఎప్పుడన్నా కానీ నువ్వు మైకు పట్టుకొని అలిలోయ అని చెప్పి యేసుప్రభుని ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా. పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటమేంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటమేంది, యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాలు చూసుకుంటే గొప్ప నేను అనుకుని నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నాం.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులో నేను సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనం పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనం కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నవాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే చోట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్న నన్ను నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ 2 అంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు. ఒకసారి మీరు పరీక్షించి చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీయిజం ఉన్నా, షెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ గొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగుండ్రేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులానికి సంబంధించిన దేవుడు కాదు. ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారో ఈ భూ ప్రపంచం మీద మానవులందరికీ యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక. దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక. ఆమేన్.